ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 26వ రోజు, క్రీస్తు శకం 2026, సెప్టెంబర్ 17 గురువారం. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్జ్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి నిలయంలో సమయం 5:58 దాటి 40 సెకండ్లు. ప్రియమైన మా ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం, శుభోదయం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో వింటారు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 918 92 412.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. మరి కాసేపట్లో వింటారు ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బి. ముఖ్యాంశాలు: అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంక్ అధికారులకు సూచించారు. తెలంగాణలో జరిగే హైదరాబాద్ విమోచన దినోత్సవ అధికారిక వేడుకల్లో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఈరోజు నుంచి నెల రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలందేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంక్ అధికారులకు సూచించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్టస్థాయి బ్యాంకర్ల కమిటీ ఎస్ఎల్బిసి నిన్న సమావేశమైంది. ఈ సందర్భంగా వ్యవసాయ రుణాలతో పాటు వివిధ వర్గాలకు బ్యాంకులు అందిస్తున్న రుణాలు సేవలపై సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. అన్ని రంగాలు వర్గాలను బలోపేతం చేసేలా బ్యాంకు రుణాలందించాలని కోరారు. అలాగే వ్యవసాయం, దాని అనుబంధ శాఖలపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ముందస్తు అంచనాలతో పంటల సాగు, ఉత్పత్తి, మార్కెట్ నిర్వహణపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. భారతదేశానికి 1947 ఆగస్టు 15 తేదీన స్వతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానంలో మాత్రం మరో 13 నెలల పాటు నిజాం పాలన సాగింది. చివరికి నాటి కేంద్ర హఠారిం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో 1948 సెప్టెంబర్ 17 భారత ప్రభుత్వ ఆపరేషన్ పోలో సైనిక చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. దీంతో ప్రతి ఏటా సెప్టెంబర్ 17 హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ను విముక్తి చేసిన అమరవీరులను స్మరించుకోవడంతో పాటు యువతలో దేశభక్తి స్ఫూర్తిని నింపడమే ఈ దినోత్సవ నిర్వహణ లక్ష్యం. కాగా సెప్టెంబర్ 17 తెలంగాణలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు తెలంగాణలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న హైదరాబాద్ విమోచన దినోత్సవ అధికారిక వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ఈ సందర్బంగా జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ తదితరులు హాజరు కానున్నారు. మరోవైపు హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్ లో రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవం రాష్టస్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం 25 ప్రజాసేవ ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈ రోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర మంత్రి నిన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అందించిన సేవలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరముందని అన్నారు. ప్రధానమంత్రికి మద్దతుగా ప్రజలు ఆశీర్వాద దీపం కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి సూచిస్తూ
1: సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ పేరుతో జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా పేదల సంక్షేమం, రైతుల అభివృద్ది, యువతకు అవకాశాలు ఇలా ప్రతి వర్గం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినమైన సెప్టెంబర్ 17 సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటా కూడా ఒక దీపం వెలిగించి ఆశీర్వాద దీపం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాను.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ముందుగా శ్రీ కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకుంటారు. అనంతరం ప్రధానమంత్రి

0: ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంపై ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్కాయ్స్ హైదరాబాద్ నుంచి సైంటిస్ట్ మిస్టర్ ఎస్పీ విఘ్నేశ్వర్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
2: బీచ్లలో పేరుకుపోయిన చెత్తను ఒక్క రోజులో తొలగించడం కాదు, ముఖ్యంగా మెరైన్ లిట్టర్, ప్లాస్టిక్ పొల్యూషన్, సముద్ర పరిరక్షణ పై ప్రజల్లో అవగాహన కల్పించడం మా యొక్క మెయిన్ మోటో.
1: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ప్రపంచ రోగి భద్రతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈరోజు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. రోగికి వైద్యం అందించడం ఎంత ముఖ్యమో, ఆ వైద్యం వల్ల ఎలాంటి హాని కలగకుండా చూడడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం సందర్భంగా వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బందితో పాటు రోగులు, వారి కుటుంబ సభ్యులకు కూడా సురక్షితమైన వైద్యం, మందుల భద్రతపై అవగాహన కల్పించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. యువత భవిష్యత్తే రాష్ట భవిష్యత్ అని, వారి సాధికారతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన యువత భవితకు భరోసా కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతతో మంత్రి ముచ్చటించి విద్య, ఉద్యోగ అవకాశాలు, భవిష్యత్ లక్ష్యాలపై వారితో చర్చించారు. యువతకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
3: యువతకు బంగారు భవిష్యత్ ఇవ్వాలి అన్నదే ప్రధాన లక్ష్యం. మీరు పూర్తి స్థాయిలో దృష్టి పెడితే ఏదైనా సాధించగలరు అని సగౌరవంగా అందరూ ఒప్పుకోవాల్సినటువంటి నిజం. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో యువత చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఏదైనా ఒక అంశం వచ్చింది అంటే అయితే సూపర్ హిట్ లేకపోతే సూపర్ ఫ్లాప్, ఈ రెండు అవుతున్నాయి. అంటే సూపర్ హిట్ అవడానికి కారణం ఏంటి, మీలోనే కొంతమంది సరైన నాయకత్వం వహించి దాన్ని సరైన మార్గంలో తీసుకెళ్ళి సూపర్ హిట్ అవ్వదు.
0: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత రాత్రి మలయప్ప స్వామివారు సరస్వతి అమ్మవారి అలంకారంలో మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి ఎం జగదీష్ మరిన్ని వివరాలను అందజేస్తారు.
4: తిరుమల శ్రీవారి సాలకట్ట బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన బుధవారం రాత్రి మలయప్ప స్వామివారు సరస్వతి అమ్మవారి అలంకారంలో వీణను ధరించి హంసవాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. జ్ఞానానికి ప్రతీకగా భావించే హంసవాహనంపై శ్రీవారి అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గురువారం ఉదయం సింహవాహన సేవ, సాయంత్రం ముత్యపు పందిరి వాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది.
0: వాతావరణం. కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీంతోపాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంక్ అధికారులకు సూచించారు. తెలంగాణలో జరిగే హైదరాబాద్ విమోచన దినోత్సవ అధికారిక వేడుకల్లో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఈరోజు నుంచి నెల రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ప్రసార విశేషాలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణి ఈరోజు శ్రోతలకు అందించనున్న కార్యక్రమాల వివరాలను తెలుసుకుందాం. ఇప్పుడు ముందుగా ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7:15 ప్రసారమయ్యే ఉదయతరంగిణి కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహికగా ఉంటుంది. అనంతరం రోగి భద్రత అందరి బాధ్యత. ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వి చంద్రశేఖర్ గారితో పరిచయం ఉంటుంది. 8:00 జానపద సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. 9:00 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహవాహన సేవ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 9:30 చిత్రసీమ. ఇక ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 3:00 వరకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక ప్రతిరోజులాగే 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. మధ్యాహ్నం 3:00 వివిధ భారతి వాణిజ్య కార్యక్రమాలు వింటారు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి సాయంకాలం 5:00 వరకు. సాయంకాలం 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమం ఉంటుంది, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం సమర్పించు కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం వింటారు. 7:45 వికసిత భారత్, 8:00 జపాన్లో జరుగుతున్న 20వ ఏషియన్ గేమ్స్ 2026లో భాగంగా చీర్స్ ఫర్ భారత్ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం మనోరంజన్ వింటారు. 9:00 న్యూస్ సెట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఉంటుంది, 10:00 పాత తెలుగు సినీ గీతాల కార్యక్రమం మధుర గీతాలు వింటారు. ఇవి వరంగల్ ఆకాశవాణి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఈరోజు శ్రోతలకు అందించనున్న కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాల్లో తెలుసుకున్నారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. నిలయంలో సమయం 7 గంటలు కావస్తోంది. మరికాసేపట్లో వింటారు జిల్లా సమాచార లేఖ, అనంతరం తెలుగులో జాతీయ వార్తలు. ఈ 2 కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జిల్లా సమాచార లేఖ ఈనాటి కార్యక్రమం.

0: కరీంనగర్ జిల్లా వివరాలు మీకు అందిస్తారు శ్రీ హెచ్ సంపత్ కుమార్.
1: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో రాష్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పల్లెపల్లెకు పొన్నం అన్న, పల్లెపల్లెలో ప్రజాపాలనా కార్యక్రమంలో పాల్గొన్నారు. 2 రోజుల పర్యటనలో మండలంలో 4 గ్రామాల చొప్పున 2 మండలాల్లో పర్యటించి పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా చేయూత అందిస్తామన్నారు. చెక్ డ్యాం నిర్మాణానికి కృషి చేస్తామని, గతంలో తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణం కోసం సేకరించిన భూముల అంశంపై రైతులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా కొర్రమీను విశిష్ట పరిశోధన కేంద్రాన్ని కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. దిగువ మానేరు జలాశయం వద్ద చేప పిల్లల పెంపక కేంద్రం స్థలంలోనే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ మర్రెల్ పేరిట ఏర్పాటు చేయనున్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద 2.5 కోట్ల రూపాయలతో అత్యున్నత ప్రమాణాలతో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్టు జిల్లా మత్స్యశాఖాధికారి విజయభారతి తెలిపారు. భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసి 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని బీమా కార్యాలయాల్లో వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ డివిజన్ కార్యాలయంలో మొక్కలు నాటారు. అంబేద్కర్ స్టేడియంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తీజ్ పండుగ గిరిజనులు ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రం 11వ డివిజన్లో జరిగిన తీజ్ వేడుకలకు కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ, తీజ్ పండుగ గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. భూభారతి రీసర్వే పురోగతి, గ్రామాల వారీగా జరుగుతున్న పనులు, సర్వేను మరింత వేగవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సర్వే కోసం ప్రభుత్వం 70 గ్రామాలను ఎంపిక చేసిందని, ప్రస్తుతం 16 గ్రామాల్లో కొనసాగుతున్న ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటుగా మరో 15 గ్రామాల్లో వెంటనే గ్రామసభలు నిర్వహించి రీసర్వే ప్రారంభించాలని కలెక్టర్ సూచించారు. రైతులకు ముందుగానే సమాచారం అందించి వారిని ప్రక్రియలో భాగస్వాములను చేయాలని రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, గ్రామస్థాయి సిబ్బంది, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. అంతర్జాతీయ పర్వతారోహకుడు లెంకల మహీపాల్ రెడ్డి మరో అరుదైన ఘనత సాధించాడు. సెప్టెంబర్ 9న అర్ధరాత్రి సమిట్ క్యాంపు నుండి బయలుదేరిన ఆయన ప్రతికూల వాతావరణాన్ని అధిగమిస్తూ సముద్ర మట్టానికి 5,800 మీటర్ల ఎత్తులో ఉన్న రుద్రగైర పర్వత శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించి అక్కడ సే నో టు డ్రగ్స్ బ్యానర్ ను ప్రదర్శించారు. టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్ణాటి వరుణ్ రెడ్డి జిల్లాలోని 220 కెవీ సబ్స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించారు. అక్కడి పరిస్థితిని, విద్యుత్ ప్రసార తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పారదర్శకత, నాణ్యమైన సేవలు అందిస్తున్నందుకు రామడుగు మండలం వెలిచాల గ్రామ పంచాయతీకి అంతర్జాతీయ ప్రమాణాల గుర్తింపు సంస్థ నుండి ISO 9001:2015 సర్టిఫికెట్ లభించింది. హైదరాబాద్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి అనసూయ సీతక్క నుంచి గ్రామ సర్పంచ్ వీర్ల నరసింగరావు ప్రశంసాపత్రం అందుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల పాలన, దేశాభివృద్ది ప్రస్థానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ నెల 17 నుంచి నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యకులు సాయిని మల్లేశం తెలిపారు. ముంబై ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా నిర్వహిస్తున్న 13వ ఐఫాట్ ఇండియా 2026 అంతర్జాతీయ ప్రదర్శనలో కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పాల్గొన్నారు. జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తపల్లి అల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్లో జరిగిన 17వ రాష్టస్థాయి సబ్ జూనియర్ బాలికల యోగా కార్యక్రమం 2 రోజుల పాటు ఘనంగా జరిగింది. రాష్టంలోని 23 జిల్లాల నుండి దాదాపు 800 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమానికి అల్ఫోర్స్ సంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేత క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. జిల్లా క్రీడాకారులు అద్వితీయ ప్రతిభ కనపరిచి వరుసగా 17వసారి ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించడం విశేషం.
0: ఇంతవరకు శ్రీ హెచ్ సంపత్ కుమార్ అందించిన కరీంనగర్ జిల్లా వివరాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05, తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి సరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం న్యూఢిల్లీ యశోభూమిలో 3 రోజుల సెమికాన్ ఇండియా 2026 సమావేశాలను ప్రారంభిస్తారు. ఈ రోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా వేడుకలు నిర్వహిస్తుంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. పాకిస్తాన్ చైనా సరిహద్దు సంయుక్త కమిషన్ పీసీబీజేసీను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈరోజు 3వ తుది T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం న్యూఢిల్లీ యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 సమావేశాలను ప్రారంభిస్తారు. అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. సిలికాన్ టు సిస్టమ్స్ బిల్డింగ్ ది ఎకోసిస్టమ్ అనే ఇతివృత్తంతో 3 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో సెమీకండక్టర్స్ ఎలక్ట్రానిక్స్ రంగాలకు చెందిన భారతీయ అంతర్జాతీయ కంపెనీలు, విధానకర్తలు, మదుపర్లు, పరిశోధకులు, అంకుర పరిశ్రమలు, విద్యా సంస్థలు, విద్యార్థులు పాల్గొంటారు. కొత్తగా ఆవిర్భవిస్తున్న సాంకేతికతల్లో నాయకత్వ పాత్ర పోషించేందుకు భారత్ సంసిద్దంగా ఉండాలని ప్రధానమంత్రి అన్నారు. సెమీకండక్టర్ రంగం ముందంజ వేస్తూ ఎన్నో అవకాశాలను కల్పిస్తోందన్నారు. తాజా సాంకేతికతలను, పరిశ్రమ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తగిన విధానాలు రూపొందించవలసిన అవసరం ఉందని మోదీ అన్నారు. ఈ రంగ అభివృద్దికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని, దీన్ని మరింత బలోపేతం చేసేందుకు తగిన సూచనలు చేయాలని పరిశ్రమ నేతలకు మోదీ పిలుపునిచ్చారు. ప్రభుత్వ చర్యలు ఈ రంగ అభివృద్దికి దోహదపడగలవన్న కంపెనీల సీఈఓలు భారత్ ఈ రంగంలో సత్తా చాటగలదని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 1948 సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం భారత్ యూనియన్లో విలీనమైన చారిత్రాత్మక రోజు. ఈ ఘట్టాన్ని స్మరించుకుంటూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఏటా సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహిస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ఈ రోజు వేడుకలు జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం 2022లో హైదరాబాద్ విమోచన దినోత్సవం పేరుతో అధికారిక కార్యక్రమాలను ప్రారంభించింది. అదే ఏడాది సెప్టెంబర్ 17 జరిగిన తొలి కార్యక్రమానికి అప్పటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2025లో జరిగిన వేడుకల్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్నారు. ఈ ఏడాది కూడా ఉత్సవాలకు పరేడ్ గ్రౌండ్ సిద్దమైంది. నేడు జరిగే ప్రధాన కార్యక్రమానికి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అలాగే మంత్రులు జి కిషన్ రెడ్డి, గజేంద్ర సింగ్ షెకావత్, బండి సంజయ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ప్రభుత్వ నాయకుడిగా ప్రజాసేవలో మోదీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంలో బీజేపీ ఈ ఏడాది అక్టోబర్ 7 భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక మోదీ సొంత ఊరైన వడనగర్లో సేవా సంకల్ప్ కార్యక్రమ ప్రారంభంలో హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పాల్గొని వడనగర్ వారణాసి బైక్ ర్యాలీని ప్రారంభిస్తారు. ప్రజాసేవ పట్ల మోదీ నిబద్దత యువతను దేశ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇచ్చే ప్రోత్సాహాన్ని సేవా సంకల్ప్ అభియాన్ తెలియజేస్తుంది. మోదీ జన్మదినాన్ని బీజేపీ శ్రేణులు సేవా దివస్ గా పాటిస్తూ రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, పరిశుభ్రత, అంగన్వాడీ కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తున్నాయి. పాకిస్తాన్ చైనా సరిహద్దు సంయుక్త కమిషన్ పీసీబీజేసీను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. అక్రమంగా తాను ఆక్రమించిన భూభాగాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అధికారం పాక్కు ఎంతమాత్రం లేదని స్పష్టం చేసింది. పీసీబీజేసీకి సంబంధించి వెలువడుతున్న వార్తల గురించి తలెత్తిన ప్రశ్నలకు విదేశీ వ్యవహారాల కార్యదర్శి రణధీర్ జైస్వాల్ సమాధానమిస్తూ భారత్ వైఖరి సుస్పష్టమని చెప్పారు. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ భారత్లో అభిన్న అంగాలని పునరుద్ఘాటిస్తూ పాకిస్తాన్ చైనాల మధ్య సరిహద్దు అంటూ లేదన్నారు. 1963 చైనా పాకిస్తాన్ సరిహద్దు ఒప్పందాన్ని భారత్ ఏనాడు అంగీకరించలేదని, ఆ ఒప్పందానికి చట్టబద్దత లేదని భారత్ చెప్తూ వచ్చిందని గుర్తుచేశారు. భారత సార్వభౌమత్వానికి ఎదురయ్యే సవాళ్లను ఎంతమాత్రం సహించబోమని, తాను ఆక్రమించిన భూభాగాల నుంచి పాకిస్తాన్ తక్షణమే వైదొలగాలని భారత్ మరోసారి చెప్పింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD

0: ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఉద్యోగుల భవిష్యనిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలవారీ వేతన పరిమితి పెంపును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రస్తుతం 15,000గా ఉన్న వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. మంత్రివర్గ సమాపేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తాజా నిర్ణయం వల్ల కొత్తగా 51 లక్షల మందికి పైగా ఉద్యోగులకు సామాజిక సంక్షేమ లబ్ది చేకూరుతుందన్నారు. ఈపీఎఫ్ఓ పథకానికి ప్రభుత్వం ఏటా 11,339 కోట్ల రూపాయలను వెచ్చిస్తుందన్నారు. విశ్వకర్మ జయంతి అయిన నేటి నుంచి సవరించిన సీలింగ్ అమల్లోకి వస్తుందని మంత్రి తెలిపారు.
1: कैबिनेट में हमारे देश भर में इंडस्ट्रीज में काम करने वाले जो कर्मचारी हैं उनके लिए एक बहुत बड़ा निर्णय लिया है. प्रोविडेंट फंड का जो नियम है उसमें अब तक 15,000 रुपीज की सीलिंग रहा करती थी. ये सीलिंग 2014 में तय की गई थी. इसको बढ़ाकर 25,000 रुपए पर मंथ सैलरी पे लेके आ गए. इससे करीब 51 लाख एम्प्लॉयज को इसका बेनिफिट मिलेगा.
0: పాకిస్తాన్కు చెందిన షెహజాద్ భట్టి నెట్వర్క్ను అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం యుఏపీఏ కింద ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయుధాలు, మాదక ద్రవ్యాల రవాణా, యువతను ఉగ్రవాదంలోకి పురిగొల్పడం వంటి అనేక అక్రమ చర్యలకు సంస్థ పాల్పడుతోందని తెలియజేసింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ గెజెట్ ప్రకటనను విడుదల చేసింది. భారత ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఈ సంస్థ విద్వేషపూరిత ప్రచురణలు సైతం చేసిందని, ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ అవలంబించాలన్న ప్రధానమంత్రి నిర్ణయానికి అనుగుణంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు ప్రకటన తెలిపింది. 2013 జిరోమ్ వ్యాలీ మావోయిస్టు దాడి కేసుకు సంబంధించి 10 మంది నిందితులకు మరణశిక్షను ఖరారు చేస్తూ ఛత్తీస్గఢ్ జగ్దల్పూర్లోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. తీర్పుకు వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నిందితులకు 30 రోజుల గడువునిచ్చింది. ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లాలో 2013 మే 25న మావోయిస్టులు చేసిన దాడిలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు సహా 27 మంది చనిపోగా 35 మంది గాయాల పాలయ్యారు. సౌదీ అరేబియా మక్కాలో హౌతీ ఉగ్రవాదులు ద్రోణి దాడికి పాల్పడడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ముస్లింలకు అత్యంత పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రమైన మక్కాలో ఇటువంటి ఘటన జరగడాన్ని, సౌదీ ప్రజల ప్రాణాలకు వ్యవస్థలకు ముప్పు కలిగించే దాడులను భారత్ తీవ్రంగా పరిగణిస్తోందని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ చెప్పారు. ఆ ప్రాంతంలో శాంతి సుస్థిరతలు త్వరగా పునరుద్దరించబడాలని భారత్ ఆకాంక్షిస్తోందని చెప్పారు. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ సాయంత్రం 7:30కు ప్రారంభమయ్యే 3వ తుది T20 మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఇప్పటికే 2-0తో భారత్ సిరీస్ను కైవసం చేసుకుంది. భారతీయ సినిమా రంగానికి అందించిన అద్వితీయ సేవలకు గుర్తింపుగా సీనియర్ నటుడు అనంతనాగ్కి 2024 సంవత్సరం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేయనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గుజరాత్ కేవాడియాలో ఈ నెల 22న జరిగే 72వ జాతీయ ఫిలిం అవార్డుల వేడుకల్లో భాగంగా అనంతనాగ్కు పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికైనందుకు అనంతనాగ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. సహజమైన నటనకు, వైవిధ్యమైన పాత్ర పోషణకు అనంతనాగ్ పేరొందారని, దశాబ్దాల భారతీయ చలనచిత్ర రంగంపై ఆయన బలమైన ముద్ర వేశారని, ప్రతిష్టాత్మక ఫాల్కే అవార్డును పొందేందుకు సంపూర్ణ అర్హత కలవారని ప్రధానమంత్రి ప్రశంసలు తెలియజేశారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఆ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ కూడా అనంతనాగ్కు అభినందనలు తెలియజేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ సీబీఎఫ్సీను పునర్వ్యవస్థీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 3 ఏళ్లపాటు కొనసాగే 18 సభ్యుల సీబీఎఫ్సీలో వినోద్ అనుపమ్, మనోజ్ జోషి, హన్స్రాజ్ హన్స్, ప్రీతి జింతా, సునీల్ శెట్టి, రూపాలి గంగులీ, ప్రియదర్శన్ తదితరులు సేవలందిస్తారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుంది. వాతావరణం. ఈరోజు బీహార్, పశ్చిమ బెంగాల్లోని హిమాలయ ప్రాంతాలు, కేరళ, మాహే, తమిళనాడు, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియవచ్చని వాతావరణ శాఖ తెలియజేసింది. ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం న్యూఢిల్లీ యశోభూమిలో 3 రోజుల సెమికాన్ ఇండియా 2026 సమాపేశాలను ప్రారంభిస్తారు. ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా వేడుకలు నిర్వహిస్తుంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఆకాశ

0: వాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలను వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఉదయ తరంగిణి. ఉదయ తరంగిణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక, అనంతరం రోగి భద్రత అందరి బాధ్యత, ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ వలపదాస్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. ముందుగా విందాం భాగవత నీరాజనం ధారావాహిక. వినబోయే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: ముఖాన మొటిమల సైబాల్, గజ్జా బొబ్బల సైబాల్, నడుగులో తామరా సైబాల్, బురద పుల్ల సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్నా మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
5: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
6: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
8: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: పోతన విరచిత ఆంధ్ర మహాభాగవతంలోని ముఖ్య ఘట్టాలకు వ్యాఖ్యానం. వినండి భాగవత నీరాజనం.
1: వ్యాసం వశిష్ట

సుఖతాతం తపోనిధిం లలిత స్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనసు జ్ఞేయమున్

0: కల్పతరు ఉర్విన్ సద్విజ శ్రేయమై.
1: ఈనాటి భాగవత నీరాజనం ధారావాహిక కార్యక్రమం 55వ భాగంలో అంబరీషోపాఖ్యానాన్ని వ్యాఖ్యానిస్తున్నారు డాక్టర్ ఐ కిషన్ రావు గారు. పద్యపఠనం శ్రీ వి వెంకటరామారావు.
2: భాగవతం అంటే భగవంతుని భక్తుల యొక్క, అనగా భాగవతుల యొక్క చరిత్రలను కూడా కలిగి ఉండే పురాణమని అర్థం చెప్పవచ్చు. తెలుగు భాషలోని మహాభాగవతం భక్తి ప్రతిపాదకమైన మహాగ్రంథంగా రూపొందటం అఖిలాంధ్రుల పుణ్యఫలమని వేరే చెప్పనక్కరలేదు. అందుకు ప్రధాన కారణం మహాకవి పోతన భక్తకవి కావటమే. నవరసాల్లో ఒకటి కాకపోయినా విడిగా

భక్తి అనేది ఒక రసమని అనేక లాక్షణికులు ప్రతిపాదించి నిరూపించారు. సంస్కృత భాగవతానుసారంగా భక్తి మార్గం 9 రకాలుగా వింగడించబడింది. శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం, అంటే పరమాత్మను సేవించే విధాలు 9 రకాలని, ఒక్కొక్క రకం ఒక్కొక్క భక్తి మార్గమని దాని భావం. భక్తి మార్గాలు 9 రకాలైనప్పుడు భగవంతుని సేవించే భక్తులు కూడా 9 రకాలుగా ఏర్పడతారు. మహాభాగవతంలోని 12 స్కంధాల్లో అక్కడక్కడ ఈ 9 రకాల భక్తులు, వారి చరిత్రలు కనిపిస్తాయి. ఈ భక్తుల కథలనే ఉపాఖ్యానాలు అని కూడా అంటారు. ధ్రువోపాఖ్యానం, గజేంద్ర మోక్షం, కుచేలోపాఖ్యానం వంటివి అనేక ఉపాఖ్యానాలు ఈ భాగవతంలో ఉంటాయి. అందులో ఒకటి అంబరీషోపాఖ్యానం. భగవంతుని గుణ మాహాత్మ్య సంకీర్తనల ద్వారా భక్తి ప్రాధాన్యాన్ని వివరించి పఠితలను, శ్రోతలను మోక్షాసక్తులను చేయటం భాగవతం యొక్క పరమ ప్రయోజనం. అంతేకాక భగవంతునిపై సంపూర్ణమైన విశ్వాసం కలిగి అతడిని భక్తితో కొలిస్తే అతడు తన భక్తుల్ని తప్పక రక్షిస్తాడు అనే అంశాన్ని కూడా భాగవతం ప్రతిపాదిస్తుంది. ఈ కోవకు చెందిందే అంబరీషోపాఖ్యానం. బాలభక్తుల్లో ప్రహ్లాదుని కథాంశం జగద్విఖ్యాతమైందే, అలాగే ధ్రువుడు కూడా బాలభక్తుడే. ఇక పెద్దల విషయానికి వస్తే విష్ణు భక్తుల్లో పేర్కోదగిన వారు కోకొల్లలు, కుచేలుడు, రంతిదేవుడు, గజేంద్రుడు, అజామీలుడు, నారదుడు, ఆంజనేయుడు, అక్రూరుడు మొదలైన వారు తప్పక పేర్కోదగిన మహాభక్తులు. భగవద్భక్తులలో స్త్రీలు కూడా ఉంటారు. గోపికలు, రాధ, దేవకి, యశోద, కుబ్జ, రుక్మిణి మొదలైన వారు భక్త స్త్రీలు. భక్తులు భగవంతుణ్ణి వివిధ భావాలతో ఆరాధిస్తారు. వాటిలో శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మాధుర్య భావాలు ముఖ్యమైనవి. గోపికలు మధుర భక్తికి చెందినవారు. దేవకి, యశోద మొదలైన వారు వాత్సల్య భక్తికి చెందినవారు. అర్జునుడు, భీష్ముడు, కుచేలుడు లాంటి వారు సఖ్యభక్తికి చెందినవారు. అక్రూరుడు, నారదుడు లాంటి వారు స్మరణ భక్తి మార్గానికి చెందినవారు. ఇక అంబరీషుని విషయానికి వస్తే అతడు రాజైనప్పటికీ వీతరాగ లక్షణాలు కలిగినవాడు కనుక శాంతభావానికి చెందినవాడుగా కనిపిస్తాడు. అంబరీషుని కథ భాగవతంలోని 9 స్కంధంలో వివరింపబడింది. శ్రీరామచంద్రుడు జన్మించిన ఇక్ష్వాకు వంశం రాజవంశాల్లో చాలా ప్రసిద్ధమైంది. ఆ వంశీయుడైన నాభాగుడనే రాజకుమారుడే అంబరీషుడు. నాభాగుడు సత్యనిష్టకు మారుపేరు కాగా అంబరీషుడు వైష్ణవ భక్తి గరిష్ఠుడు. అంబరీషుడు కొంతకాలం విష్ణుమూర్తిని గురించి కఠోర తపస్సు చేశాడు. అతన్ని పరీక్షించడానిక అన్నట్టు మహావిష్ణువు అంబరీషుడికి ఇంద్రుని రూపంలో ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అంబరీషుడు ఇంద్రుణ్ణి చూసి అతనితో, నాకు విష్ణువు తప్ప వేరొక్క దేవతతో పనిలేదని నిష్కర్షగా చెప్పాడు. మహావిష్ణువు అతని భక్తి తాత్పర్యానికి మెచ్చి నిజరూపంతో ప్రత్యక్షం కాగా అంబరీషుడు తనను రక్షించటానికి అవసరమైనప్పుడు సుదర్శన చక్రం తోడు కావాలని వరం కోరుకున్నాడు. భక్త సులభుడు కాబట్టి మహావిష్ణువు అతని కోరికకు తథాస్తు పలికి అంతర్ధానమయ్యాడు. కొంతకాలం తరువాత అంబరీషుడు తన భార్యతో కూడా మహావిష్ణువుకు అత్యంత ప్రియమైన ద్వాదశీ వ్రతాన్ని ఒక ఏడాది కాలం పాటు నిర్విఘ్నంగా కొనసాగించి వ్రతాంతంలో కార్తీక మాసాన 3 రోజులు ఉపవాసం చేసి కాళిందీ నది స్నానం చేసి మధువనం చేరుకొని వ్రత సమాప్తిగా వేదవేత్తలను ఆహ్వానించి వారికి వేలకొలది పాడి ఆవుల్ని దానంగా ఇచ్చాడు. ఆ తరువాత అనేకులైన విప్రోత్తముల్ని ఆహ్వానించి వారికి సంతర్పణ చేస్తూ వ్రత పారణకు పూనుకున్నాడు. వ్రతాంతంలో విప్రులకు భోజనాలు పెట్టిన తరువాత తాను తినటమే పారణ విధానం. అలాగ విప్ర సంతర్పణ చేస్తూ ఉన్న సందర్భంలో పారణ సమయానికి దూర్వాస మహర్షి అంబరీషుని వద్దకు చేరుకున్నాడు. అతిథిగా వచ్చిన మహర్షికి ఎదురేగి అంబరీషుడు అతడికి అర్ఘ్యపాద్యాదులు సమర్పించి పూజించి కుశల ప్రశ్నలు వేస్తూ తాను ద్వాదశీ వ్రతం నిర్వర్తించానని, వ్రతాంతంలో ఆ రోజు పారణ సందర్భంగా
విప్ర సంతానం.

0: సంతర్పణ చేస్తున్నానని, తాము కూడా సంతర్పణలో పాల్గొని విందారగించాలని వేడుకున్నాడు. అంబరీషుని పారణకు వచ్చి కూర్చున్న వారిలో విప్రోత్తములందరూ ఆహూతులై పిలువకుండా వేళకు వచ్చినవాడు అతిథి. అభ్యాగత స్వయం విష్ణువు అన్న సూక్తిని అనుసరించి పిలువకుండా వచ్చినవాడు సాక్షాత్తు విష్ణువు అని భావించినాడు కనుకనే అంబరీషుడు దూర్వాసుణ్ణి సంతర్పణలో భుజించమని ఆహ్వానించాడు. ఏ దానమైనా పిలువకుండా అడగకుండా ఇస్తేనే అది ఉత్తమమైన దానమని స్మృతులు చెబుతున్నాయి. పారణ సమయంలో వచ్చిన దూర్వాసుడు మామూలు మహర్షి కాదు, సాక్షాత్తు ఉగ్రాంశతో జన్మించినవాడు. అతనికి ముక్కుమీదే కోపం. అయినప్పటికీ అంబరీషుని ఆహ్వానానికి సంతోషించాడు దూర్వాసుడు, భోజనానికి అంగీకరించాడు. వెంటనే దూర్వాసుడు మాధ్యాన్నికం నిర్వర్తించుకుని రావడానికి కాళిందీ నదికి బయలుదేరి వెళ్ళి ధ్యానంలో పడి నీళ్లలో నుంచి బయటకు రాలేదు. ద్వాదశి పారణకు ఇంకా అరఘడియ మాత్రమే మిగిలింది. పారణ సమయం దాటకూడదు, అతిథులంతా భుజించినాకనే తాను తినాలి. దూర్వాసుని రాకలో ఆలస్యం జరిగిపోతోంది. దూర్వాసుడు లేకుండా అతిథి సంతర్పణ చేస్తే ఏమవుతుందో తెలియదు. తనను పరీక్షించడానిక అన్నట్లు మహర్షి ఎంతకూ రాడు. ఇట్లాంటి స్థితిని ధర్మ సంకటం అంటారు. ఆహూతులైన అతిథులంతా భుజించినాకనే పారణాంతంలో తానూ భుజించాలి. పారణ వేళ దాటకూడదు, ఇదొక ధర్మం. ఆహూతుల్లో ఏ ఒక్కరు లేకున్నా తాను పారణ చేయకూడదు, ఇదొక ధర్మం. ఈ రెండు ధర్మాలు పొత్తు కుదరక అంబరీషుణ్ణి ధర్మ సంకటంలో పడవేశాయి. అయితే అంబరీషుడు ధర్మాలు తెలియని వాడు కాడు. సమయోచిత నిర్ణయాలు తీసుకోవడానికి పెద్దల్ని సంప్రదిస్తాడు. పోతన కవి అంబరీషుణ్ణి మొదట్లో పరిచయం చేస్తూ సద్గుణ గరిష్ఠుడని పేర్కొన్నాడు. ఒకవైపు రాజ్యభారం నిర్వహిస్తూనే మరోవైపు ముక్తసంగుడై రాజర్షిలాగా జీవితాన్ని వెళ్లబొచ్చుతున్నవాడని పోతన వర్ణిస్తాడు. పారణకు భంగం రాకుండా కర్తవ్యం నిర్దేశింపమని, తానున్న పరిస్థితికి ఒక పరిష్కారం చెప్పమని అంబరీషుడు తన చుట్టూ ఉన్న విద్వజ్జనుల్ని ఇలా వేడుకున్నాడు. ముని నీరు సొచ్చి వెడలడు సనియడు ద్వాదశియు ఇంత సనియన్ ఈలోనన పారణయున్వలయును వినిపింపుండర్హ ధర్మ విధమెట్టిదియో. అలాంటి సంకట స్థితిలో ఉచితమైన ధర్మమేదో వివరించమని విద్వజ్జనుల్ని అడగటం అతని సద్గుణ గరిష్ఠతకు సమయోచిత స్ఫూర్తికి నిదర్శనమే కదా. అందుకు సమాధానంగా విప్రోత్తములంతా అతనితో, ఒక అతిథి రాకపోయిన మాత్రాన ద్వాదశి పారణ మానివేసి ఆలసించటం ధర్మం కాదు. పారణకు భంగం రాకుండా ఉండటానికి, అటు అతిథి తిన్న తరువాతనే అతడు తినడానికి వీలుగా, కుడువకుంటగాదు కుడుచుటయునుగాదు సలిల భక్షణంబు సమ్మతంబు అంటూ మధ్యే మార్గంగా ఆపోషణం పుచ్చుకోమని సలహా ఇచ్చారు. తనకు కలిగిన ధర్మ సంకటానికి పరిష్కారం లభించటంతో అంబరీషుడు ఆపోషణం స్వీకరించి పారణకు సమయం మించకుండా విప్రసంతర్పణకు వీలు కల్పించి, అతిథి అయిన దూర్వాసుడు నది నుండి తిరిగి వచ్చేదాకా తాను తినకుండా కూర్చొని ఎదురుచూడసాగాడు. యమునలో అనుష్ఠానం ముగించి వచ్చిన దూర్వాసుడు రాజు చేసిన పనిని తన బుద్ధి ద్వారా ఊహించాడు. క్రోధం ముక్కు కొనమీద నిలిచింది. కనుబొమ్మలు చిట్లయి ఆగ్రహంతో ఆపాదమస్తకం అదరసాగింది. మరోవైపు రెట్టించిన ఆకలి మంట కొట్టుమిట్టాడుతోంది. అక్కడున్న వాళ్లందరికీ అంబరీషుణ్ణి చూపిస్తూ, ఈ దురహంకారిని చూశారా, వీడా విష్ణుభక్తుడు, నన్ను భోజనానికి పిలిచి నేను రాకముందే తాను భుజించి ధర్మభంగానికి పాలుపడ్డాడు. నాకు కోపం వస్తే అడ్డుకునేవాడెవడు, వీడికి తగిన బుద్ధి చెబుతాను అంటూ ఆగ్రహోదగ్రుడై రౌద్రరస సాక్షాత్కారం పొందినట్లయిపోయాడు. పోతన రసోచితంగా రచించిన దుర్వాసుని కోపతాపాన్ని వర్ణిస్తూ వ్రాసిన ఒక పద్యం వినండి.
1: పెటపెట పండ్లు గీటుచును భీకరుడై కనుగ్రేవ నిప్పు కల్పొటపుటరాల గండములు పొంగ మునీంద్రుడు హుంకరించుచున్ జట మొదలంటగా పెరిగి చక్క నిదానన కృత్యనాయుధోత్కటవరసూల హస్తయుతగానునరించి కవించే రాజుపై.
0: దూర్వాసుడు కోపంతో ఊగిపోతూ

0: తన తలలోని జటనొకటి పెరికి దాన్ని ఒక కృత్యగా మార్చి ఆయుధ సంపన్నను చేసి అంబరీషునిపైకి దాడి చేయటానికి ఉసిక్కొల్పాడు. దూర్వాసుడు అంబరీషుణ్ణి పీడించటానికి కృత్యను సృష్టించాడు. కృత్య అంటే అభిచార క్రియ వలన, అనగా శత్రుహింస కోసం చేసే హోమాది క్రియ వలన ఆవిర్భవించే ఒక దేవతామూర్తి. ఆ దేవతకు దూర్వాసుడు శూలం కూడా అందించి అంబరీషునిపైకి ఉసిగొల్పాడు. అలాగ ఉత్పన్నమైన ఆ కృత్య ప్రళయ కాలాగ్నిలాగా ప్రజ్వరిల్లుతూ చేతిలో శూలం ధరించి నేలమీద నిలబడి తాండవిస్తూ చూస్తూ ఉండగానే అంబరీషుణ్ణి సమీపించింది. అభిచార శక్తి ద్వారా అవతరించిన కృత్య అంబరీషుణ్ణి ఏం చేసింది, దాని పర్యవసానమేమైంది అనేది వచ్చే వారం అంబరీషోపాఖ్యానం 2వ భాగంలో వినండి.
1: ఇంతవరకు మీరు అంబరీషోపాఖ్యానాన్ని విన్నారు. వ్యాఖ్యాత డాక్టర్ ఐ కిషన్ రావు గారు. పద్యపఠనం శ్రీ వి వెంకటరామారావు.
2: శ్రోతలు ఉదయ తరంగిణి వింటున్నారు.
3: నాకు మంచి కాలేజీలో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
4: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
5: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
6: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
7: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
8: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
9: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
10: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా.
11: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఇప్పుడు వినండి, రోగి భద్రత అందరి బాధ్యత. ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ వల్పదాస్ గారితో పరిచయ కార్యక్రమం.
12: మనిషి జీవితంలో ఆరోగ్యానికి ఉన్న ప్రాధాన్యత ఎంతో గొప్పది. అనారోగ్యానికి చికిత్స పొందేందుకు మనం ఆసుపత్రులను, వైద్యులను, ఆరోగ్య కార్యకర్తలను ఆశ్రయిస్తాం. అయితే వైద్యం పొందుతున్న సమయంలో రోగికి ఎలాంటి హాని జరగకుండా సురక్షితమైన మరియు నాణ్యమైన వైద్య సేవలు అందించడం కూడా అంతే ముఖ్యమైన విషయం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 ప్రపంచ రోగి భద్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక నినాదం జీవితాంతం సురక్షితమైన వైద్య సంరక్షణ. అంటే రోగులు, వారి కుటుంబ సభ్యులు, సంరక్షకులు, ఆరోగ్య కార్యకర్తలు, వైద్య నిపుణులు, సమాజ ప్రతినిధులు, విధాన నిర్ణేతలు కలిసి రోగి భద్రతపై అవగాహన పెంచుకోవడం ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశం. ఈ 2026 ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం ప్రధాన అంశం అసాంక్రమిక వ్యాధులకు సురక్షితమైన వైద్య సంరక్షణ. అంటే హృదయ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, మధుమేహం, అలాగే దీర్ఘకాలిక వ్యాధుల వంటి అసాంక్రమిక వ్యాధులు అన్ని వయసుల వారిని నేడు ప్రభావితం చేస్తున్నాయి. ఈ వ్యాధులకు చాలాసార్లు దీర్ఘకాలికంగా నిరంతరంగా చికిత్స అవసరమవుతుంది. అందువల్ల ఇలాంటి రోగులకు సురక్షితమైన వైద్య సంరక్షణ ఎంతో అవసరం.

0: ఈ అంశంపై ఆకాశవాణి శ్రోతలకు మరింత అవగాహన కల్పించేందుకు ఈరోజు మన స్టూడియోస్లో ఉన్నారు ములుగు జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ వలుపదాస్. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు, కార్యక్రమానికి స్వాగతం అండి. నమస్కారం.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ గారు, ముందుగా చెప్పండి, ఈ రోజున ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం జరుపుకుంటున్నాం. అసలు ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం అంటే ఏమిటి, దీని ప్రధాన ఉద్దేశం ఏమిటో శ్రోతలకు కొంచెం వివరించండి సార్.
1: ఇది పేషెంట్ సేఫ్టీ డే అంటారు. సో ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రకరకాల జబ్బులు వస్తూ ఉంటాయి, రకరకాల ట్రీట్మెంట్లు ఉంటాయి, మెడికల్ ట్రీట్మెంట్, సర్జికల్ ట్రీట్మెంట్, కీమోథెరపీ, రేడియేషన్ ట్రీట్మెంట్. సో ఏ ట్రీట్మెంట్ కూడా ఒరిజినల్ జబ్బు కంటే ఎక్కువ నష్టపరచకూడదు అన్నది ప్రాథమిక సూత్రం వైద్యంలో. ప్రైమం నాన్ నోసియర్, నీకు బాగా చేయకపోయినా పర్వాలేదు, నష్టం చేయకూడదు. అది అంతున్నది అంతే ఉన్నా, తగ్గించకపోయినా పర్లేదు. సో అయితే మనము అంటే క్వాలిటీ అష్యూరెన్స్లో మనం చెక్ చేసుకుంటున్నప్పుడు హాస్పిటల్స్ కానివ్వండి, ఫిజిషియన్స్ కానివ్వండి, కొన్ని మెడికల్ ఎర్రర్స్ అవుతూ ఉంటాయి. సో మెడికల్ ఎర్రర్స్ వల్ల నాకు ఈ మందు వాడిన తర్వాత ఇట్లయింది అనేది జరుగుతూ ఉంటుంది. సో అవన్నిటి నుంచి ట్రీట్మెంట్ ద్వారా రక్షించబడేందుకు ఈ పేషెంట్ సేఫ్టీ డే అనేది ఎవ్రీ ఇయర్ జరుపుకుంటున్నాం. అంటే మెడికల్ ఎర్రర్స్ లేకుండా చూసుకోవాలి. మెడికల్ ఎర్రర్స్ లేకుండా ఎవరెవరు చూసుకోగలుగుతారు? ఒకటి డాక్టర్లు, తర్వాత ఫార్మసిస్టులు, తర్వాత రోగి హిమ్సెల్ఫ్, పేషెంట్ కూడా ఆయనకు బాధ్యత ఉంది. అంటే హక్కులే కాదు, బాధ్యతలు కూడా ఉంటాయి. కుటుంబ సభ్యులు, పేషెంట్ అటెండెంట్స్, వీళ్ళందరూ కలిసి కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ఇప్పుడు మన ఆకాశవాణి తరఫున కొంత సమాచారం ఇస్తున్నాం. మన అందరము ఈ సమాజంలో భాగమే. ఇప్పుడు పేషెంట్కి జబ్బు రావడమే ఒక పెద్ద ప్రాబ్లం. ఆ జబ్బు ద్వారా ట్రీట్మెంటే మరింత ఇబ్బంది పెట్టేదైతే ఇంకా ఎక్కువ ఆయన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి సో పేషెంట్ సేఫ్టీ డేని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈ 2026కి ఇప్పుడు బాగా కామన్ అయిపోయిన జబ్బులు ఏంటి, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, అసాంక్రమిక వ్యాధులు అంటారు. అంటే అంటువ్యాధులు కాదు, ఫీవర్స్ కాక మిగిలిన జబ్బులన్నీ ఇవి అసాంక్రమిక నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్. సో ఇందులో ఏంటంటే లైఫ్ స్టైల్ డిసీజ్ అంటారు. ఇప్పుడు మనము గతంలాగా లేదు మన ప్రపంచం, ఇప్పుడు గతంలాగా లేవు మన ఆలోచనలు, గతంలాగా లేదు మన ఉరుకులు పరుగులు, గతంలాగా లేదు మన ఆహారము, గతంలాగా లేదు మన స్వచ్ఛమైన గాలి పీల్చి, ఈ యాంగ్జైటీ, స్ట్రెస్, ఇవన్నీ లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పుల కారణం చేత సో ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ విపరీతంగా పెరిగిపోయినాయి. అందులో షుగరు, హైపర్ టెన్షను, తర్వాత కొలెస్ట్రాలు, హార్ట్ అటాక్లు, బ్రెయిన్ స్ట్రోక్లు, క్యాన్సర్లు. అయితే ఇక్కడ ఇప్పుడు కమ్యూనికేబుల్ డిసీజెస్ అయితేనేమో ఫీవరు 5 రోజులు, నెల రోజులు, లేకుంటే 6 నెలల వరకు ఉంటుంది టీబీ లాంటి ఇన్ఫెక్షస్ డిసీజ్కి. కానీ వీటికి ఇప్పుడు డయాబెటీస్ ఒక్కసారి అటాక్ అయిందంటే, హైపర్ టెన్షన్ ఒకసారి అటాక్ అయిందంటే, హార్ట్ అటాక్ వచ్చిందనంటే, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంటే జీవితకాలం మందులు వాడేటివి ఉంటాయి. సో అందుచేత ఇప్పుడు మనం మందులు టైంకి ఎట్లయితే వేసుకోవాలని చెప్తున్నామో, టైంకి వేసుకోకపోతే ఒక రక్షణ కోల్పోయినట్టే సేఫ్టీలో. వేసుకోవాల్సిన టైంకి ఆ మందు వేసుకోకపోయినా, అంటే కన్ఫ్యూజన్లో వేరే వేసిన ప్రమాదమే. ఇప్పుడు షుగర్ లాంటి జబ్బులకి ఎక్కువ డోసేజ్ వేసినా షుగర్ డౌన్ అయితే అది డయాబెటీస్ కంటే ఎక్కువ ప్రమాదం. సో బీపీకి కూడా వేయకపోతే బీపీ పెరిగి స్ట్రోక్ రావచ్చు, వేస్తే బీపీ తగ్గి చక్కెర వచ్చి అడ్డం పడచ్చు. సో అందులో మందు, డోసు, టైము, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్లలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేబుల్ డిసీజెస్లో జ్వరం తీసుకోండి, టైఫాయిడ్ వచ్చిన వారికి టీబీ ఉండదు, టీబీ వచ్చిన వారికి అది ఉండదు. సో ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్లో 2026కి ఏదైతే మనం స్లోగన్గా తీసుకున్నామో అందులో అది ఫ్యామిలీ ప్యాకేజ్ లాగానే వస్తుంది. ఒకటి వచ్చిందంటే రెండోది అప్పుడైనా రావచ్చు, ఇంకా తర్వాత అయినా రావచ్చు, మొత్తం మీద ఇట్ ఈస్ గ్యారంటీ అనమాట. అంటే శరీరంలో మెటబాలిజం అనేది జరుగుతుంది ప్రతి అవయవము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ వచ్చిందంటే హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది, కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది, బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది, లివర్ ఎఫెక్ట్ అవుతుంది, ఒబేసిటీ వస్తుంది. సో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నిటికీ మందులు వాడాలి. అన్నిటికీ ఎంతకాలం వాడాలి? లైఫ్ లాంగ్ వాడాలి. స్లో ఎక్కువ నెంబర్, 5 కంటే ఎక్కువ మెడిసిన్స్ లైఫ్ లాంగ్ వాడే సిచ్యువేషన్ ని పాలీఫార్మసీ అంటారు. పాలీఫార్మసీ అని అంటే ఎక్కువ మందులు వాడడం. సో ఎక్కువ మందులు వాడేపటికి ఒకదానికి ఒకటి

0: డ్రగ్ ఇంటరాక్షన్స్ కూడా అవుతుంటాయి, అది కూడా మెడికల్ ఎర్రర్స్ లో ఒక భాగం. అంటే డాక్టర్ రాసేప్పుడు ఆయన ఏం మందులు వాడుతున్నారు హిస్టరీ చూసుకొని ఆ మందులకు కూడా మనం కొత్తది రాసినాము. ఇప్పుడు బీపీ పేషెంట్ షుగర్ డిటెక్ట్ అయింది, షుగర్ కి రాసేటప్పుడు బీపీ టాబ్లెట్ కి షుగర్ టాబ్లెట్ కి ఏమన్నా ఇబ్బంది అవుతుందా, ఇలాంటివి చూడాలి. ఇప్పుడు ఇది లైఫ్ లాంగ్ వాడే దానిలో ఇంకా మిగిలిన జ్వరం గానీ జలుబు గానీ నొప్పి గాని రాదని చెప్పలేం కదా. సో ఇవి వాడుతుండగా మళ్ళీ అవి వాడాలి. అట్లా వాడాల్సి వచ్చినప్పుడు ఈ టాబ్లెట్లు ఆపాలనా, తక్కువ డోస్ వేసుకోవాలనా, వీటికి ఎట్లాంటివి రాయాలా, డ్రగ్ ఇంటరాక్షన్స్ అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ అంటారు, రియాక్షన్ అయింది రియాక్షన్ అంటా ఉంటారు చూడండి. సో ఇట్లాంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నొప్పి గోళీలకు వాడుతూ ఉన్నాము, కీళ్ళ నొప్పులకు కండరాల నొప్పులకు, అవి కూడా దీర్ఘకాలికంగా వాడేటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రుమెటాలజీ జబ్బులు అని అంటారు, కీళ్ళ వాతానికి సంబంధించి రుమాటిజము. సో వాటికి దీర్ఘకాలికంగా మందులు వేస్తే ఇటు అల్సర్ రావడము, తర్వాత కిడ్నీలు దెబ్బతినడము. సో అవి టాబ్లెట్ల వల్లనే, అందుకనే అవి ఎంతకాలం వాడాలి, అవసరమైన టైంలోనే వాడాలి. మెడికల్ ఎర్రర్స్ కి ఇప్పుడు డాక్టర్లు ఇంత విశ్లేషణ చేసుకుని రాయాలి. అంటే ఒక డ్రగ్కి ఒక డ్రగ్కి కరెక్ట్ గా ఇంటరాక్షన్ ఉండకూడదు. తర్వాత ఇప్పుడు షుగర్ కి రెండు పూటలు వేయాలని అంటే అది ఖచ్చితంగా ఒకటే రకమైన టాబ్లెట్, ఇది షుగర్ కి కాబట్టి ఇది పొద్దున సాయంత్రం వేయాలని చెప్పేటట్టు ఉండాలి. రెండు టాబ్లెట్లు వేసేటప్పటికి పొద్దునకు ఒక టాబ్లెట్ సాయంత్రంకు ఒక టాబ్లెట్ వేసే పరిస్థితి అయితే అది పేషెంట్ అర్థం కాక అర్థం చేసుకోలేక ఒకటే వాడి ఇబ్బందులు పడిన సందర్భాలున్నాయి. సో ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో బాగా ఆలోచించి చేసుకోవాలి. తర్వాత రెండోది ఏంటంటే ఫార్మాసిస్ట్ రోల్ అని చెప్పినాను కదా, ఫార్మాసిస్ట్ రోల్ ఎక్కడ వస్తుంది, వాళ్ళు ఖచ్చితంగా ఆ మందులో ఉన్న మాలిక్యూల్ని, ఇప్పుడు జెనరిక్స్ అని ఎక్కువ వస్తున్నాయి బ్రాండెడ్. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, వాళ్ళు కరెక్ట్ గా డ్రగ్ ను ఐడెంటిఫై చేయాలి, కరెక్ట్ గా డోస్ ని ఐడెంటిఫై చేయాలి, కరెక్ట్ గా ఈయనకి ఇదే రాసిండ్రా అని. ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ అని ఉంటాయి. అంటే ఇప్పుడు నాకు షుగర్ గోళీ ఇవ్వు, నాకు బీపీ గోళీ ఇవ్వు వితౌట్ ప్రిస్క్రిప్షన్, ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ అంటారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇచ్చేటి చాలా హానికరము, అది పేషెంట్ రక్షణను కోల్పోతుంది. అందుకనే ప్రతి మెడికల్ షాప్ షుడ్ రన్ బై ఏ ఫార్మసిస్ట్. ఈ రూల్ ఉంది కానీ మనకు మీరు చూడండి ఎన్నిట్లలో ఇది ఇంప్లిమెంట్ అవుతున్నదో. డాక్టర్ దగ్గర ప్రిస్క్రిప్షన్ లో ఇన్ని రకాలు చూడాలని చెప్పినాం, ఫార్మసిస్ట్ కూడా చూడాలి. తర్వాత ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించకూడని మందులు కొన్ని ఉంటాయి. సో ఆ ప్రిస్క్రిప్షన్ ది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను రాశాను ప్రిస్క్రిప్షన్, ఒక నెల రోజులకి రాశాను దీర్ఘకాలికంది కాబట్టి, నెల తర్వాత మళ్ళీ రండి మళ్ళీ పరీక్ష చేసినాక చూస్తాము మళ్ళీ రాస్తాము అని చెప్తాము. వాళ్ళకి బాగుంటది, వాడుతూ ఉంటారు. ఈ మందుల షాప్ ఆయన ఇస్తూనే ఉంటా అంటాడు, ఒక 10 సంవత్సరాల వరకు అట్లానే ఇస్తుంటారు, వీళ్ళు డాక్టర్ దగ్గర రారు. సో ఈ 10 సంవత్సరాల నెగ్లిజెన్స్ మెడికల్ ఎర్రరు దానివల్ల ఆ పేషెంట్ ఇబ్బంది పడతాడు. ఇప్పుడు వెంటనే పడిన వాళ్ళకి అదృష్టం, సో వెంటనే వచ్చినారు కాబట్టి మనం సరిదిద్దుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇన్ని రకాల, అది కెమిస్ట్ మంచిగా లేకపోతే, ఫార్మసిస్ట్ మంచిగా లేకపోతే, డాక్టర్ మంచిగా లేకపోతే, తర్వాత ఇంకోటి అంటే పేషెంట్ కూడా మనం గమనించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జబ్బులన్నీ ఎల్డర్లీ వాళ్ళకి వచ్చినాయి అనుకోండి, ఎల్డర్లీ వాళ్ళకి ఆ టైంకి చూపు సరిగా ఉండదు, చెవి సరిగ్గా ఉండదు, స్పర్శ జ్ఞానం సరిగా ఉండదు, జ్ఞాపక శక్తి ఉండదు, కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది ఒక టాబ్లెట్కి ఒక టాబ్లెట్. వాళ్ళను గైడ్ చేయాల్సిన అవసరం ఉన్నది. తర్వాత తిన్నాక వేసుకునే టాబ్లెట్ అని ఒకటి ఉంటుంది, తినకముందు వేసుకోవాల్సిన టాబ్లెట్ అనేది ఉంటుంది. ఇప్పుడు తిన్నాక వేసుకునే టాబ్లెట్ కానీ ఫుడ్ పెట్టడానికి ఎవరు లేరు, ఇప్పుడు అందరూ తల్లిదండ్రులను అక్కడ పడేసిపోతున్నారు కదా. సో ఇన్ని రకాల ప్రాబ్లం నుంచి రక్షణ. ఇందులో మనకు చూడబోతే ఏమున్నది, ఆయనకు షుగర్ వచ్చింది, డాక్టర్ మందులు రాసిండ్రు వాడుతూ ఉన్నారు, ఇంత మటుకే కనిపిస్తుంది. పేషెంట్కు ఆ సేఫ్టీ ఉండాలని అంటే ఇన్ని కోణాలల్లో ఆలోచించాలి. అందుకని ఇక్కడ డాక్టర్కి రెస్పాన్సిబిలిటీ ఉంది, తర్వాత పేషెంట్కి రెస్పాన్సిబిలిటీ ఉంది, ఫార్మసిస్ట్ కి రెస్పాన్సిబిలిటీ ఉంది, కుటుంబ సభ్యులకి రెస్పాన్సిబుల్. ఏదో గోలేసుకోండి మింగడం కాదు,
1: ఇది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ,
0: కలెక్టివ్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు ఒకటేంటంటే, ఇప్పుడు డాక్టర్ ఒక మాట మాట్లాడితేనే సగం రోగం పోతుంది అని అంటారు, అది ధైర్యం నింపడానికి. ఏం కాదండి, మందులు ఎంతో మంది వాడుతున్నారు, మీరు వాడండి చక్కగా సరిపోతుంది, ఇది డాక్టర్ ఇచ్చే ధైర్యం. కానీ కుటుంబ సభ్యుడు కూడా అది వేసేటప్పుడు ఇది ఇవాళ వేసుకున్నానా అంటే అదొక ప్రేమ, టైంకి గుర్తు చేయడమే. ఇప్పుడు ఏ జబ్బు లేనప్పుడు టాబ్లెట్ లేనప్పుడు అంటే ఏమి బాగున్నారు బయటికి పోదామా ఇవాళ ఏం తిన్నాము, వీటి మీద ప్రేమ లేకపోతే పేషెంట్ కి కుటుంబ సభ్యులు చేసే దానిలలో ఈ టైంకి మీరు వేసుకోవాలి, వేసుకున్నారు ఎక్కడున్నా కూడా. ఇప్పుడు మనము ఈ కుగ్రామంలో ఉన్నట్టున్నాము, ఎదురుగా ఉన్నా కూడా ఫోన్లనే మాట్లాడుకుంటున్నాం. సో మనం దూరం ఉన్నామని అనుకోనక్కర్లేదు. మన ఉద్దేశం ఏంటిదని అంటే వాళ్ళు టైంకి వేసుకుంటున్నారా, టైంకి వేసుకుంటున్నారా అనేది నువ్వు ప్రేమ చూపిస్తున్నావో లేదో తెలియదు, కానీ పేషెంట్కి మాత్రం ఒక

0: భద్రత కల్పిస్తున్నాం, ఒక రక్షణ కల్పిస్తున్నాం. పేషెంట్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. సో సేఫ్ హ్యాండ్స్ లో ఉండడం కోసమే ఈ పేషెంట్ సేఫ్టీ దినోత్సవం అనేది జరుపుకుంటూ ఉంటాము. ఈ సందర్భంగా ఇప్పుడు నాగపూర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో డాక్టర్లని అవేర్ చేయడానికి, ఫార్మసిస్ట్లని అవేర్ చేయడానికి, నర్సెస్ ని అవేర్ చేయడానికి ఒక 2 రోజుల కాన్ఫరెన్స్ జరుగుతున్నది. నేను మా తరఫున నేను ఇదివరకే అటెండ్ అయినాను. నేనే అంటే ఆ క్లాసులు తీసుకునేవాడిని. మా ములుగు హాస్పిటల్ నుంచి కూడా మా ఆర్ఎంఓని పంపించడం జరిగింది. జరుగుతుంది, కరెంట్ గా జరుగుతుంది. రేపు అయిపోతుంది, 10th and 11th కి ఉండింది. సో వారు కూడా వచ్చేసి మా మిగిలిన ఆర్ఎంఓలందరికీ చెప్తే సో మా పేషెంట్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడడానికి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎక్స్పైరీ అయిన డ్రగ్స్.
1: ఓకే,
0: ఇప్పుడు మనము 3 నెలలకు రాసాం అనుకోండి, 3 నెలకు రాసినప్పుడు 1st నెలకు ఉంటుంది, లాస్ట్ నెలకు ఉండకపోవచ్చు. మనం ఎప్పుడు వాడుతున్నాం అనేది చూడాలి. తర్వాత కొన్ని నిల్వ ఉంచుకుంటాం. నిల్వ ఉంచుకుంటే మరి మన ఆ డేట్ కి అయిపోతుందా? ఎక్స్పైరీ డ్రగ్స్ ఒకటి. తర్వాత మళ్ళీ అన్నిటికంటే మే అది ప్రాబ్లం ఏంటంటే, మన పర్టికులర్లీ మన రాష్ట్రంలో మన సిటీలో ఓవర్ ద కౌంటర్ డ్రగ్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏది మనము అమ్లోడిపిన్ రాసినాం బీపీకి, అతను వేరేది ఇస్తారు, ఇది అది ఒకటే తీరుగా పనిచేస్తుంది అని
1: అంటారు.
0: తర్వాత ఈ అంటే మందుల షాపులో డోస్ లేదనుకోండి, కాంబినేషన్ లేదనుకోండి, ఇది అది ఒకటే అని అంటాడు. సో మళ్ళీ అతను డాక్టర్ వచ్చి చెక్ చేయడు. సో వీళ్ళు వాళ్ళు చెప్పిన దాని మీదనే ఎక్కువ వింటూ ఉంటారు. అందుకనే పేషెంట్ రక్షణలో, పేషెంట్ సేఫ్టీలో క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్ ఎంత కంపాషనేట్ గా ఉండాలను, ఏదో 4 సేల్స్ కావాలని కాకుండా ఉండాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అట్లనే క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికే పోవాలి. ఇప్పుడు ఏమున్నదండి, ఒక ఇంజెక్షన్ ఇస్తే అయిపోతుంది అంటారు, నొప్పికొక ఇంజెక్షన్ అంటారు. ఇంజెక్షన్స్ ఎవరికి అవసరము? ఒకటి ర్యాపిడ్ గా అవసరమైతే, ఎవరన్నా నోటి ద్వారా మాత్రలు తీసుకోలేని పరిస్థితి ఉంటే. సో ఈ 2 సందర్భాలను ఇవ్వాలి. సో ఇంకా అవసరం లేదు, బాగానే నడుచుకుంటూ వస్తాడు, నాకు ఒక ఇంజెక్షన్ ఇవ్వండి అని ఆయనే డిమాండ్ చేస్తుంటాడు, వాళ్ళు ఇస్తా ఉంటారు. ప్లాసిబో ఎఫెక్ట్ అని ఉంటుంది. ప్లాసిబో ఎఫెక్ట్ అంటే సార్ టాబ్లెట్ ఇచ్చాడులే, ఇంజెక్షన్ పొడిచాడులే, ఆ నొప్పి వల్ల జ్వరం తగ్గినట్టు అనిపిస్తుంది. అంటే ఆ ఇచ్చిన మందుకు, అంటే వాటర్ ఇచ్చినా కూడా పనిచేస్తుంది, ప్లాసిబో ఎఫెక్ట్. ఇంకొకటి ఏంటది అంటే డ్రగ్స్ కి నోసిబో ఎఫెక్ట్ అని ఉంటుంది. ఆ టాబ్లెట్ శుద్ధ ముక్క, కానీ అది అయ్యడం వల్లనే నాకు చెమటలో వచ్చినాయి, తిప్పి పడిపోయింది అని అంటారు. ఆ టాబ్లెట్కి అలాంటి గుణం లేదు, మీరు లిటరేచర్ లో వెతికినా కూడా. అంటే ఈ 2 రకాలు అంటే మనకు పోల్చుకోవడం ఎక్కువ ఇంపార్టెంట్. ఇప్పుడు మనము ఈవెంట్స్లలో, మేజర్ ఈవెంట్స్లలో మనము ఎప్పుడు, నేను 10th క్లాస్ చదివినప్పుడు, లేకపోతే అక్కడ సునామీ వచ్చినప్పుడు, ఆ స్కైలా పడినప్పుడు అని చెప్తా ఉంటాము. వీళ్ళు ఏం చెప్తారు, నాకు డయాబెటీస్ డిటెక్ట్ అయినప్పుడు, ఆ రోజు ఆ టాబ్లెట్ వేసుకున్నప్పుడు, చిన్నప్పుడు ఏదో పడి నాకు యాక్సిడెంట్ అయితే అదే ఇప్పుడు నాకు ఫిట్స్ వస్తున్నదని చెప్తా ఉంటారు. సో ఇవన్నీ ఎందుకు అని అంటే, ఒక టాబ్లెట్ ప్రభావం ఆయన మానసిక దాని మీద ఇంత ఉంటుంది కాబట్టి. సో డాక్టర్లు కూడా నోసిబో ఎఫెక్ట్ ఉందా ప్లాసిబో ఎఫెక్ట్ ఉందా అని చూడాలి. పేషెంట్లు, పేషెంట్ల అటెండెంట్స్ అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, ఈ 2 గురించి కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు నీళ్లు తాగుతున్నాము, నీళ్లు తాగితే దాహం తీరుతుంది, దాహం కాకముందు కూడా తాగుతాము, నీళ్లు తాగినాము లేని ఒక భరోసాతో ఒకటిలాంటిది వస్తుంది. ఫుల్ డీహైడ్రేషన్ లోనే తీసుకుంటే అయ్యేది ఒకటి ఉంటుంది. సో ఇట్లా ప్లాసిబో ఎఫెక్ట్, నోస్ ఎఫెక్ట్స్ రకరకాల, ఇది పెద్ద సబ్జెక్ట్ అండి యాక్చువల్ అయితే.
1: అలాగే కొందరు మన డాక్టర్స్ దగ్గరికి వచ్చే పేషెంట్స్ కూడా వాళ్ళ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డాక్టర్ ముందు ఉంచకపోవడం వల్ల కూడా తప్పులు జరిగే ఆస్కారం
0: ఉంటుంది. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అతను ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ ప్రిస్క్రిప్షన్స్ తీసుకురాలేదు. సో అంతకుముందు ఏ మందు వాడుతున్నారో తెలియదు, ఆ మందు దాని ప్రభావం వల్ల ఇప్పుడు బీపీ షుగర్ తగ్గింటే మనము ఎంత తగ్గించాలో తెలియదు. ఒకవేళ షుగర్ తగ్గకపోతే అతను రాసిన దాని మీద ఎంత పెంచాలో తెలియదు. తర్వాత అతను రాసింది అసలు కరెక్ట్ ఈయన బాడీకి సరిపోయిందా లేదా అనేది ఉండదు. అందుకనే ప్రతి పేషెంట్ ప్రిస్క్రిప్షన్ ని వాళ్ళ డబ్బులలాగా దాచిపెట్టుకోవాలి, పేపర్ లాగా చూడకూడదు ఎన్ని సంవత్సరాలకైనా వాళ్ళ జీవిత కాలము. ఎందుకంటే ఇప్పుడు మనము ఒక డాక్టరు మన జ్వరం కోసం వేసిన మందులు, కొన్ని మందులు వేసినప్పుడు బీపీ వచ్చినా షుగర్ వచ్చినా గిడినెస్ వచ్చినా ఇంకో కొన్ని మందులు వేయకూడదు. అంటే ఒక కొంత డ్యూరేషన్ వరకు వేయకూడదు అనే ఇవన్నీ ఉంటాయి. సో అవి ఏం వాడినరో తెలియనప్పుడు, అంటే డాక్టరు అంటే మెడికల్ ఎర్రర్స్ లేకుండానే ట్రీట్మెంట్ ఇవ్వాలని చేసేప్పటికీ అతనికి ఇన్ఫర్మేషన్ లోపం ఉంటుంది, ఏం వాడినారు ఎప్పుడు వాడినారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఆయన షుగర్కి వాడుతున్నట్టే చెప్పాడు.

మా దగ్గరకు వచ్చేసరికి షుగర్ ఎక్కువ ఉంటది. ఇప్పుడే వచ్చింది కావచ్చు అని కొత్తగా మొదలెట్టేటప్పుడు ఎక్కువ డోసు రాయాల్సింది ఉంటది. తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆయన రాసింది నేను రాసింది ఒకటే అవ్వచ్చు. ఇప్పుడు పారాసిటమాల్ తీసుకోండి, పారాసిటమాల్

0: వేరు, నేను రాసింది వేరు అనుకుంటారు. సో అంచేత ఆయన జ్వరం కేదో రాసిండు అని చెప్పేస్తే మళ్ళీ నేను అదే రాస్తే రెండు డోసులు డబుల్ అవ్వవా? సో తర్వాత ఆయన రాసి ఉంటాడులే అని నేను రాయకుండా ఉంటే ఆయనకి డోసే పడదు కదా. ఇవన్నీ పేషెంట్ ని రక్షణగా ఎక్కడ ఉంచుతున్నాయి, పేషెంట్ సేఫ్టీ కాంప్రమైజ్ అవుతుంది. అందుకనే ఎవరి దగ్గర ఏది దాచినా కూడా డాక్టర్ దగ్గర ఏం దాయకూడదు. తిన్నది, వేసుకున్న టాబ్లెట్ ఇది, మీకు వచ్చిన లక్షణానిది, మీకు కలుగుతున్న భయము, మీ ఆందోళన, ఇవన్నీ విడమర్చి చెప్పుకోవాలి. చెప్పుకుంటే డాక్టర్లు కూడా ఓపిక్గా విని వాళ్ళకి ఆన్సర్ చేయాలి. అప్పటి వరకు పేషెంట్ సేఫ్టీ ఉండదు.
1: అలాగే సార్, ఇప్పుడు ఇదేమో రోగి తనకు ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని రివీల్ చేయకపోవడం వల్ల జరిగే సమస్యలు, అలాగే వైద్యపరమైన పొరపాట్లు ఏమైనా ఉంటాయా?
0: ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పినవన్నీ వైద్యపరమైన పొరపాట్లే. ఇప్పుడు ఏంటంటే పాలిఫార్మసీ, నాలుగు రాయాల్సిన చోట ఐదు రాయాల్సి వచ్చింది. సో 100 డోస్ రాసే దగ్గర 200 డోస్ రాయాల్సి వచ్చింది. సో మనం అన్ని కరెక్ట్ గానే రాసినా 8 గంటలకు వేసుకోవాల్సింది, వేసుకోలేదు. సో ఎప్పుడో మళ్ళీ సాయంత్రం వేసుకున్నాడు. ఒకటి తీసుకోపోతే కనబడకుండా ఇంకోటి వేసుకున్నాడు. లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలు ఐరన్ టాబ్లెట్ అని బీపీ టాబ్లెట్లు వేసుకుంటారు. ఇప్పుడు మన మెడికల్ షాప్ లో ఉన్న అతను డియోడిల్ అని అంటే డయోనిల్ ఇస్తాడు. అంటే రెండు ఒకటి లాగున్నది, ఒకటేమో పెయిన్ కిల్లరు, ఇంకొకటేమో షుగర్ టాబ్లెట్. పెయిన్ తగ్గలేదు అని అంటే ఇంకొకటి వేసుకో అంటారు. వేసుకుంటే ఇంకా షుగర్ తగ్గుతుంది. షుగర్ తగ్గితే అది మెడికల్ ఎమర్జెన్సీ, అన్కాన్షియస్ అయిపోతారు. సో ఇట్లాంటి మెడికల్ ఎర్రర్స్ అంటే ఒకటేంటనంటే డాక్టర్ వెరీ కాన్షియస్ గా ఉండాలి. సో ఏం వాడినో తెలుసుకోవాలి. సో ఖచ్చితంగా అవన్నీ ప్రిజర్వ్ చేసుకోవాలి. చేసుకుని వాళ్లే అలర్ట్ చేస్తూ ఉండాలి, నేను ఇంతకుముందు ఇది వాడినా, దానికి దీనికి ఏమన్నా ఇంటరాక్షన్ అవుతుందా, నేను వాడొచ్చా లేదా. అది చెప్తే చాలు, మేము రాసేపటికి దానికి తగ్గ డోస్ మైనస్ చేసో, ఏమి ఇబ్బంది కాకుండా ఉండడానికి చూసో చేసేస్తాం. అయితే సేఫ్టీలో ఇంకొకటి ఏందనంటే, ఇప్పుడు మనము ఇట్లా గిచ్చంగానే ఏం చేస్తాము, ఇట్లా వెనక్కి లాగేసుకుంటాం. ఇప్పుడు అక్కడ ఫైర్ అనగానే పరిగెత్తుతారు. ఈ టాబ్లెట్ రాగానే డాక్టర్ దా మోసము, ఫార్మాసిస్ట్ దా మోసము అనేది కాదు. అది మనకు పట్టడం లేదు, ఇబ్బంది పెడుతున్నది, ఫస్ట్ స్టాప్ చేయాల.
1: ఓకే,
0: అది రక్షణాత్మకమైన అన్నమాట, అది రిఫ్లెక్స్ లాగానే.
1: ఓకే,
0: ఇప్పుడు మనం మంటను చూసి ఎట్లా పడిపోతాం, గోలు వేసినాము, ఇబ్బంది అయింది, మళ్ళీ ఇంకో వెంచర్ చేద్దా, ఒకసారికి అట్లా అవుతుందిలే, అట్లా అనకూడదు. సో అందుకనే ఇక్కడ మెడికల్ ఎర్రర్స్ అంటే రైట్ డోసు, రైట్ డ్రగ్, రైట్ టైము, రైట్ పేషెంట్స్ కి ఆ చెప్పిన విధంగా సరి అయిన దశలో వేసుకోవాలి. సరైన డోసు, సరైన డ్రగ్, సరైన పేషెంట్, సరైన సమయము. సో ఇవన్నీ సరిగా ఉంటే మెడికల్ ఎర్రర్స్ ఉండవు.
1: అలాగే సార్, ఈ మధ్యలో మనం ఈ టెక్నాలజీ పెరిగిన ఈ రోజులలో ఒకటి అబ్జర్వ్ చేస్తున్నాం, ఇంటర్నెట్ లో ఏదైనా ఒక చిన్న ఇబ్బంది, ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ లో ఏదైనా పెయిన్ వచ్చింది అనుకోండి, గూగుల్లో గానీ ఇంకేదైనా వెబ్ బ్రౌజర్ లో సెర్చ్ చేయడము, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదో కొంత గ్యాదర్ చేసేసి నాకు ఇది ఏంది కావచ్చు అనే ఒక ఫీల్ ని డెవలప్ చేసుకోవడం, నాకంటే మీరే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వచ్చే వాళ్ళు, ఇలాంటి వాళ్లకు మీరు ఇచ్చే సలహా ఏంటి సార్?
0: సో సాధ్యమైనంత వరకు ఆ గూగుల్ లాంటి చూడకుంటేనే బెటర్. గూగుల్ పేషెంట్లు అంటారు. సో ఇప్పుడు అందులో మీరు హార్ట్ అటాక్ అని కొట్టండి, ఎక్కడ లేని జబ్బులన్నీ అది చూసిస్తుంది. చూసిచ్చిన తర్వాత అవన్నీ వెంటనే మనకు ఉన్నట్టు అనిపిస్తుంది, అదొకటి. తర్వాత రెండోది ఏంటనంటే, మనం సరిగ్గా ఫీడ్ చేయలేదు అనుకో మన సింప్టమ్ని, అది ఏం కాదులేదని తోసేస్తుంది. తర్వాత ఒక చిన్న దానికి మీకు హార్ట్ అటాక్ వస్తుంది, గంటలోనే చచ్చిపోతారని కూడా చెప్పేస్తుంది, క్యాల్కులేట్ చేసేస్తుంది. సో ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు వాలిడేట్ చేయాల్సింది ఓ మనిషి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి, నేచురల్ ఇంటెలిజెన్స్ కి ఒక తేడా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోర్ పవర్ఫుల్ ఇన్ రిమెంబరెన్స్. హ్యూమన్ బ్రెయిన్ ఏమో ఇట్ ఈస్ డిసైడెడ్ టు ఫర్గెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ మేడ్ టు రిమెంబర్. మన బ్రెయిన్ ఏంటంటే అది లిమిటెడ్ చిప్ ఉంటుంది కాబట్టి కొంతకాలానికి మర్చిపోతాం, మర్చిపోతేనే మన బ్రెయిన్ పనిచేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, మనకు మెమరీలు బాగుండాలి, బాగా మార్కులు రా, ఇట్స్ ఎ స్ట్రెస్. ఈ బ్రెయిన్ ఈస్ డిజైన్ టు ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు కొందరు అంటారు, అబ్బా నేను మర్చిపోలేను జీవితంలో, అది తప్పు, బ్రెయిన్ కి అలాంటి లక్షణం లేదు. సో అందుకనే చెప్పొచ్చేది ఏంటనంటే, సో ప్రతిదీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు గూగుల్లో AI ఇవి చూసినారనుకో, అది రకరకాలుగా చెప్తా ఉంటది, అది డ్రగ్స్ సజెస్ట్ చేస్తూ ఉంటది, కానీ ఆ డ్రగ్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఒక విపరీతంగా చూపిస్తుంది, అది వేసుకుంటేనే ఇది అయింది అని అంటది. సో సింపుల్ గా చెప్పాలనంటే, ఎందుకు మీరు డాక్టర్ దగ్గరకు వస్తున్నారు, అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు, డబ్బులు పే

0: చేస్తున్నారు, గంట 2 గంటలు వెయిట్ చేస్తున్నారు. మీ రైటే కదా, అడగొచ్చు కదా, ఆ స్క్రీన్ మీద కాకుండా. ఇంకోటి ఏంటంటే, ఇది పీర్ వెరిఫైడ్ కాదు.
1: ఓకే,
0: ఇప్పుడు నేను మీకు తప్పు చెప్పాను, జ్వరం వస్తే కూడా కడుపులో అల్సర్ ఉంటే కూడా నొప్పి గోలేసుకున్నాను, ఓవెరాన్ ఇచ్చాను, స్టీరాయిడ్ ఇచ్చాను. మీరు నన్ను వచ్చి అడగొచ్చు, ఇది గూగుల్ ఏకో ఓవెరాన్ తీసుకోని చెప్తుంది, వేసుకుంటారు. ఎవరిని అడుగుతారు? ఎర్రర్ అయిన తర్వాత, ఈ సేఫ్టీ కోల్పోయిన తర్వాత ఇట్లా చాలా జరిగినాయి ఉన్నాయండి. సో చాలా జరిగినాయి ఉన్నాయి. సో అందుకని అలాంటి రిస్క్ తీసుకోవద్దు. ఆరోగ్యంతో చెలకాటం అయితే ఇప్పుడు మెయిన్ మెడికల్ ఎర్రర్స్ లో ఇది, ఈ టెక్నికల్, ఇది పీర్ రివ్యూడ్ కాదు. ఇప్పుడు ఇప్పుడు కొన్ని అంటే ఏంటి, రివ్యూస్ రాయించుకుంటాడు, ఈ డాక్టర్ బాగా చూసిండు, ఆ డాక్టర్ బాగా చూసిండు, అది కూడా రాంగ్ ఫీడింగ్ అయిపోతుంది. ఇప్పుడు నీకు ఎన్ని రివ్యూస్ ఎక్కువ వస్తే అంత మంచి అని అంటే, ఇప్పుడు మీరు 100 మందికి మంచి అండి, కానీ నేను వచ్చినప్పుడు మీరు మంచిగా లేరు, నాకు మీరు 100% అన్యాయం చేశారు. మీరు 99 మందికి బాగా చేశారు, మీ రివ్యూస్ బాగున్నాయి. అందుకని స్టాటిస్టిక్స్ లేదండి, రిలేటివ్ థింకింగ్ లేదండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదండి. నీకు జబ్బు వచ్చింది, డాక్టర్ దగ్గర పోవాలి, అంతే. ఎవరైనా ఒకరు రెస్పాన్సిబుల్ ఉండాలి. ఇప్పుడు ఎర్రర్ చిన్నపిల్ల అని అంటాము, వాడు తప్పు చేసిన వాడిని తెలియదు, మనం కొట్టినాము, అట్లా చెయ్యొద్దని చెప్పినాము. సో ఇప్పుడు ఎర్రర్ చేసినా కూడా, ఇప్పుడు నేను చేసిన వాటికి ఎర్రర్స్ రాలేదా? వచ్చినాయి. కానీ ఎవరిది రెస్పాన్సిబిలిటీ? నాదే. మళ్ళీ నా దగ్గరకు వచ్చేస్తారు, నేను చెప్తాను దీనికి ఇట్లా అయ్యే అవకాశం ఉంది, సో మీరు ఇది చేసుకోవద్దు, దానికి రెమెడీ ఇది ఉంది, ఇంకోసారి ఇట్లా చేయకండి. సో బాధ్యత తీసుకునే వాళ్ళకే హక్కులు ఉంటాయి, గూగుల్ కి ఏ బాధ్యత లేదు. కాబట్టి మీరు బాధ్యత లేని వాటిని గురించి మీరు పట్టించుకోవచ్చు.
1: ఖచ్చితంగా వైద్యుని
0: సంప్రదించాలి
1: సార్. అలాగే వ్యక్తిగతంగా రోగితో పాటు, ఇప్పుడు మీరు చెప్పిన కుటుంబ సభ్యులు, ఆ ఫార్మసిస్టులే కాకుండా డాక్టర్, వీళ్ళందరూ కాకుండా సమాజం మరియు ప్రజల బాధ్యత ఎంత ఉంది ఈ రోగి భద్రత విషయంలో?
0: రోగి భద్రత విషయంలో ఇప్పుడు సమాజం అంటే కొన్ని కుటుంబాలు, అందులో సభ్యులు. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒకరికి జబ్బు వస్తే ఇంకొకరు ఏం చేస్తున్నారో అదే రెస్పాన్సిబిలిటీ, అంతే ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నారు? ఇట్లాంటి ఎర్రర్స్ రాకుండా ఉండడానికి కొంత వాళ్ళల్లో ఆలోచన, అవగాహన కలుగుతుంది. సో కమ్యూనిటీ ఏంటనంటే, ఎక్కడెక్కడ తప్పులు జరిగే ఆస్కారం ఉన్నది, అక్కడక్కడ తప్పులు జరగకుండా చూడడానికి ప్రజలందరూ, కమ్యూనిటీ సభ్యులందరూ, సొసైటీలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. ఇప్పుడు ఉదాహరణకి డాక్టర్ దగ్గరికి పోయినాం, డాక్టర్ క్వాలిఫైడా కాదా, క్వాక్ డాక్టరా కాదా. ఇప్పుడు ఆర్ఎంపీ అంటారు, ఆర్ఎంపీ అంటే క్వాలిఫైడ్ డాక్టర్ అండి, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. సో ఆర్ఎంపీ అనే పదము అట్లా వాడుతున్నారు. అక్కడ ఏ కాంటెస్ట్ లో వచ్చిందంటే రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్. కానీ రిజిస్టర్ అయిన వాళ్ళు, ఇప్పుడు నేను ములుగులో పనిచేస్తున్నా, ఆమె ఆర్ఎంపీ, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీస్, వర్కింగ్ ఇన్ ఏ రూరల్ ట్రైబల్ ఏరియా. సో అందుకని మీకు సరి అయిన క్వాలిఫికేషన్ ఉన్నదా లేదా, సరి అయిన అనుభవం ఉన్నదా లేదా, ఇదివరకు ఏమన్నా ఇట్లా అడ్వర్స్ ఇది జరిగిందా లేదా. ఇప్పుడు మీరు క్వాలిఫైడ్ కాని వాళ్ళ దగ్గరికి పోయి యు ఎక్స్పెక్ట్ మోర్ దెన్ యు ఆర్ ఎట్ ద డేంజర్ ఫస్ట్. అట్లనే మెడికల్ షాప్ లో క్వాలిఫైడ్ లేని వాళ్ళు ఒకదానికి ఒకటి ఇస్తున్నారు, వాళ్ళని కూడా మీరే చెక్ చేయాలి. అందుకనే ఇప్పుడు సమాజానికి ఏం బాధ్యత అంటే, క్వాలిఫైడ్ డాక్టర్లనే ప్రోత్సహించండి, క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్లనే ప్రోత్సహించండి, జబ్బు మీద అవగాహన కలిగించుకోండి, కానీ ఈ గూగుల్ లాంటి అడ్వైజులు వినకండి. ఇప్పుడు షుగర్ ఎందుకు వస్తుంది? లైఫ్ స్టైల్ డిసిజన్. మన లైఫ్ స్టైల్ని ఎట్లా మార్చుకోవాలి? ఇప్పుడు మనం బెల్ బాటం ప్యాంట్ వేయచ్చు, నేరో ప్యాంట్ వేయచ్చు, అది ఒక్కో కాలానికి ఒక్కో తీరుగు ఉంది. కానీ ఆ కాలంలో వచ్చిన కల్చర్ స్టైల్ మారడం వల్ల, ఒకటి మనకు ఆరోగ్యానికే దెబ్బ పడుతున్నప్పుడు మనము పూర్వకాలం స్టైల్కైనా పోవాలి. ఇప్పుడు గడక తినేది అనేది షుగర్ వస్తేనే తినాల్సిన పని లేదు, షుగర్ రాకముందు కూడా గడక తినొచ్చు. ఇప్పుడు పూర్వకాలంలో చూస్తే గడక తిన్న వాళ్ళు, వాళ్ళకి షుగర్ ఎప్పుడు రాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంకోటి ఒబేసిటీ వస్తున్నది, ఊబకాయం, ఫ్యాట్, ఇక్కడ మన అడుగులు తక్కువైనాయి.
1: ఆహార అలవాట్లు
0: ఒక్కటే కాదు, ఎంత ఆహారం తీసుకున్నా అరిగినంత మట్టుకే తింటాం, అరగని దాని మీదకి తినలేమండి. కాకపోతే కల్తీ ఎక్కువైంది. ఇప్పుడు మైక్రో ప్లాస్టిక్స్ తింటున్నాం మనం,
1: అవును సార్.
0: మైక్రో ప్లాస్టిక్స్ కంటికి కనబడదు, కానీ ఆ ఫుడ్ లో సరైన పోషకాలు లేకుండా. ఇంకా అన్నిటికంటే ఘోరం ఏంటంటే, మనం ఎక్సర్సైజ్ పరిశ్రమ. ఇప్పుడు మనం 1కి 2కి వెళ్లాలంటే కూడా 1 కిలోమీటర్ నడిచే స్టోరీ నుంచి ఇక్కడ ఈ పక్కనే ఉన్న బడ్డి కొట్టు దగ్గర పోవడానికి కూడా బండి మీద పోవడము, బాత్రూమ్ కి పోవాలన్నా వెహికల్ ఎక్కి పోవడము, మన స్టెప్స్ ఎన్ని తగ్గినాయి అప్పటికిప్పటికి.
1: నాడు ఉదయం నుంచి సాయంత్రం

0: పని చేయడం కోసం తినేది,
1: తినేది
0: ఇప్పుడు తినేది అగడం కోసం జిమ్కి వెళ్తున్నారు.
1: జిమ్కు కూడా వెళ్ళట్లేదుగా.
0: అవును నిజమే సార్, అది కూడా
1: అది అంటున్నా నేను. అందుకనే మన వ్యాయామం ఎప్పుడైతే తక్కువైందో అక్కడ ఈ జీవన శైలి పొరపాటు అయింది. కాబట్టి ఇట్లాంటి వాటి మీద అవగాహన కల్పించాలి. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన సమస్య ఎయిర్ పొల్యూషన్.
0: అవును సార్,
1: ఇప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇప్పుడు ఢిల్లీలో చూడండి, ఎయిర్ పొల్యూషన్ వల్ల రాని జబ్బేం లేదు. ఆస్తమా, COPD అని అంటారు, లంగ్ డిసీజెస్. సో అవి కూడా దీర్ఘకాలిక వ్యాధులు. దీర్ఘకాలిక అంటే చాలా వాడుతూ ఉండాలి, లైఫ్ లాంగ్ వాడేటి ఉంటాయి. ఇప్పుడు క్యాన్సర్ దీర్ఘకాలిక వ్యాధి, ఒక 3-4 ఇయర్స్ అది క్యూర్ ఉన్న క్యాన్సర్స్. క్యూర్ ఉన్న క్యాన్సర్స్ అనే ఇప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్ తోటి, క్యూర్ లేని కూడా ఉన్నాయి. క్యూర్ లేని డిసీజెస్ కి ఏంటిది, కేర్ మాత్రమే ఉంటుంది. క్యూర్ లేకపోతే కేర్, అండ్ ఎంత కేర్ తీసుకున్నా కూడా ఒకనాటికి మరణం తప్పదు. మరణానికి ఒక జబ్బు కారణం చూపించి ఇందువల్ల చచ్చిపోయిండు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన ఏ జబ్బు రాకుండా తను చాలించండు అని చెప్తే కూడా అది ఒక గ్రేట్ సక్సెస్. అందుకని సో ఇలాంటి ఎడ్యుకేషన్ పెంచుకోవాలి. ఈ గూగుల్ లాంటి అది పనికిరావాలి.
0: అలాగే సార్, చివరిగా ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం సందర్భంగా ఈ 2026 సంవత్సరానికి మనం తీసుకున్న థీమ్ ఏంటంటే, అసాంక్రమిక వ్యాధులకు సురక్షితమైన వైద్య సంరక్షణ. ఈ అసాంక్రమిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు మీరిచ్చే ముఖ్యమైన సూచనలు ఏంటి?
1: ఇప్పుడు నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఒక 6 అట్లా ఉన్నాయనుకోండి, బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోకు, ఆస్తమా, COPD, ఇవి దాదాపు లైఫ్ లాంగ్ వేసుకోవాల్సిన జబ్బులు, లేదంటే దీర్ఘకాలికంగా వేసుకోవాల్సిన. ఎంత వాళ్ళకైనా ఫెటీగ్ వస్తుంది, అబ్బా ఎప్పటికి వేసుకోవాలనా అని. సో ఈరోజు వేసుకోకుంటే ఏం కాదులే, మనకు మనమే. సో ఏదన్నా అయిన తర్వాత చూసుకుందాంలే, ఇలాంటి నిర్లక్ష్యాలు ఉంటాయి. అందుకని ఈ సంవత్సరం థీమ్ ఏంటనంటే, అలాంటి జబ్బులు ఉన్నాయి కాబట్టి వచ్చిందని బాధపడకుండా వాటికి చిన్నగా అదే ఎంతసేపు ఒక సెకండ్లో వేసుకుంటాం, ఒక చిన్న గుర్తు పెట్టుకొని సెకండ్లో వేసుకుంటాం. నేను ట్యాబ్లెట్లు మాత్రమే మర్చిపోయినా అంటారు, మిగిలిన ఆ రోజు చేయాల్సిన పనులన్నీ మర్చిపోయినా అంటే ఏం మర్చిపోలేదు. సో అంచేత వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే, ఈ స్లోగన్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే, NCDs నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్కి మీరు అధైర్యపడకుండా, తర్వాత దాన్ని ఏమంటారు మన మోటివేషన్ కోల్పోకుండా, క్రమం తప్పకుండా మీ డాక్టర్ పర్యవేక్షణలో సరి అయిన మందులు, మంచి మందులు. ఇప్పుడు నేను ఫార్మసిస్ట్ వరకే చెప్పినానండి, ఇంకొకటి ఉంది, ఈ మందులన్నీ ఎక్కడో ఫ్యాక్టరీలు తయారవుతాయి, అందులో ఏముందో తెలియదు. ఇప్పుడు మనం కవర్ చూసి మనం అనుకుంటున్నాం పారాసిటమాల్ ఉంది, 500 ఉందా తెలియదు, 100 ఉందా తెలియదు. సో ఏదో బ్యాచ్ నెంబర్ అని ఇస్తారు, ఇప్పుడు రియాక్షన్స్ వచ్చినాయి. అంతకుముందు ఒక పేషెంట్ అదే మందు వేసుకుంటాడు, వాడికి బాగా తగ్గింది, నీకు మాత్రం తగ్గలేదు. అంటే ఆ బ్యాచ్లో ఏమన్నా తేడా వచ్చిందో తెలియదు. సో ఇన్ని రకాల సంక్లిష్టతలు ఉన్నాయి కాబట్టి, సో ఊరికే ఇప్పుడు నెప్పము ఆ డాక్టర్ దగ్గర పోతేనే అయింది ఈ మందు వేసుకోవడానికి కాకుండా, విశ్లేషణ చేసుకొని మన శరీరాన్ని కాపాడుకోవాలి. సో సరైన ఇన్ఫర్మేషన్ డాక్టర్కి ఇవ్వాలి. సరైన ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఇట్లా జరుగుతుంది, సరిగ్గా రెస్పాండ్ అవ్వటం లేదు, నిర్లక్ష్యంగా ఉన్నాడంటే ఎన్ని రెగ్యులేటరీ అథారిటీస్కి మనం కంప్లైంట్ చేయాలి. ఇప్పుడు మనకు మనమే దాచుకుంటే ఇతను ఇంకొక 10 మందికి హామ్ చేయడానికి సిద్ధంగా ఉంటారు కదా. సో అందుకనే మనము మన కోసమనే కాకుండా మన సమాజం కోసం కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది.
0: చాలా చక్కని విషయాలు అందించారు డాక్టర్ గారు. రోగి భద్రత అనేది వైద్యుల ఒక్కరి బాధ్యత కాదు, రోగి, కుటుంబం, ఆరోగ్య కార్యకర్తలు, ఆసుపత్రి, సమాజం, ఇది అందరి సమిష్టి బాధ్యత. సురక్షితమైన వైద్యం, ఆరోగ్యకరమైన జీవితం, ఇదే మనందరి లక్ష్యం కావాలి. అలాగే డాక్టర్ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి మా శ్రోతలకి సలహాలు సూచనలు అందజేసినందుకు ఆకాశవాణి తరపున మీకు ధన్యవాదాలు సార్.
1: థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు.
2: మీరు ఇంతవరకు రోగి భద్రత అందరి బాధ్యత, ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ వల్పదాస్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు వినండి ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో గడ్డ మహేందర్ బృందం ఆలపించిన జానపద గీతాలు.

0: జానపద సంగీత కార్యక్రమంలో ఇప్పుడొక వాణిజ్య ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: శ్రోతలు జానపద సంగీత కార్యక్రమం వింటున్నారు.

మీరింతవరకు ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ గడ్డం మహేందర్ బృందం ఆలపించిన జానపద గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి జానపద సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తుంది. మరికాసేపట్లో వింటారు మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ అనుజ కుమార్. ద హెడ్లైన్స్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ టు ఇనాగ్యురేట్ సెమికాన్ ఇండియా 2026 అట్ యశోభూమి ఇన్ న్యూఢిల్లీ దిస్ మార్నింగ్. BJP to launch month-long nationwide Seva Sankalp Abhiyan today to mark Prime Minister Narendra Modi's birthday. India rejects so-called Pakistan-China Boundary Joint Commission, says Islamabad has no locus standi to enter into a

0: इस कार्यक्रम के बाद अब हमारा आज का समय यहीं पर समाप्त होता है। तो अब उमंग की तकनीकी टीम यानी जगबंधु, चेतना, अर्शद, कुसुमलता और वीरेंद्र के साथ मुझे यानी विमलेश को आज्ञा दीजिए। नमस्कार।
1: उमंग, उमंग,
2: उमंग। मेरे इंतवरकु एनसीईआरटी वारी प्रायोजित कार्यक्रम विंटुन्नारु। ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 9 గంటలు. ఇప్పుడు వినండి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహవాహన సేవ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
3: సాక్షాత్తు బ్రహ్మదేవుడే నరసింహస్వామి వారిని స్తుతి చేయడం జరిగింది. సర్వవ్యాపకుడైనటువంటి ఆ పరమాత్మకు మనల్ని

0: కలియుగ వాసనలు ఉద్ధరించడం కోసం దివ్యమైనటువంటి ధామంగా తిరుమల, ఆ తిరుమల ఆనంద నిలయంలో శ్రీనివాస పరబ్రహ్మ వేలుచేపు చేశాడు కలియుగ వాసనలు రక్షించడానికి. అటువంటి స్వామికి బ్రహ్మ తాను ముందుండి రాజరాజోత్సవాలుగా బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాలుగా బ్రహ్మోత్సవాలను అనాదిగా నిర్వహింపజేస్తూ ఉన్నాడు. ఆ బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రత్యేకించి ఈ సంవత్సరం అధిక మాసం రావడం చేత సాలకట్ల బ్రహ్మోత్సవాలుగా ఈ మొదట జరిగేటువంటి బ్రహ్మోత్సవాలకి పేరు. దీనినే వార్షిక బ్రహ్మోత్సవాలు. ఆ బ్రహ్మోత్సవాలలో ముచ్చటగా మూడవ రోజు ఉదయాన శ్రీవారు సింహవాహనంపై దివ్య దర్శన భాగ్యాన్ని భక్తజనులకు అందజేస్తూ ఉన్నాడు. అనంత తేజోమూర్తిగా శ్రీనివాసుడు రాక్షసుల యొక్క మనస్సులలో ఎవరైతే దుష్టులున్నారో వారందరి మనస్సుల్లో కూడా సింహంలా గోచరిస్తాడని స్తోత్ర వాంగ్మయం కూడా కీర్తిస్తోంది. అంతేకాదు స్వామే స్వయంగా మృగాణాంచ మృగేంద్రోహం అని భగవద్గీతలో తెలియజేసుకున్నాడు. నేను మృగాల్లో సింహాన్ని తన యొక్క విభూతిని తెలియపరిచాడు. అంతేకాదు స్వామిని కీర్తించేటువంటి అనేక నామాల్లో ప్రత్యేకించి విష్ణు సహస్రనామాల్లో కూడా స్వామివారికి నామాంతరంగా సింహ అని మనం నామాన్ని చూడడం జరుగుతోంది. హినస్థీతి సింహ అని అంటే సమస్తమైనటువంటి దుష్ట జీవులేవైతే ఉన్నాయో వనంలో తిరిగేటువంటి జీవులందరికీ కూడా నాయకుడై రాజై సంహరించేటువంటి ప్రక్రియ. అదేవిధంగా జనాలలో ఉండేటువంటి దుష్టులను కూడా శిక్షించడానికి నేనున్నాను అన్న విషయాన్ని తెలియపరిచే విధంగా స్వామి మాడ వీధులలో విహరిస్తూ ఉన్నాడు. ఆ వాహన మండపం నుంచి బయలుదేరి నెమ్మదిగా స్వామివారి యొక్క దేవాలయ ప్రాంగణానికి విచ్చేసి అటుపైన తూర్పు మాడ వీధి, అటుపైన అద్భుతమైనటువంటి రీతిలో స్వామివారు దక్షిణ మాడవీధిలో వేయించేసి నైరుతిములకు విచ్చేసి అటుపైన పడమర మాడవీధి నుంచి ఇప్పుడిప్పుడే తూర్పు మాడవీధి వెంపు పయనం చేస్తూ ఉన్నారు. భగవంతుని యొక్క అవతారాలను చూసినట్లయితే నరసింహస్వామి యొక్క అవతారం నాలుగవదిగా మనకు కనబడుతోంది. మత్స్యకూర్మో వరాహస్య నారసింహశ్చ వామనః. అదేవిధంగా ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ స్వామివారి యొక్క వాహన సేవలలో నాలుగవ వాహన సేవగానే ఈ వాహనాన్ని మనం పరిగణించవచ్చేమో అనిపిస్తోంది. ధర్మరక్షణకై తాను నృసింహ స్వరూపాన్ని ధరించినటువంటి స్వామి ఈ ఉత్సవాలలో సింహాన్ని అధిష్ఠించి రావడం కూడా దుష్టజన శిక్షణకు శిష్టజన రక్షణకు సంకేతంగానే కనిపిస్తోంది. అంతేకాదు ఎవరైతే ధర్మపక్షపాతులు ఉంటారో అటువంటి వారికి పరాక్రమాన్ని అందించడానికి నేను సన్నద్ధంగా సంసిద్ధంగా ఉన్నాను అని తెలియజేయడానికి స్వామివారు అధర్మాన్ని అదిమి పట్టుకుని ధర్మసింహాసనంపై వేయించేసిన విధంగా అన్నిటికన్నా పరాక్రమవంతమైనటువంటి సింహాన్ని వాహనంగా చేసుకుని దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నారు. చక్కని టీవీతో ఒక రకంగా చూస్తే బదరి నారాయణ స్వరూపమే ఇక్కడికి వేయించేసిందా అన్నట్టుగా స్వామి ఇక్కడ మనకు కానవస్తూ ఉన్నాడు. అంతేకాదు పరాక్రమంలో సింహానికి మేటి మరొకటి లేదు అని మనకి సుభాషితకారులందరూ తెలియజేస్తూ ఉంటారు. ఎందుచేతనంటే సింహ శిశురపి నిపదతి మద మలిన కపోల భిత్తి జుగజేషు ప్రకృతిరియం సత్వవతాం నఖలు వయస్ తేజసాం హేతు. గజం ఎంత మలించినదైనా ఎంత పెద్దదైనా కూడా దానిని సింహం పిల్ల కూడా దానిపైనే దాని కుంభస్థలంపైనే కొట్టాలని చూస్తుంటారు. మరి చూస్తే సింహమేమో చాలా చిన్నదిగా కనవస్తుంది, గజమేమో పెద్దగా ఉంటుంది. అయినప్పటికీ కూడా కొడితే కుంభస్థలం, ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అనేటువంటి గొప్పదైనటువంటి వీర పరాక్రమ స్వభావం కలిగినటువంటిది, అదే ప్రకృతిగా కలిగినటువంటిది సింహపు శిశువు. అలా పరాక్రమాన్నంతటినీ కూడా మనందరికీ కూడా నేర్పించడానికేనా అన్నట్టుగా స్వామివారు చక్కనైనటువంటి శంఖచక్రాలను ధరించి మంగళస్వరూపుడై సమస్త జీవులకు కూడా మంగళాలను అందించడానికి ఈ వాహన సేవలో విహరిస్తూ ఉన్నాడు. ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని, ఆ స్వామివారి యొక్క వాహన వైశిష్ట్యాన్ని అంతటినీ కూడా మనకు బ్రహ్మశ్రీ కుప్పా నరసింహం గారు తెలియజేస్తారు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. అయా నరసింహం గారు అందుకోండి.
1: ఓం నమో వెంకటేశాయ. వృత్తోత్ఫుల్ల విశాలాక్షం

పక్ష క్షయదీక్షితం నినాదత్రస్త విశ్వాండం విష్ణుం ఉగ్రం నమామ్యహం. ఈరోజు సింహవాహనంపై స్వామివారు మనకి దర్శనమిస్తూ ఉన్నారు. శంఖ చక్రాలను ధరించి ఉన్నారు. ప్రసన్నంగా తన మోకాళ్లపై రెండు చేతులను చాచి చూస్తూ ఉన్నారు. చాలా మనోహరంగా ఉంది. సింహవాహనంపై ఉన్న స్వామివారిని నరసింహస్వామిగా మనం కీర్తిస్తూ ఉంటాం. ఒకసారి ఆ ఘట్టాన్ని గుర్తు తెచ్చుకుంటే, ప్రహ్లాదుడు అనే ఒక చిన్న పిల్లవాడు, హిరణ్యకశిపుడు అనే చాలా పెద్దవాడు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు తల్లిదండ్రులు, వాళ్ళిద్దరూ కూడా తల్లి కొడుకు తండ్రి కొడుకులు. ఇద్దరికీ వయసులో చాలా తేడా ఉంది. హిరణ్యకశిపుడు అనేవాడు చాలా పెద్దవాడు, ప్రహ్లాదుడు అనేవాడు చాలా చిన్నవాడు. ఇంకో మాట చెప్పాలి అంటే, మనలో ఉండే చెడు చాలా పెద్దది, మంచి చాలా చిన్నది. మనం కనుక మంచిని ఆశ్రయించి మంచిని నమ్మితే పరమాత్మ మనకు తోడు ఉంటాడు అని చెప్పడానికి చిన్నవాడైన ప్రహ్లాదుడి యొక్క నమ్మకాన్ని నిలబెట్టడం కోసం స్వామి ఆవిర్భవించారు. వాస్తవంగా స్వామి ఆవిర్భవించారు అనుకున్నాను తప్ప పుట్టాడు అని అనుకోవట్లేదు. స్వామి సనాతనుడు, శాశ్వతమైన వాడు. ఆయనను వేదాలే కీర్తిస్తున్నాయి అంటే ఆయన వేదాల కన్నా ముందు ఉన్నవాడు అనే అనేక అర్థం. సృష్టి కన్నా ముందు ఉండేవాడు. అందుకనే వేదం ఒక చోట ఆయన స్తోత్రం చేస్తూ, నర్య ప్రజామ్మే గోపాయ అమృతత్వాయ జీవసే జాతాంచ నిష్యమాణాంచ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అని అంటోంది. జీవులందరూ ఆయన ప్రార్థన చేస్తున్నారట. నర్య అని అంటే నరులలో శ్రేష్ఠుడా, నరసింహ అంటే కూడా అదేగా అర్థం. నర అంటే జీవుడు, సింహ అంటే శ్రేష్ఠుడు, పురుషోత్తముడా అని కదా అర్థం. ఓ నర్య, ఓ పురుషశ్రేష్ఠుడా పరమాత్మ, ప్రజామ్మే గోపాయ నా సంతానాన్ని రక్షించు. సంతానం అంటే నా వల్ల కలిగినటువంటిది, నా వల్ల అంటే నా యొక్క శక్తి వల్ల కలిగినటువంటిది, అలాగే నా యొక్క అజ్ఞానం వల్ల కలిగినటువంటిది నా యొక్క జన్మ పరంపరలు. ఈ ప్రజా అంటే నా యొక్క అజ్ఞానం వల్ల కలిగినటువంటి సంతానం మొత్తం. ఇది ఎట్లా ఉంది అంటే, ఇంతకుముందు చాలాసార్లు పుట్టింది, ఇకపై చాలాసార్లు పుట్టబోతోంది, అంత పాపం పుణ్యం నాకుంది ఉన్నాయి. వీటినంటి అన్నిటినీ నువ్వు రక్షించు. ఎప్పటిదాకా? అమృతే సత్యే ప్రతిష్ఠితాం. ఎప్పుడుదాకా? నేనే నీ స్వరూపమైనటువంటి సత్యమైన అంటే వికారరహితమైన అమృతమయమైన స్వరూపాన్ని నేను పొందగలను అంతవరకు నన్ను రక్షించు. అందుకనే మృత్యుమృత్యుం నమామ్యహం అని అంటారు ఆయన్ని. అటువంటి స్వామి స్వరూపంగా స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. సింహం అంటే పరాక్రమం, పరాక్రమము అంటే మన యొక్క దృఢమైన నిశ్చయం అని అర్థం. మనలో ఉండే చెడును పోగొట్టుకోవాలి అని మనం దృఢమైన నిశ్చయం తీసుకుంటే తప్ప మనం ఉద్ధరింపబడలేం. ఎంత గంగా నీళ్ళు పోసినా రాయి పునీతమవుతుందా? అది గంగా అని గుర్తెరిగి దాంట్లో స్నానం చేస్తే అప్పుడు పాపాలు పోతాయి. అలా జ్ఞానం, దృఢమైన నిశ్చయం మనుషులకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆయన యోగానంద స్వరూపంగా ప్రకాశిస్తున్నారు అని అంటారు. యోగానంద నారసింహ స్వరూపం అని అంటారు, కానీ విద్యా యోగానంద స్వరూపం అని. యోగం అంటే సాధారణంగా కూడిక అని అర్థం. మన మనస్సు మంచిదానితో యోగం కనుక అంటే కూడిక జరిగినట్లయితే దాన్నే సంయోగం అని పిలుస్తారు. ఆ యోగం ప్రబలినట్లయితే దొరికేటువంటి ఆనందమే పరమాత్మ. కాబట్టి ఆయన మొహం చూడండి, చాలా ప్రసన్నంగా ఉంది. నన్ను ఆశ్రయించండి, తరించండి అని ఆయన కనుల ద్వారా చెబుతున్నాడా అన్నంత ప్రసన్నంగా ఆ కళ్ళు ప్రకాశిస్తూ ఉన్నాయి. శంఖుచక్రాలు కూడా ఉన్నాయి. ఆ చక్రానికి దుష్ట సంహరణ ప్రధానం. అంటే దుష్టులు అంటే మన యొక్క చెడు ఆలోచనలే. దాన్ని సంహరించడానికి అతి దగ్గరగా దాన్ని పెట్టుకున్నాడు. మరో చేతిలో శంఖం ఉంది. శంఖం అంటే జ్ఞానం, శబ్దం. శబ్దం వల్లే కదా జ్ఞానం మనకి లభిస్తుంది. ఆ శంఖాన్ని ఆయన చేయబోని ఉన్నాడు. అటువంటి దివ్యమైన ఆభరణాలు ధరించి ప్రసన్నంగా సమనోహరమైన ఆభరణాలతో మరింత మనోహరంగా సింహవాహనంపై అంటే మన యొక్క పరాక్రమంపై, మన యొక్క సామర్థ్యంపై కూర్చుని ఉన్నాడు. అందుకోవటమే మన యొక్క పని. అది ఎప్పుడు ప్రారంభిస్తామో స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుతాం. మరింత విషయాలను

0: మారుతి గారి వాక్కులలో విందాం.
1: ధన్యవాదాలు నరసింహం గారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు కలో వెంకటనాయక అని స్వామి ప్రపన్న జనకల్పద్రోమై అర్చామూర్తిగా ఏడుకొండలపై అలరారుచున్నారు. వేద పురాణ ఇతిహాసాదుల్లో ఆగమాల్లో శ్రీవారి యొక్క కథామృతం లీలా విలాసం చక్కగా కొనియాడబడింది. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లేటువంటి తిరుమలలో స్వామి ఆర్తత్రాణ పరాయణుడై అడుగడుగు దండాల వాడై అందరికీ కూడా అందుబాటులో ఉండడానికి ఆనంద నిలయం నుంచి బయటకు విచ్చేసి మలయప్ప స్వామిగా కొండల రాయునుగా భక్తులందరినీ ఏక సమయంలో అనుగ్రహిస్తూ ఉన్నాడు. స్వామివారికి ఏడాది పొడవునా ఏవో ఒక ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. అందులో ప్రధానమైనటువంటివి ఈ బ్రహ్మోత్సవాలు. నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నటరాజధరుడా శ్రీనారాయణ అని అన్నమాచార్యులు కీర్తించారు. ఈ స్వామివారికి జరిగేటువంటి ప్రముఖంగా ఉత్సవాలలో శ్రద్ధోత్సవాలని, నిమిత్తోత్సవాలని, కాలోత్సవాలని పరిగణలో తీసుకుంటారు. శ్రద్ధోత్సవాలంటే ప్రతిరోజు భక్తులు శ్రద్ధాశక్తులతో పాల్గొనేటువంటి కళ్యాణోత్సవాలు, ఆర్జిత సేవలు, ఇతర పూజలు ఈ శ్రద్ధోత్సవాల కోవలోకే వస్తాయి. నిమిత్తోత్సవాలంటే లోక కళ్యాణం కోసం నిర్వహించబడేటువంటి యజ్ఞయాగాది క్రతువులు నిమిత్తోత్సవాలు. కాలోత్సవాలు అంటే ఒక నియమిత కాలంలో జరపబడేటువంటి ఉత్సవాలు కాలోత్సవాలు. ఇవి కాకుండా నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు, ఐనోత్సవాలు, నక్షత్రోత్సవాలు, ఇలా నిరంతరము స్వామివారి యొక్క సన్నిధిలో ఏదో ఒక ఉత్సవం జరపబడుతుంది. ఇటువంటి ప్రధానమైనటువంటి కాలోత్సవాలలో ఈ బ్రహ్మోత్సవాలు ఒకటి. ఇవి అతి ప్రాచీనమైనటువంటివి, దేవతలే స్వయంగా వచ్చి జరిపించినటువంటివి. ఇది మనకి వెంకటాచల మహాత్మ్యాది పురాణాల్లో స్పష్టంగా బోధింపబడుతోంది. బ్రహ్మదేవుడే స్వయంగా ప్రారంభించినటువంటి ఉత్సవాలు కాబట్టి బ్రహ్మోత్సవాలు అని ఖ్యాతి వచ్చింది. వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామాల్లో కూడా బ్రహ్మ కృత్తోత్సవ అనేటువంటి నామాన్ని బట్టి ఇది మనకి స్పష్టమవుతుంది. ఈ ఉత్సవాలకి నానాదిక్కుల నరులల్ల వానలలోనే వత్తురు అని బ్రహ్మోత్సవ వైభవాన్ని చక్కగా కీర్తించారు అన్నమాచార్యులు. అసలు ఉత్సవం అంటే ఏమిటి అంటే ఉత్, ఇది ఉత్కృష్ట వచనం, సవో యజ్ఞ ఉదాహృత అని. అంటే ఉత్కృష్టమైనటువంటి యజ్ఞమే, యాగమే ఉత్సవము అని. సామాన్యంగా మనలల్లో చేసేటువంటి కార్యక్రమాలకి మన బంధువర్గం మాత్రమే వచ్చే అవకాశం, కానీ భగవంతుడికి చేసేటువంటి ఇటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమాల్లో సమస్త లోకమే కాదు జీవులు కూడా భాగగ్రహణం చేస్తాయి. అంతేకాదు మనం ఈ వాహన సేవల్లో చూసినట్లయితే ముందుగా అశ్వరాజాలు, తర్వాత వృషభరాజాలు, గజరాజాలు, ఇలా ఇవన్నీ కూడా స్వామివారి సేవలో తరిస్తూనే ఉన్నాయి. ఈ పవిత్రమైనటువంటి యజ్ఞంలో, యాగంలో భాగస్వాములు అవుతూనే ఉన్నాయి. అంతేకాదు ఇటువంటి యాగాల్లో కూడా మనకి అమూర్త యాగం, సమూర్త యాగం అని కూడా కానవస్తూ ఉంటాయి. అమూర్త యాగం వల్ల యజమాని చేసినటువంటి అతని భార్య, ఆధ్వర్యుడు వారికి మాత్రమే ప్రయోజనం కలిగితే మరి వాళ్ళు పరలోక ఫలాన్ని కూడా పొందితే పొందవచ్చు. కానీ సమూర్త యాగంలో అయితే యాగ నిర్వాహకులతో పాటు పాల్గొనున్నవారు, వీక్షించిన వారు, సహాయకులుగా ఉన్నవారు ఇహలోక పరలోక సౌఖ్యరూపమైనటువంటి ఫలాన్ని పొందుతారు. ఇది ఈ ఉత్సవాలలో ఉండేటువంటి విశేషం కూడా. ఈ బ్రహ్మోత్సవాలను బ్రహ్మ తాను రథంలో అదృశ్య రూపంలో ఉంటూ ముందుండి నడిపిస్తూ ఉన్నాడు. ఇలా బ్రహ్మచేత ఆరంభపడి 9 రోజులలో నవరాత్రులుగా జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు, కానీ అధికమాసం కావడం చేత ఈ సంవత్సరం సాలకట్ల బ్రహ్మోత్సవాలుగా, వార్షిక బ్రహ్మోత్సవాలుగా ఈ బ్రహ్మోత్సవాలు చక్కగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని అనేక వాహన సేవలలో మనం నిరంతరం వీక్షిస్తూ ఉన్నాం. అంతేకాదు ఆ స్వామి ప్రతి వాహనంలోనూ కూడా ప్రతి భక్తునికి ఒక్కొక్క దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. అందుకునేటువంటి శక్తి మనకు ఉండాలి. ఆయన ఏ రకంగా మనం కీర్తిస్తే ఆ రకంగానే అనుగ్రహిస్తాడట. ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా స్వామివారిని సేవించి తరించారని చెప్పి మనకు పోతనామాత్యుడు చెబుతూ ఉన్నారు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రి శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులు ప్రేమన్ మీరలు భక్తినే మునిది చక్రింగంటి మెట్లైనను ఉద్దామధ్యాన గరిష్ఠుడైన

0: చెందన్ వచ్చు ధాత్రీశ్వర అంటూ ధర్మరాజు నారద ముని, నాయన ఎవరు ఏ భావన చేస్తే ఆ భావనతో స్వామివారికి చేరవచ్చేయా, చివరికి వైరితో అంటే శిశుపాలాదులు కూడా స్వామివారినే చేరారు, స్వామివారి చేతిలోనే మోక్షాన్ని పొందారు, అది వారిది వైరిభక్తి అయ్యా అని చెప్పి తెలియజేశాడు. అసలు ఆ స్వామివారు గుర్తెరగాలి అంటే మనకి ఎప్పుడు కష్టం కలుగుతుందో ఎప్పుడు బాధ కలుగుతుందో అప్పుడే మనకు ఆ పరంధాముడు పరమాత్మ యొక్క సంశయం ఎక్కడ ఉన్నాడు, ఎప్పుడు వస్తాడు, ఎవరు రక్షించేది అనేటువంటి భావన కలుగుతుంది. ఇది ఈనాడు కాదు, అలనాడు కృతయుగం నుంచి అందరికీ ఉన్నటువంటిదే. ఎక్కడన్నవాడు జగదీశ్వరుడు ఆత్మమయుండు మాధవుండు ఎక్కడికేగే శాంతులు మునీషులు భిక్షులు రారు క్రమరన్ దిక్కులకెళ్ళనెక్కుడు తుదుంజర దిక్కగునట్టి దిక్కుకే మృకద మేము హస్తయుగముల్ ముకుళించి మదీయ రక్షకున్. ఆ హిరణ్యకశివుడు పెట్టేటువంటి బాధలకు తాళలేక మునులందరూ కూడా వాళ్ళ జపాదులన్నీ కూడా చేసుకునలేక ఎక్కడున్నాడయ్యా, ఎక్కడికెళితే మాకు ఇటువంటి బాధలన్నీ కలుగవే, ఎవరి సాన్నిధ్యంలో సన్నిధానంలో ఉంటే మాకు ప్రశాంతమైనటువంటి చిత్తంతో మా ధ్యానాదులన్నీ కూడా చేసుకోగలుగుతామే, అటువంటి వాడు ఎక్కడున్నాడు అని చెప్పి ఆ పరంధాముడికే విలపిస్తూ ఉంటే వారందరికీ కూడా స్వామి అభయాన్ని ఇచ్చాట. ఏ రకంగా చెప్పాడయ్యా స్వామి అంటే చెబుతారు, భయముంచెందకుడయ్య నిర్జరవరుల్. ఓ దేవతాగణమా, మీరెవరూ కూడా భయాన్ని చెందకండి, భయపడకండి, భద్రంబు మీకయ్యడున్, మీకంతా కూడా భద్రమే అవుతుంది. జయమున్ లాభము భూత సంతిథికి మత్సందర్శన ప్రాప్తి నవ్యయమై చేరు. ఎప్పుడైతే మీరు నన్ను దర్శించారో, నా సాక్షాత్కారం మీకు లభించిందో, వెంటనే మీకే కాదు సమస్త జీవులకు కూడా నా దర్శన ప్రాప్తి చేత జయము కలుగుతుంది, లాభము కలుగుతుందయ్యా. ఎరుగుదున్ నేను తెలుసుకుంటూ ఉన్నాను ఏమిటి, దిదిసుత వ్యాపార భాషా విపర్యములు కాలము గోడ చంపెద జనులందాక జనుండందాక మీ త్రోవలన్. సర్వాధార కాలహ అని అన్నిటికీ ఆధారభూతమైనటువంటిది కాలం కాబట్టి ఆ కాలం సమీపించినప్పుడు తప్పకుండా నేను అతన్ని సంహరిస్తానయ్యా, అంతవరకు మీ మీ యొక్క కర్తవ్యాన్ని మీరు నిర్వహించండి అని వారందరికీ అభయాన్నిచ్చినటువంటి స్వామి. అలాగే ఎవరైతే ఆర్తితో ఆ స్వామివారిని మనం ప్రార్థిస్తామో వారందరికీ అభయాన్ని అందించడం కోసమే ఆనంద నిలయం నుంచి స్వామివారు బయటకు విచ్చేసి చక్కగా ఈ వాహన సేవలో విహరిస్తూ తన పరాక్రమ తత్వాన్ని తెలియజేస్తూ మనందరికీ కూడా ఆ పరాక్రమాన్ని ఆ ధర్మ మార్గాన్ని బోధిస్తూ ఉన్నారు. ఆ స్వామివారి యొక్క మరింత వైభవాన్ని వాహన వైశిష్ట్యాన్ని కుప్పా నరసింహం గారు మనకి తెలియజేస్తారు, తెలుసుకుందాం.
1: ధన్యవాదాలు మారుతి గారు. వాహనంలో స్వామివారిని విహరిస్తూ ఉంటే వారిని చూడడానికి దేవతలు మహర్షులు అందరూ కూడా వస్తూ ఉంటారట. ఎందుకు అంటే ఆ సమయంలో స్వామివారిని దర్శిస్తే గర్భగుడిలో ఉన్న ధ్రువమూర్తిని దర్శించినట్లు, అంతెందుకు సాక్షాత్ వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తిని దర్శించినట్లు అని అంటారు. దీనికి ప్రమాణ వాక్యాలు కూడా ఉన్నాయి. పైపెచ్చు ఆ సమయంలో ఆయన చాలా ప్రసన్నంగా ఉంటారుట. సకృత్స్మరణ మాత్రేన ఆయనను చూసి రెండు చేతులు పైకెత్తి గోవిందా అని పలికితే ఆయన వెంటనే మన వంక చూసి మనకి కావాల్సినవి అనుగ్రహిస్తూ ఉంటారట. మన కష్టాలు తీరుతూ ఉంటాయి, కోరినవి నెరవేరుతూ ఉంటాయి. మీరు గమనించండి, ఎవరైతే భక్తితో గోవింద నామస్మరణ చేస్తారో ఆ స్వామిని చూస్తూ స్వామి వారి వంక చూసినట్లుగా అది కనిపిస్తుందట. ఇది మనం నమ్మవచ్చు కదా. భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే భగవంతుడి యొక్క దర్శనం బాగా జరగదు అని. మనలో భక్తి ఉన్నట్లయితే ఆ స్వామి మనకి పలుకుతాడు అనడంలో సందేహమే లేదు, నమ్మి మనం ప్రయత్నించవచ్చు. అందుకనే ఈరోజు వాహనం చూడండి, కింద అపస్మార వ్యక్తి అని ఒకడు ఉంటాడు, అతన్ని సింహం తొక్కి పెడుతూ ఉంటుంది, ఆ సింహంపై స్వామివారు ఉంటారు. అపస్మారుడు అంటే మనలో ఉండేటువంటి అహంకారం, రకరకాలుగా ఉండేటువంటి అహంకారం, అహంకారం వల్ల వచ్చేటువంటి రకరకాలైనటువంటి ఫలితాలు. పైపచ్చేది చాలా పరాక్రమవంతంగా ఉంటుంది. మనలో ఉండే అహంకారం, నేనేమైనా చేయగలను అనే ఒక అభిప్రాయంతో ఉంటుంది కదా. అలాగే అందుకని ఆ అపస్మార పురుషుడు కూడా ఒక కత్తి పెట్టుకుని ఉంటాడు, నేను దేని నుంచైనా నన్ను నేను రక్షించుకోగలను అనే ఒక డాలును కూడా పెట్టుకుని ఉంటాడు, అంటే రక్షణ కవచాన్ని కూడా పెట్టుకుని ఉంటాడు.

0: అటువంటి అపస్మార పురుషుణ్ణి పరాక్రమం అని పిలువబడేటువంటి మన మంచితనం సింహంలాగా ఉండి తొక్కి పెడుతోంది. ఎప్పుడైతే మనం అభ్యున్నతి పొందాలి అని దృఢమైన నిశ్చయం తీసుకుంటామో, దానికోసం ప్రయత్నం చేస్తామో, ఆ సింహం మనలో ఉండేటువంటి ఆ అహంకారం అనే అపస్మార పురుషుని తొక్కి పెడుతుంది. ఇలా తొక్కి పెట్టడం ఎప్పుడు సాధ్యమవుతుంది? ఈ పరాక్రమం మంచిదై ఉండాలి. అది మంచిది ఎప్పుడవుతుంది? దాని ఎందు స్వామి యొక్క సాక్షాత్కారం జరుగుతూ ఉండాలి. యోగలభ్యమైనటువంటి ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మ ఎప్పుడైతే ఆ సింహం మీద పరాక్రమంగా కూర్చుని ఉంటాడు, విలాసంగా కూర్చుని ఉంటాడో, అప్పుడు ఆ పరాక్రమం ఈ అపస్మార పురుషుని తొక్కి పెట్టగలుగుతూ ఉంటుంది. ఇది ఎట్లా సాధ్యపడుతుంది అంటే, అక్కడ భగవన్నామస్మరణ తప్ప మరొక మార్గం లేదు. అందుకనే ఒక ప్రసిద్ధమైన మంత్రం ఉంది, దాంట్లో ఆ మంత్రాన్ని స్వయంగా ఉచ్చరించరాదు కానీ విశేషణాలు పరిశీలన చేసుకుంటే ఉగ్రం అని అంటారు. ఆయన ఉగ్రహ అని పిలుస్తారు, వీరహ అని పిలుస్తారు, మహావిష్ణుహు అని పిలుస్తారు, జ్వలంతః, సర్వతోముఖః, నృసింహః, భీషణః, భద్రః, మృత్యుమృత్యుః అని పిలిచారు. మనకి చివరికి ఏమీ చేయలేము అనే పరిస్థితి వచ్చినట్లయితే భగవంతుడా నీవే శరణు అని పిలుస్తాం. వాస్తవంగా ఇదే పరిస్థితి గజేంద్ర మోక్ష ఘట్టంలో జరిగింది. అన్ని ప్రయత్నాలు చేసి ఆ ఏనుగు ఒక్కసారి భగవంతుని పిలిస్తే ఆయన సర్వము వదిలేసి వచ్చేశాడు. అద్భుతమైన శ్లోకాలు పోతన భాగవతంలో కనిపిస్తాయి. ఒక్కసారి నామస్మరణ చేస్తే చాలు. మనం ఎక్స్ట్రీమ్ కష్టంలో ఉన్నప్పుడు ఒక్క నామస్మరణ అలా చేస్తాం. ఆ ఒక్క నామస్మరణే మన కష్టాలని తీర్చేసి సుఖాన్ని కలగజేస్తుంది, ఒక మార్గాన్ని మనకే తెలియజేస్తుంది. భగవన్ నామస్మరణ అంత గొప్పది, కానీ భక్తితో ఉండాలి, నమ్మకంతో ఉండాలి. ఎప్పుడైతే ఆ పని చేస్తామో ఆయన ఉగ్రుడవుతాడు. ఉగ్రుడు అంటే కోపిష్టివాడు అని అర్థం కాదు. ఉగ్రహ ఉద్గృహ్ణాది, పైకి లాగుతాడు. పైకి లాగేవాడు కనుక ఆయన ఉగ్రహ అని పిలువబడతాడు. అందుకనే శంకర భగవత్పాదుల వారు కరావలంబ స్తోత్రాన్ని చేశారు. మమదేహి కరావలంబం, నీ యొక్క చెయ్యి యొక్క ఆలంబనాన్ని నాకు ఇవ్వు అని అడిగారు. అలా ఎప్పుడైతే స్వామి యొక్క కరావలంబం జరుగుతుందో, ఆయన ఎప్పుడైతే మనకి చెయ్యూతనిస్తాడో, అప్పుడు ఆయన వీరుడు కూడా మారుతాడు. వీరహ అంటే విశేషమైన ఈరయ్యతి శత్రువున్ అని అంటారు. శత్రువులను నాశనం చేస్తారు. అంటే బయట శత్రువులను నాశనం చేయడం కాదు, మన యొక్క అభివృద్ధి ప్రతిబంధకాలైనటువంటి ఏవైతే దుర్గుణాలు ఉన్నాయో, క్రమశిక్షణ లేకపోవడం, సరిగ్గా పెద్దల్ని గౌరవించుకోకపోవడం, ఇవన్నీ కూడా ఆయన నాశనం చేస్తాడు. అందుకనే భగవన్ నామస్మరణ చేయాలి. ఎప్పుడు ఏది చేయాలో ఆ భగవంతుడు ఆ విధంగా ప్రేరేపింపజేసి ఆ విధమైన పనులు చేస్తూ ఉంటాట. తద్వారా సమున్నతమైన ఫలితాలని మనం పొందగలుగుతూ ఉంటాం. ఎప్పుడైతే భగవంతుడి యొక్క కరుణ కలిగిందో అంతటా ఆయనే కనిపిస్తాడు. కాబట్టి ఆయన మహావిష్ణువు. ఇక కాసింత యోగ సాధనతో ఉన్నట్లయితే ఆయన జ్యోతిస్వరూపంగా ప్రకాశిస్తాడు. కాబట్టి ఆయన జ్వలంతం అని పిలిచారు. ఆ జ్వాల కేవలం చిన్నది కాదు, సర్వతోముఖంగా ఉంటుంది. అది ఎంత గొప్పది అంటే నృసింహం అందటికన్నా గొప్పదైనటువంటిది. పైపెచ్చు భీషణం అని పిలిచారు. ఈ భీషణం అనే పదానికి చాలా గొప్పదైన అర్థం చెప్తారు. చాలా విశేషమైన అర్థాలు ఉన్నాయి. దాంట్లో ఒక అర్థం తీసుకున్నట్లయితే, యన్ నామస్మరణాద్భీతాః భూత వేతాళ రాక్షసాః రోగాద్యశ్చ ప్రణశ్యంతి భీషణం తం నమామ్యహం అని అంటారు. ఆయన నామస్మరణ చేస్తేనే చాలుట సమస్త ప్రతిబంధకాలు, భూతము, వేతాళము, రాక్షసము, అలాగే అసలు ప్రతిబంధకమైనటువంటి రోగం, తినకపోవడం వల్ల వచ్చేటువంటిది, అతిగా తినడం వల్ల వచ్చేటువంటివి, ఇవన్నీ కూడా ఆయన యొక్క నామస్మరణ చేతనే పోతాయిట. మనకి ఎన్ని రోగాలున్నాయో అంత పెద్ద నామస్మరణ చేయాలి. అలా నామస్మరణ చేత ఆయన అనుగ్రహానికి పొందినట్లయితే మనం భద్రులమవుతాం. అటువంటి ఆ భద్రత ఎంతవరకు ఉంటుందంటే మృత్యువును దాటేంత దాకా ఉంటుందిట. అందుకనే విష్ణు సహస్రనామాల్లో అమృత్యు అనే పదం కూడా ఉంది. మృత్యువుని దాటించేవాడు, మృత్యుని దాటి ఉన్నవాడు అని. మృత్యుని దాటి ఉండటం అంటే మోక్షస్వరూపం అని అర్థం. అటువంటి పరాత్పర పురుషుడికి నమస్కారము అని చెప్తూ ఉంటారు. అటువంటి గొప్పదైన సింహవాహనంపై యోగస్వరూపంలో ఉండేటువంటి పరమాత్మను మనం దర్శించుకుంటున్నాం. మరింత విశేషాలను మారుతి గారి ద్వారా తెలుసుకుందాం.
1: మత్పాదౌ శరణం వ్రజేతి చరణౌ సంసార సింధుస్తదా జానుం సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్.

0: జగతో రక్షణధియాతిష్టదయాసాగర సశ్రేయాంసి చతుర్భుజ కలయతాం శ్రీ శ్రీనివాస ప్రభు. ఎవరైతే తన చరణ కమలములను ఆశ్రయిస్తారో వారందరినీ కూడా అనుగ్రహించే దిశగా స్వామివారు మనకిక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. ధ్రువమూర్తిగా దివ్యమైనటువంటి దివ్య జ్ఞానాన్ని కూడా తన భంగిమలో ప్రదర్శిస్తూ ఉన్నారు. ఎందుచేతనంటే ఆయన గనక ఆయన పాదములు గనక మనం ఆశ్రయించినట్టయితే ఈ సంసార సాగరం అనేది కటిమాత్ర పర్యంతమే అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అందుకే దక్షిణ హస్తంతో తన యొక్క పాద పద్మాలను నిర్దేశిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే పాదపద్మాలను చూశామో, స్వామి నీ చరణములే మాకు శరణములు అనేటువంటి భావన చేశామో, వెంటనే ఈ సంసారం అనేటువంటి సాగరం కటిమాత్ర పర్యంతమవుతుంది అని. అందుచేతనే అంటారు స్వామివారి వైభవాల గురించి, చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలతాల విత్రంబులు సన్మిత్రంబులు మునిజనవన చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్. ఆయనవన్నీ కూడా లీలలు, అద్భుతమైనటువంటివి. అటువంటివి తెలియాలి అంటే మనకి జ్ఞానం ఉండాలి. అటువంటి జ్ఞానము ఎవరికయ్యా అంటే నిరంతరము స్వామి నామస్మరణ ఎవరు చేస్తారో వాడికి లభిస్తుంది. ఎవరైతే తమ అద్భుతమైనటువంటి జన్మ యొక్క సార్థకతను చేకూర్చుకుంటారో అటువంటి వారికి తెలుస్తుంది. ఆ విషయాన్నే ప్రహ్లాదుడు ద్వారా మనకి చెప్పిస్తూ, మానవులమైన మనం ఏమి చేయాలి, మానవుడిగా అవతరించినటువంటి అంటే ఆ స్వామివారి యొక్క వైభవాన్ని చూస్తే మనలో ఉన్న అంతర్యామి కూడా ఉత్తేజుడైతే మనది కూడా ఒక అవతార స్వరూపంలో కలిసేటువంటి స్థితి కలుగుతుందని. అందుచేత భగవంతుడు మనకి ప్రసాదించినటువంటి అంగముల ద్వారా కమలాక్ష నర్చించు గరములు గరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షగుని జోచు జూట్కులు జూట్కులు శేషసాయికి బ్రొక్కు శిరము శిరము విష్ణును ఆకర్ణించు వీణులు వీణులు మధువైరి దవలి మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమనియడి తండ్రి తండ్రి అని మనందరికీ కూడా ఆ ప్రహ్లాదుడు దివ్య ఉపదేశాన్ని అందించాడు. దాన్ని అందుకుని ఆ సింహవాహన వైభవాన్ని తెలుసుకుని జ్ఞానం ధర్మం మనందరికీ కూడా ప్రసారించమని వేడుకుంటూ ఒక్కసారి ఆ స్వామివారికి మంగళాశాసనం పలుకుదాం. శ్రీ అక్కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కుప్పా నరసింహ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం పి శైలజ గారు, శ్రీతులు కె రామాంజనేయులు, వై ఈశ్వరయ్య, కె వాసుదేవకుమార్. ఈరోజు రాత్రి 8 గంటలకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముత్యపు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట ఓం నమో వెంకటేశాయ చిత్రం నుండి శ్రీనిధి ధనుంజయ్ పాడిన పాట. గీత రచన వేదవ్యాస, సంగీతం ఎంఎం కీరవాణి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవి

0: వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
2: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
3: ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట ఆపద్ బాంధవుడు చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం ఎంఎం కీరవాణి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ముఖాన మొటిమల
2: సైబాల్,
1: గజ్జా బొబ్బల
2: సైబాల్,
1: నడుగుల తామర
2: సైబాల్,
1: బురద పుల్ల
2: సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: శ్రోతలు చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినబోయే పాట చైలీ చిత్రం నుండి. ఉన్నికృష్ణన్ హరిణి పాడిన పాట, గీత రచన భువనచంద్ర, సంగీతం హారీష్ జయరాజ్.

0: నాకు మంచి కాలేజీలో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు September 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
4: చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట కోర్ట్ చిత్రం నుండి. అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ పాడిన పాట. గీత రచన పూర్ణాచారి, సంగీతం విజయ్.

0: మీ అందరి కోసం కొన్ని ఎన్వెలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వెలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
6: చిత్రసీమలో చివరిగా వినబోయే పాట చక్రం చిత్రం నుండి. కౌసల్య పాడిన పాట, గీత రచన సిరివెన్నెల, సంగీతం చక్రి.

మీరు విన్న ఆ పాటతో ఈనాటి చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికాసేపట్లో వింటారు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్బంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలంగాణ ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన దార్శనిక నాయకత్వంలో భారత్ మరింత వేగంగా అభివృద్ది వైపు సాగాలని, దేశ సేవలో మరిన్నేళ్లు కొనసాగాలని అన్నారు. 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్బంగా కూడా గవర్నర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈరోజు హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహిస్తోంది. కార్యక్రమానికి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఉపరాష్టపతి కేంద్ర సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ విమోచన కోసం ప్రాణాలర్పించిన అమరులు, పోరాట యోధులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం అసెంబ్లీ వద్ద బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావుతో కలిసి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ సమైక్యతకు, అఖండ భారత నిర్మాణానికి పటేల్ అందించిన సేవలు భావితరాలకు స్పూర్తిదాయకమని కిషన్ రెడ్డి అన్నారు. రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు. హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో రాష్ట ప్రభుత్వం ఈరోజు ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ముందుగా గన్ పార్క్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్లో జరుగుతున్న కార్యక్రమానికి చేరుకున్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్బంగా తెలంగాణ శాసనమండలి ప్రాంగణంలో చైర్మన్

0: గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాలను ఆవిష్కరించారు. సచివాలయంలో రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మాసబ్ ట్యాంక్లోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని స్పెషల్ కమిషనర్ ముకుందరెడ్డి ఎగురవేశారు. ఉద్యోగుల భవిష్యనిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలవారీ వేతన పరిమితి పెంపును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రస్తుతం 15,000గా ఉన్న వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పాకిస్తాన్ చైనా సరిహద్దు సంయుక్త కమిషన్ పీసీబీజేసీను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. అక్రమంగా తాను ఆక్రమించిన భూభాగాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అధికారం పాక్కు ఎంతమాత్రం లేదని స్పష్టం చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సమయం 10:03:30. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ముందుగా పాటను కోరుతున్న శ్రోతలు మల్కాజ్గిరి ఔటర్ రింగ్ రోడ్ నుండి వనమ శేఖర్, రేఖ, లిక్కి, అవియా కుటుంబ సభ్యులు, బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం నుండి, హస్తినాపురం ఈస్ట్ నుండి కన్నగారి సత్యనారాయణ కుటుంబ సభ్యులు, భూదాన్ పోచంపల్లి నుండి ఎలగందుల పద్మశాలి సిద్ధులు, శారద కుటుంబ సభ్యులు. వీరు కోరుతున్న పాట బొమ్మరిల్లు చిత్రం నుండి మురళి, నవీన్, ప్రియా, ప్రకాష్ పాడిన పాట. మీ అందరి కోసం మీకు ఇష్టమైన పాట

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు నందిపేట నుండి వెంకటేష్, కమలా సతీష్ పెద్దాపురం నుండి, చోడవరపు నాగేశ్వరరావు రమాదేవి గీతానగర్ హైదరాబాద్ నుండి, సికింద్రాబాద్ చిలకలగూడ నుండి వరుణ్ తేజ్, యశ్వంత్, లోకేష్ కోరుతున్నారు మురారి చిత్రం నుండి పాట వినిపించగలరు అంటూ. అలాగే గోపికృష్ణన్, ఉమావతి, ఆదిభట్ల ఇబ్రహీంపట్నం నుండి కోరుతున్నారు మా కోసం మంచి పాట అంటూ. తప్పకుండానండి, మీ అందరి కోసం మురారి చిత్రం నుండి ఈ పాట.

0: మురారి చిత్రం నుండి జిక్కి సునీత సంధ్య పాడిన పాట విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. నిజామాబాద్ నెహ్రూ పార్క్ నుండి అజీజ్ భాయ్, మతీన్ భాయ్, షేక్ చాంద్, ఫరూక్, సయీద్ ఖలీల్, ముబీన్ భాయ్, యాసిన్, మూసా కరీం, షేక్ సలీం కోరుతున్నారు. అలాగే మాకోసం కూడా మంచి పాట అంటూ జోగులాంబ గద్వాల జిల్లా నుండి కె ఆనందరావు, చాగపురం ప్రదీప్ కుమార్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మల్కాజ్గిరి నుండి రుద్రవెల్లి రమేష్ కుమార్, అనిత, భరత్ కుమార్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరూ కోరుతున్న పాట మిరాయి చిత్రం నుండి అర్మాన్ మాలిక్ పాడిన పాట.

0: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
5: అది యుగల గీతాల మాధుర్యం.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో.
1: ఎవర్గ్రీన్ హిట్స్లో వర్షం చిత్రం నుండి పాట కోరుతున్న శ్రోతలు ప్రవీణ్ చంద్రకర్

శ్రీనిధి శ్రీజాన్ ఎక్కడి నుండో రాయలేదు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుండి బండారు త్రిమూర్తులు గుప్తా నాగలక్ష్మి కుటుంబ సభ్యులు, మౌనిక బాలు వినయ్ కుమార్ బిఎన్ రెడ్డి హైదరాబాద్ నుండి, గజ్వేల్ నుండి షేర్ల వెంకటేష్ సుగుణ రాంప్రసాద్ రామచరణ్, సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుండి, కాజాగూడ నుండి కెవి సత్యనారాయణ ప్రణతి ధనుష్ హారిక వీరందరూ కోరుతున్న పాట వర్షం చిత్రం నుండి అద్నాన్ సమి సునీతారావు పాడిన పాట.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య.

0: ట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు అంబర్పేట నుండి గుండు అంబదాస్ లావణ్య కుటుంబ సభ్యులు, పద్మా శ్రీనివాస్ అడ్డగుట్ట నుండి వెంకటేష్ వరలక్ష్మి వైభవ్ చిన్మయ్ భాగ్యమ్మ సనత్ నగర్ నుండి, జమల్పూర్ నుండి సాయిబాబా అశ్రిత్ ఆస్మిత్ ఆరాధ్య సికింద్రాబాద్ నుండి కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రం నుండి కార్తీక్ కారుణ్య మాలతి హరిణి పాడిన పాట. క్షమించాలి, శంకర్ దాదా ఎంబీబీఎస్ నుండి మెగాస్టార్ చిరంజీవి కేకే పాడిన పాట.
2: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

0: మరి తర్వాత ఏమైంది?
1: తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు మోతి శ్రీనివాస్, పద్మ కుటుంబ సభ్యులు ఓల్డ్ బజార్ కరీంనగర్ నుండి, భూదాన్ పోచంపల్లి మాధవరెడ్డి చౌరస్తా నుండి భవన్ల రాజు, మమత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే చౌటుపల్ నుండి గుండు రాజు, అనూష కుటుంబ సభ్యులు, భువనగిరి అర్బన్ కాలనీ నుండి యాదగిరి శాంత, అభిహాసిని వైష్ణవి, నితిన్ వీరంతా కోరుతున్న పాట సుభాష్ చంద్రబోస్ చిత్రం నుండి. మీ అందరి కోసం మీకిష్టమైన పాట.

శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వాతావరణంలో మార్పులు, వైరల్ జ్వరాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు అనే అంశం గురించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ GHMC చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అమర్ సింగ్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు STD కోడ్ 040 జత చేసి 2324-0852, 2324-0853, 2955-09-00923 నంబర్లకు కాల్ చేసి వైరల్ జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చీఫ్ మెడికల్ ఆఫీసర్ GHMC డాక్టర్ అమర్ సింగ్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ సుభాష్ నగర్ నుంచి అరుణ, అభిలాష్ శర్మ, చంద్రశేఖర్ శర్మ, ఆకాష్ శర్మ, మలక్పేట నుండి శ్రీనివాస్, మమత, భువన, వేదాంశి, శ్రీను, వేణు, రావూర్ నుండి, నిజామాబాద్ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, ఓల్డ్ ఆల్వాల్ నుండి కొండ, పవన్ కుమార్ వీరంతా కోరుతున్న పాట హనుమాన్ చిత్రం నుండి గౌరాహరి పాడిన పాట.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు జాన్గంపేట నుండి ఎం శ్యామ్లాల్ జగన్మోహన్, గంగు మహీందర్ నాగలక్ష్మి కుటుంబ సభ్యులు, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట నుండి కీర్తి రాజ్కుమార్, సరోజా కుటుంబ సభ్యులు నిజామాబాద్, ఆదర్శ్ నగర్ నుండి ధన్రాజ్ సునీత, ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుండి ఏకలవ్యనగర్ రంగారెడ్డి జిల్లా నుండి బిజిలీ వెంకటేష్ శ్యామ్లా కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్న పాట సైనికుడు చిత్రం నుండి కార్తీక్ కారుణ్య, మాలతి హరిణి పాడిన పాట.

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు ములకలపల్లి నుండి రవళి నాగ నిర్వాన్ నితీష్ కుటుంబ సభ్యులు, అలాగే తుకారాం గేట్ నుండి పల్లవి గోపినాథ్, షాపల్లి నుండి చింత శ్రీనివాస్, నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు ఉమ, మేడ్చల్ జిల్లా నుండి నరసింహమూర్తి రేవతి కుటుంబ సభ్యులు, నిజామాబాద్ నుండి మురహరి యశోద, జానకి రాజ్, వీరంతా కోరుతున్న పాట రేసుగుర్రం చిత్రం నుండి. మీ అందరి కోసం మీకు నచ్చిన పాట

ఎవర్గ్రీన్ హిట్స్ లో చివరగా జబ్లిక్పల్లి నుండి చిక్కి చక్రపాణి చందన, అలాగే కర్ణాటక చిన్న తిరుపతి నుండి ప్రకాశ్ శ్యామల, అశ్విని, రమేష్ కుటుంబ సభ్యులు, నోముల భాగ్యమ్మ, వెంకటేష్ పార్సిగుట్ట సికింద్రాబాద్ నుండి, లక్ష్మీరమణ ఓల్డ్ అల్వాల్ నుండి, కేపీహెచ్పీ నుండి రాము, వీరంతా కోరుతున్న పాట దువాడ జగన్నాథం చిత్రం నుండి ఈ పాట మీ అందరి కోసం.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో సూపర్ హిట్ సాంగ్స్ విన్నారు కదా, తర్వాత కార్యక్రమం గుర్తుకొస్తున్నాయితో మన పద్మిని రెడీగా ఉన్నారు. మరి నేను మీ అనిత సైనింగ్ ఆఫ్. సమయం 11 గంటలకు ఆవస్తోంది, వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:02 దాటి 50 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. ఈరోజు ఎవరిని గుర్తు చేసుకోబోతున్నామని ఎదురు చూస్తున్నారా? ఎస్, పాటకు ప్రాణం పోసిన పదకల్ప వృక్షం, వేల పాటల విశ్వరూపుడు వేటూరి, సుందర పాటల మూర్తి మన వేటూరి సుందరామూర్తి. బహుశా వారి పాట చెవినపడని రోజు ఉండదేమో కదా. మరి తెలుగు పాటల తోటలో కొమ్మ కొమ్మకో పదాల పారిజాతాలను పూయించిన తోటమాలి శ్రీ వేటూరి సుందరామూర్తి గారు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. 10 నిమిషాల్లో పాట రాసేసి 10 కాలాల పాటు గుర్తుపెట్టుకునేలా చేయగల సినీ కవి వేటూరి గారు రాసిన కొన్ని నవరసాల సినీ పాటల పూదోటలో విహరిద్దాం ఈరోజు మన గుర్తుకొస్తున్నాయిలో. ఆ అభినవ శ్రీనాథుడిని ఆత్మీయంగా గుర్తు చేసుకుందాం. ముందుగా వారు రాసిన పాటల్లో వారికెంతో ఇష్టమైన పాటతో మన గుర్తుకొస్తున్నాయి ప్రారంభం చేసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

నిజంగానే కుసుమాంజలి సమర్పిస్తున్నట్టే ఉంటుంది ఆ పాట వింటే. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, వేటూరు సుందరామూర్తి గారిని గుర్తు చేసుకుంటున్నాం. జంట కవులైన తిరుపతి వెంకట కవులు, దయతా గోపాలం గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, మల్లాది గారు లాంటి గొప్ప కవుల వద్ద శిక్షరికం చేసి తొలినాళ్లలో పాత్రికేయునుగా పనిచేశారు వేటూరి గారు. ఇక కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన ఒక సీత కథ, ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. వేటూరి శకానికి నాంది పలికిన రెండు చిత్రాలను చెప్పుకోవచ్చు భక్త కన్నప్ప, సిరిసిరిమువ్వ. వేటూరు గారికి ఎంతో ప్రియమైన కవి శ్రీనాథుడు రాసిన హరవిలాసంలో కిరాతార్జునీయ ఘట్టాన్ని స్ఫూర్తిగా తీసుకుని భక్త కన్నప్పలో కిరాతార్జునీయ గేయ కావ్యం రాశారట. ఒక విషయం చెప్పాలి ఇక్కడ, ముందుగా 45 పేజీలు వచ్చిందిట ఆ గేయ కావ్యం. దాన్ని 7 నిమిషాల పాటికి కుదించి పరవళ్లు తొక్కించారు భక్త కన్నప్ప చిత్రంలో. అది విని పాండిత్యం కవిత్వం కలబోత వేటూరుగారి అంటూ కౌగలించుకున్నారట బాపుగారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. ముందుగా శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. గమనించగలరు, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ముందుగా చెప్పినట్టు కాకుండా మోకాళ్ల నొప్పి, నడుం నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీ సందేహాలకు తెలుసుకోవడానికి, నివృత్తి చేసుకోవడానికి ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 0402-3248-52, 2-3248-53, 2-9-55-09-23. మర్చిపోకండి, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మన ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. నేను మీ రేడియో నిస్తం పద్మిని. స్టూడియోలో సమయం 11:14 దాటి 35 సెకండ్లు. ఇందాక విన్న పాట అబ్బా ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. విశ్వనాథ్ గారిని గురు సమానంగా చెప్పుకునేవారు వేటూరి గారు. వారితో ఉన్న అనుబంధం చెప్పలేనిది. ఎన్నో అణిముత్యాలు లాంటి పాటలు అందించారు విశ్వనాథ్ గారు, కెవి మహాదేవన్ గారు, వేటూరి. ఈ త్రయంలో వచ్చిన పాటలు అసలు 70-80 అయితే ఎవర్గ్రీన్ హిట్స్ అనే చెప్పాలి. ఇందాక మనం విన్న పాట కూడా వేటూరు గారికి ఎంతో ఇష్టమైన పాటల్లో ఒకటి. ఎంత బాగుంటుంది కదా సాహిత్యం. పలకమన్న పలకది పంచదార చిలక, ఎదకన్నా లోతుగా పదిలంగా దాచుకో, నిదురించే పెదవిలో పదముంది పాడుకో అంటూ వేటూరు గారు రాసిన ఆ పాటకి ముగ్ధులైపోయారు ప్రేక్షకులు. తర్వాత కొన్ని వేల పాటలు, 10 కాలాల పాటు గుర్తుండిపోయే పాటలు రాసిన అక్షర మహర్షి వేటూరి.

0: వేటూరి అక్షరాల్లో పూచిన అమృత పారిజాతం ఈ మానస వీణా మధుగీతం అనే పాట. భావరాగ సమ్మేళనం ఈ గీతం కదా. కురిసేదాకా అనుకోలేదు శ్రావణ మేఘమని. ఎంత నిగూఢమైన సాహిత్యం! వారు రాసిన అమృతధార లాంటి మాటల్ని ఒడిసిపట్టి తేనెలాంటి తీయని రాగమాలిక స్వరపరిచారు రాజన్నాగేంద్ర ద్వయం. ఉత్తమ రచయితగా తొలి నంది పురస్కారాన్ని అందుకున్నారు వేటూరి గారు ఈ పాటకి.
1: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
1: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.

0: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసిటిసి లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1077 కి కాల్ చేయండి.
1: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
2: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, స్టూడియోల సమయం 11:23 అవుతుంది. అసలు అలాంటి మంచి మంచి పాటలు వింటూ ఉంటే సమయం ఎవరికి గుర్తొస్తుంది చెప్పండి. కానీ సమయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలుగు సినిమా పాటకి 2-3 దశాబ్దాల పాటు కొత్త అందాన్ని, వడిని ఒరవడిని సృష్టించారు వేటూరి. ఒకరోజు విజయ గార్డెన్స్ లో శంకరాభరణం షూటింగ్ అవుతుందట. రికార్డింగ్ కి ఆత్రేయ గారు వచ్చి పాట విని, ఏంటయ్యా అలా రాశావు, పాడేవాడి ప్రాణం పోతుంది అన్నారట. నిజంగానే సినిమాలో ఆ పాట పాడే పాత్రకి ముగింపు ఈ పాటే గురువుగారు అంటూ నవ్వేశారట వేటూరి గారు. ఇలాంటి పాటలు రాయడం కన్నా ఇంకేమి సేవ ఉంటుంది నాకు అంటూ ఆశీర్వదించమని అడిగారట ఆత్రేయ గారిని. నిజంగానే ఏమివ్వగలం అలాంటి పాటల నిధిని మనకిచ్చినందుకు. తెలుగు సినిమాకి స్వరాభరణంగా మకుటాయమానంగా నిలిచిన శంకరాభరణం చిత్రంలో ఆ పాట మనందరికోసం.

నిజంగా మన అదృష్టం దొరకనా ఇటువంటి సేవ. ఇలాంటి అద్భుతమైన పాటలు వింటున్నాం గుర్తుకొస్తున్నాయిలో మీ రేడియో నేస్తం పద్మినితో. సినిమాకి సందర్భానికి ఏ దర్శకుడికి ఏ స్థాయి సాహిత్యం కావాలో ఆ స్థాయి పాటలు ఇచ్చేవారట వేటూరి గారు. అదే ఆయన స్పెషాలిటీ కూడా. ఆయన వద్దకు వెళ్లి దర్శక నిర్మాతలు ఏ రసాన్ని పండించమంటే, ఆ రసాన్ని ఎంత పాళ్లలో రంగరించమంటే అంతే పాళ్లలో కొలిచి మరీ రంగరించి వేష అనిపించుకున్నారు వేటూరి గారు. అందుకే వారు క్లాసిక్స్ రాసిన అడవిరాముడు వేటగాడు లాంటి కమర్షియల్ సినిమాకి రాసిన పాటలు కాసుల వర్షం కురిపించాయి. కోటి రూపాయల పాట అంటూ జనం మెచ్చిన మాస్ గీతం ఆరేసుకోపోయి పారేసుకున్నాను. ఆ పాట కూడా వినేద్దామా?

0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. అసలు ఎంత కాంట్రాస్ట్, ఎంత వైవిధ్యం కదా. ఇంతకు ముందు విన్న పాట శంకరాభరణం పాటకు కూడా సంగీత దర్శకులు రాసిన రచయిత వేటూరి గారు, కెవి మహాదేవన్ గారు. ఈ పాట కూడా కెవి మహాదేవన్ గారు, వేటూరి గారే. కానీ ఎంత వైవిధ్యం! ఈ విషయమై ఒకసారి ఒక రిపోర్టర్ అడిగారట, గురుగారు మీరు క్లాసిక్స్ ని మాస్ ని ఎలా రాస్తారు అంటే, దేని సంచి దాందే నాయనా అంటూ నవ్వేశారట వేటూరి గారు.
1: గుర్తుకొస్తున్నాయి రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మోకాళ్ల నొప్పి, నడుం నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0400 జత చేసి 2324085252, 2324085353, 2955092 ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మర్చిపోకండి, మోకాళ్ల నొప్పి, నడుం నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ రోజు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం 2:15 నుండి 3 గంటల వరకు మన ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ విదా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
0: రచయిత వేటూరి సుందరామూర్తి గారిని గుర్తు చేసుకుంటున్నాం ఈనాటి మన గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. భక్తి రసాన్ని, కృష్ణతత్వాన్ని ఎంతో అందంగా వర్ణించారు ఒక పాటలో. అదే సాగర సంగమం చిత్రంలో వేవేల గోపెమల. కన్నెతోడు లేనివాడే, కన్నెతోడు ఉన్నవాడే ఇంత అద్భుతంగా ప్రాసకట్టి అక్షరానికి అలంకరణ చేసి తెలుగు సినిమా పాటని పల్లకిలో ఊరేగించిన వేటూరి గారి కలం గురించి ఎంత చెప్పగలం. ఆ పాట వింటేనే మనసు సంతృప్తిగా ఉంటుంది. మరి వినేద్దాం ఆ పాటని.

0: గోపాలుడే మా ముద్దు గోవిందుడే,
1: వేలా గోపెంబల మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే.
0: అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులు గడే, మది వెన్నలు దోచాడే
1: వేణువులు దాడే మది వెన్నలు దోచాడే.
2: గుర్తుకొస్తున్నా వింటున్నారు వేటూరి సుందరామూర్తి గారిని గుర్తు చేసుకుంటున్నాం. ఒకటి గమనించాలి మనం, జీవితంలో అన్ని దశలు గుర్తొస్తాయి వేటూరు గారి పాట వింటే. బాల్యం, యవ్వనం, ప్రేమ, విరహం, సాన్నిహిత్యం, సరసం, శృంగారం, వైరాగ్యం, ఇలా అన్నీ వినిపించే పాటే వేటూరి గారి పాట. అక్షరాల్లో ఒదిగిన అనురాగం, స్వరాల్లో పలికిన ప్రణయం, మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సందర్భానికి భావానికి సరిపోయే ఎన్నో వేల పాటలు రాశారు వేటూరి. ముఖ్యంగా తెలుగు వాళ్ల ప్రతి అడుగులోని వారి పాటలు మనకి తోడుగా ఉన్నాయి. వేటూరి గారి పాట నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, ఆలోచింపచేస్తుంది, పరవశింపచేస్తుంది. తెలుగు నుడికారానే కాదు, తెలుగు లోగిళ్లలో సంప్రదాయాన్ని, సందడిని కూడా పాటల్లో అందించారు. ఉదాహరణకి సీతారామయ్య గారి మనవరాలు చిత్రంలో ఈ పాట వినండి, ఎంత తెలుగుదనం, ఎంత శోభాయమానంగా ఉంటుంది ఈ పాట.

0: ఎందరో ఉద్దండులు ఉన్న పాట కదా, మహానుభావులు నటించిన పాట, పాడిన పాట. జిక్కీ గారి స్వరం ఎంత నాస్టాల్జిక్గా ఉంటుంది. అప్పట్లో సీతారామయ్య గారి మనవరాలు సినిమాలో ఈ పాట వచ్చాక ఎందరో మళ్లీ షష్టిపూర్తి చేసుకోవాలి, ఆ షష్టిపూర్తి మహోత్సవాన్ని ఇంత వైభవంగా చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతో జరుపుకున్నారట. ఈ విషయం కూడా కొన్ని పత్రికల్లో వచ్చింది ఆ సమయంలో. ఇక మనం గమనిస్తే ఇచ్చిన ట్యూన్కి పాటలు రాయడంలో వేటూరు గారికి తిరుగులేదు. సంగీతంలో ప్రవేశం ఉండడం వల్ల కూడా వారికి ట్యూన్ ఇవ్వగానే అది ఏ రాగంలో ఉందో చూసుకుని ఆ రాగంలోని భావాన్ని చెప్తూ రాగం పేరు వచ్చేలా కూడా రాసేవారు వారు కొన్ని పాటల్ని. అందుకే మనం గమనిస్తే కొన్ని పాటల్లో రాగాల పేర్లు కూడా వినిపిస్తాయి. ఉదాహరణకి అన్వేషణలో కీరవాణి, ఆనందభైరవి సినిమాలో ఆనందభైరవి టైటిల్ సాంగ్, మేఘ సందేశంలో వచ్చిన పాడనావాణి కళ్యాణిగా.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, నేను మీ రేడియో నిస్తం పద్మిని. స్టూడియోల సమయం 11:47 అయిపోయింది. వేటూరి సుందరరామూర్తి గారిని గుర్తు చేసుకుంటున్నాం. సాహితీ సవ్యసాచి మన వేటూరి. వారి సినీ ప్రయాణంలో మరో మైలురాయి అని చెప్పాలంటే ప్రతిఘటన. కేవలం 15 నిమిషాల్లో ఆ పాట రాస్తే అంతే తక్కువ సమయంలో చక్రవర్తి గారు ట్యూన్ కట్టేశారట. ఇద్దరూ ఇద్దరే సమ ఉజ్జీలు. ఇక జానకమ్మ గానమైతే అజరామరం. నేను సంగీతం అందించిన 900 పైచిలకు చిత్రాలకి ఎక్కువ పాటలు రాసింది వేటూరు గారే అని చెప్పేవారు చక్రవర్తి గారు. నా సంగీతానికి ఆయన పాటలు నడిపిస్తే నా సంగీతం ఆయన పాటల్ని నడిపించింది అనేవారు చక్రవర్తి గారు. మరి వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ పాట మనందరి కోసం.

స్థానం కాదది నీ జన్మస్థానం మానవతకి.

ఈ పాట లాంటి మరొక పాట ఇంకా లేదనే చెప్పాలి. అసలు ఈ పాట విన్నాక కళ్ళు చెమర్చిన వాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. అంత గొప్పగా రాశారు, అంత గొప్పగా పాడారు, అంత గొప్పగా ట్యూన్ కట్టారు చక్రవర్తి గారు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు స్టూడియోలో సమయం 11:52 దాటి 32 సెకండ్లు. శ్రీశ్రీ గారి తర్వాత జాతీయ పురస్కారం అందుకున్న మన సినీ కవి వేటూరు సుందరరామూర్తి గారు తెలుగు భాషకు

చిన్న భాష హోదా ఇవ్వలేదనే అభ్యంతరంతో ఆ పురస్కారాన్ని తిరిగిచ్చేశారట. ఇది కేవలం ఒక పురస్కారాన్ని తిరస్కరించడం కాదు, తన భాష పట్ల వేటూరుగారు చూపిన ఆత్మగౌరవం అనేవారు. మాతృదేవభవాలో రాలిపోయే

ఎంతో పరిపక్వత ఉన్న సాహిత్యం అది. వేటూరి చేసిన సాహిత్య సేవ అద్వితీయమనే చెప్పాలి. కాదేది పాటకు అనర్హాన్ని చాటిన గేయ రచయిత మన వేటూరి సుందరమూర్తిగారు. సందులు, సమాసాలు, యతులు, గణాలు, ఛందస్సు ఇవన్నీ కూడా ఆయన పాటల్లో అందరికీ అర్థమయ్యేలా పాదాల్లో ఒదిగిపోతాయి. అక్షరం ఆయన లక్షణం. వేటూరు గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పాట నా ప్రాణం, పాట లేనిదే నేను లేను. పాట నా వృత్తి, ప్రవృత్తి. నేను పాటలు రాయడం తప్ప మరేమీ చేయలేను అని ఎంతో ఆర్తిగా చెప్పేవారు వేటూరు సుందరమూర్తి గారు. తెలుగు మట్టి వాసన్ను, జానపద జీవన సౌందర్యాన్ని కలిపి ఆయన సినిమా పాటకు ఒక కొత్త భావాన్ని కల్పించారు. తెలుగు సినిమాకి దొరికిన కోహినూర్ వజ్రం పాటల నిధి వేటూరు సుందరమూర్తి గారు. వారిని ఆత్మీయంగా గుర్తు చేసుకున్నాం కొన్ని పాటలతో.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:01 దాటి 14 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినీతో మీకు ఒక కథ చెప్తాను. అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక నది. ఒకప్పుడు బాగా పారే మంచినీటి నది అది. ఆ ఊరికి నీరందించిన వనరు కూడా. కానీ కొన్నాళ్ల క్రితం ఆ నది మొత్తం ప్లాస్టిక్ మయమైపోయింది. ఎంతగా అంటే నీరు కనిపించకుండా కేవలం ప్లాస్టిక్ వ్యర్థాలు కనిపిస్తూ దుర్గంధం భరించలేనంత, అంటే అంత చెడ్డ వాసనొచ్చేంతలా. ఇటీవలే ఆ ఊరి కథ మారిపోయింది. ఒక యువకెరటం చేసిన మహోన్నత పనితో ప్రపంచమంతా ఆ ఊరు వైపు చూస్తున్నారు. ఇంతకీ ఏంటా ఊరు, ఎవరా యువకెరటం, చెప్పుకుందాం.

మహర్షి సినిమాకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట విన్నారు. సంగీతం మాస్టర్ ఇళయరాజా, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మోకాళ్ల నొప్పి, నడుము నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0400 జత చేసి 2324085 2 2324085 3 2955 2 3 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మర్చిపోకండి, మోకాళ్ల నొప్పి, నడుం నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ రోజు మధ్యాహ్నం 2

0: 15 నిమిషాల నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మన ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989895102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియోలో సమయం 12:09 దాటి 25 సెకండ్లు. మరి ఇంతకీ ఏంటి ఆ ఊరు? ఎవరా యువ కిరటం? ఎవరా యూత్ ఐకాన్? ఎవరి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం చైతన్య స్ఫూర్తిలో చెప్తానన్నాను కదా. ఆ కథ ఏంటంటే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బియానా ఊరు అనే ఊరికి చెందిన సురేంద్ర సింగ్ చౌదరి. ఆ అబ్బాయినే బిట్టు అని కూడా పిలుస్తారు. ఈ అబ్బాయి 20 ఏళ్ల బీఎస్సీ విద్యార్థి. వారి ఊర్లో ప్రవహించే అజ్నార్ నది దారుణమైన పరిస్థితిని చూసి చలించిపోయాడు. ఆ నది ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇంటి చెత్త, నాచు, విషపూరిత వ్యర్థాల్లో నిండిపోయి ఒక పెద్ద డంపింగ్ యార్డ్లా మారిపోయింది. ఇంతకీ ఇదంతా చేసింది ఎవరంటే ఆ ఊరి వాళ్లే. తన ఊరి వారిని ఏమీ నిందించలేక ఆ ఊరి నదిని తానే బాగుచేయాలని సంకల్పించాడు ఈ సురేంద్ర సింగ్ చౌదరి. ఎప్పుడు? 2026 జనవరి నెలలో ఆ అబ్బాయి అలా సంకల్పించాడు. ఈ విషయం చెప్తే ఊర్లో వాళ్ళందరూ నువ్వేం చేయగలవు అంటూ హేళన చేసి నవ్వారట. కానీ ఆ అబ్బాయి ఊరుకున్నాడా? ఎటువంటి సహాయం లేకుండా ఒక్కడే ఒక కలుషితమైన నదిని పూర్తిగా శుభ్రం చేసి ప్రపంచ వ్యాప్తంగా అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. మరి ఏంటి ఆ విషయాలని చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఈ చిత్రానికి తోషి ప్రియ ఆలపించిన పాట విన్నారు. సంగీతం యువన్ శంకర్ రాజా. స్టూడియో క్లాక్ల సమయం 12:15 దాటి 28 సెకండ్లు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మోకాళ్ల నొప్పి, నడుం నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0400 జత చేసి 2324085 2 2324085 3 2955 0923 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మర్చిపోకండి, మోకాళ్ల నొప్పి, నడుం నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మన ఆకాశవాణి వివిధ భారతిలో. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. సురేంద్ర సింగ్ చౌదరి ఒక యూత్ ఐకాన్, ఏ విధంగా స్ఫూర్తిదాతగా నిలిచారు, ఆ విషయాలని మాట్లాడుకుంటున్నాం. మరి ఇంతకీ ఏం చేశారు ఈ సురేంద్ర? నదిని శుభ్రం చేద్దామని అనుకున్నారు. మొదట్లోని తొలి 2-3 రోజుల్లో ఇద్దరు స్నేహితులు సహాయం చేస్తామని వచ్చారట సురేంద్రతో పాటు. కానీ ఆ కంపు భరించలేక, ఆ దుర్వాసన భరించలేక మా వల్ల కాదు అని వెళ్ళిపోయారట. ఇక సురేంద్ర ఒక్కడే స్వయంగా రంగంలోకి దిగాడు. ఎటువంటి రక్షణ లేకుండా కనీసం చేతులకి గ్లౌజులు, కాళ్లకి గంబూట్లు వంటి ప్రాథమిక రక్షణ కూడా లేకుండా ఆయన మురికి నీటిలో దిగిపోయాడు. ఏం జరుగుతుంది అంత మురికి నీటిలో దిగక ఏం జరుగుతుంది? మరి ఆ విషయాలన్నీ చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

గోదావరి చిత్రానికి శంకర్ మహాదేవన్ చిత్రాలు పించిన పాట విన్నారు. సంగీతం కెఎం రాధాకృష్ణన్. గెలుపు ఏ గెలుపైనా అంత సులువుగా వచ్చేదేం కాదు. మరి సురేంద్ర సింగ్ చౌదరి ఏం చేశారు? ఎటువంటి రక్షణ లేకుండా మురికి నీటిలోకి దిగిపోయారు. గంటల తరబడి కలుషిత నీటిలో పనిచేయడం వల్ల చర్మవ్యాధులు, ఇన్ఫెక్షన్స్, జ్వరాలు వచ్చేశాయి. ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. అయినా సరే ఆయన తను చేస్తున్న పనిని ఆపలేదు. ఇంకో విషయం ఏంటంటే, వారికి ఈత రాదు, వారి దగ్గర డబ్బులు లేకపోయినా దాచుకున్న డబ్బులతో కావలసిన బూట్లని, గ్లౌస్ని కొనుక్కున్నారట. అన్నీ తట్టుకుని సురేంద్ర ఒంటరిగా చెత్త ఎరడం ప్రారంభించినప్పుడు ఆ చుట్టుపక్కల వెళ్లేవాళ్లందరూ పిచ్చోడు అని చూసి ఎగతాళి చేశారట. కానీ వారు ఎక్కడ వెనక్కి తగ్గలేదు. తాను ప్రతిరోజు పడుతున్న శ్రమను, ఆ నది రూపురేఖలు మారుతున్న విధానాన్ని బిఫోర్ ఆఫ్టర్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మొదలెట్టారు. అది చూసి అందరూ అవాక్కయ్యారు. తర్వాత ఏం జరిగింది చెప్తాను.

రాజన్న చిత్రానికి మాళవిక ఆల్పించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాటలో అవనిలాగే మనం చెప్పుకుంటున్న స్ఫూర్తిదాత కథలో ఈ సురేంద్ర సింగ్ చౌదరి తన ఊరిలో ఉన్న నది కోసం, ఇందాక చెప్పాను కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు. అది చూసి అందరూ అవాక్కయ్యారు. ఒక సాధారణ యువకుడు కొండలా పేరుకుపోయిన చెత్తను ఒంటరిగా తొలగించడం చూసి ఆశ్చర్యపోయారు. అంతేకాదు, సురేంద్ర అంకిత భావానికి ముగ్ధులై నెదర్లాండ్స్కి చెందిన ఒక అంతర్జాతీయ పర్యావరణ సంస్థ ఉద్యోగ అవకాశం కూడా ఇచ్చారట. ప్రస్తుతం సురేంద్ర తన ప్రచారాన్ని మరింతగా విస్తరించారు. కేవలం మధ్యప్రదేశ్కే పరిమితం కాకుండా బెంగళూరు వంటి నగరాలకు కూడా ప్రయాణిస్తూ అడవులను, జలవనరులను శుభ్రపరిచే కార్యక్రమంలో ఉన్నారు. ముఖ్యంగా మనం ఒకటి గమనించాలి, మురికి కూపంగా మారిన నదిని కేవలం తన సంకల్పంతో, తన చేతులతో స్వచ్ఛమైన నీటి ప్రవాహంగా మార్చి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు సురేంద్ర. ఒక మార్పు కోసం పెద్ద మొత్తంలో నిధులు లేదా వందల మంది మనుషులు అవసరం లేదు. కేవలం దృఢమైన సంకల్పంతో అడుగు ముందుకు వేస్తే చాలని సురేంద్ర సింగ్

చౌదరి నిరూపిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. నిజమే కదా, మనం మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని రక్షించడం మనందరి బాధ్యత, మన ధర్మం కూడా. పర్యావరణాన్ని రక్షిద్దాం, ఆరోగ్యంగా ఉందాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: చదువుతున్నది పమిడిపాటి సరిచొచ్చిన ముఖ్యాంశాలు. న్యూఢిల్లీ యశో భూమిలో 2026 సెమికాన్ ఇండియా సమావేశాలను ప్రారంభించిన సందర్భంగా ప్రసంగించిన ప్రధానమంత్రి, భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ది సాధిస్తుండటంతో భారత్పై ప్రపంచ విశ్వాసం పెరుగుతోందన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ కథ భారత్లోని ధైర్యం, ప్రజాస్వామ్యం, సమగ్రతకు నిదర్శనమని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, పలువురు నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ప్రారంభమయ్యే 3వ తుది T20 మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. వివరాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు న్యూఢిల్లీ యశోభూమిలో 2026 సెమికాన్ ఇండియా సమావేశాలను ప్రారంభించారు. 3 రోజుల పాటు కొనసాగే సమావేశాల్లో సెమికాన్ రంగంలో సహకార పెంపు, పెట్టుబడులు, సృజన, నైపుణ్యాభివృద్ది తదితర అంశాలను చర్చిస్తారు. సమావేశాన్నుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ది సాధిస్తుండటంతో భారత్పై ప్రపంచ విశ్వాసం పెరుగుతోందన్నారు. సంపూర్ణంగా అభివృద్ది చెందిన దేశ నిర్మాణం కోసం నేడు ప్రతి పౌరుడు పాటుపడుతున్నాడని చెప్పారు. సెమీకండక్టర్ రంగంలో భారత్ వేగంగా ముందంజలు వేస్తోందని, సృజనకు, పెట్టుబడులకు, అభివృద్దికి అనేక అవకాశాలు కల్పిస్తోందని అన్నారు. సెమీకండక్టర్ల రంగంలో ప్రిఫర్డ్ డెస్టినేషన్ గా మారాలని భారత్ ఆకాంక్షిస్తోందని మోదీ అన్నారు.
2: बीते एक दशक में भारत ने अपने ट्रांसमिशन नेटवर्क को भी एक्सपेंड किया है. साथियों, भारत में पावर इंफ्रास्ट्रक्चर का यह विस्तार हमारे सेमीकंडक्टर इकोसिस्टम के लिए भी एक बड़ी स्ट्रेंथ है. भारत हर वो कदम उठा रहा है जो हमें सेमीकंडक्टर इंडस्ट्री का एक प्रिफर्ड डेस्टिनेशन बनाए.
1: కార్యక్రమంలో మాట్లాడిన కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కొన్ని దశాబ్దాల పాటు సెమీకండక్టర్ల పరిశ్రమలో నెలకొల్పాలని దేశం ఆశించినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో మాత్రమే ఆ కల సాకారమైందని అన్నారు. పునాది నేడు ఏర్పడిందని, 6 కీలక మూల స్తంభాల ఊతంతో సెమీకాయిన్ 2.0 భారీ పరిశ్రమగా రూపుదిద్దుకుంటుంది అని అన్నారు.
3: Semicon 2.0 will build the semiconductor industry over 6 pillars. Pillar number 1 is design. The pillar number 2 is machines and materials. Pillar 3 will be more display, memory, silicon, compound and logic fab. Pillar 4 will be more advanced packaging units. Pillar 5 will be research and development. The pillar 6 is about talent.
1: కార్యక్రమంలో 600 ఎగ్జిబిటర్లు, 300 అంతర్జాతీయ కంపెనీలు, 50 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 17, 1948 ఆపరేషన్ పోలో ద్వారా నాటి

హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ఈ వేడుకలు జరిపారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిలతో కలిసి పరేడ్ గ్రౌండ్స్లోని వార్ మెమోరియల్ వద్ద రీత్ సెరమనీ ద్వారా అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, బండి సంజయ్లతో కలిసి కేంద్ర సాయుధ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, హైదరాబాద్ కథ భారత్లోని ధైర్యం, ప్రజాస్వామ్యం, సమగ్రతకు నిదర్శనమని అన్నారు. 500 కంటే ఎక్కువ సంస్థానాలను విలీనం చేసి దేశం విచ్ఛిన్నం కాకుండా కాపాడడంలో సర్దార్ పటేల్ నిర్ణయాత్మక పాత్ర పోషించారని కొనియాడారు. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణాలర్పించిన పోరాట యోధులను స్మరించుకున్నారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్రం వచ్చిన 13 నెలల తర్వాత సిద్దించిన హైదరాబాద్ విమోచన భారత చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టమని పేర్కొన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం ఇది 5వసారని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలపై పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో హనుమకొండ 1000 స్తంభాల గుడి శకటం, బతుకమ్మ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పదవులను అలంకరించి గత 25 సంవత్సరాలుగా మోదీ ప్రజాసేవలో, దేశ నిర్మాణంలో నిమగ్నమయ్యారని ముర్ము సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. అత్యంత వేగవంతమైన సుపరిపాలన, సమ్మిళిత అభివృద్ది అంశాల్లో ప్రధానమంత్రి అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పారని చెప్పారు. మన ఘన సంస్కృతి పట్ల గర్వంతో వారసత్వాన్ని పరిరక్షించుకుంటూ దేశం నేడు అభివృద్ది పథంలో పయనిస్తోందని ముర్ము అన్నారు. ప్రధానమంత్రి దార్శనిక నాయకత్వంలో భారత్ నేడు ప్రపంచపటంలో వెలుగులీనుతోందని, అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తోందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ జన్మదిన సందర్భంగా ప్రధానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజాసేవ పట్ల మోదీ అంకిత భావం, నిబద్దత ఎందరికో స్పూర్తిగా నిలుస్తాయని అన్నారు. రాజ్యసభలో విపక్ష నేత కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, డీఎంకే నేత స్టాలిన్, ఏఐడీఎంకే నేత పళనిస్వామి కూడా ప్రధానమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఇటువంటి ఆశీస్సులు ప్రజలకు సేవ చేయాలన్న తన సంకల్పాన్ని మరింత దృఢంగా చేస్తాయని మోదీ స్పందించారు. దేశంలో ఈరోజు విశ్వకర్మ జయంతిని జరుపుకుంటున్నారు. 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన పీఎం విశ్వకర్మ పథకానికి నేటితో 3 ఏళ్లు పూర్తయ్యాయి. ఎంపిక చేసిన 18 చేతి వృత్తుల కళాకారులకు గుర్తింపు కార్డులు, టూల్ కిట్లు, రుణ సదుపాయాలు, డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహకాలు, మార్కెటింగ్ సౌలభ్యాలను పథకం కల్పిస్తుంది. ఇప్పటివరకు 30 లక్షల మంది పథకం ద్వారా లబ్ది పొందారు. పీఎం విశ్వకర్మ పథకం 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈరోజు కోల్కతాలో వేడుకలను ఏర్పాటు చేసింది. ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ, పశ్చిమ బంగా ముఖ్యమంత్రి సువేందు అధికారి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా 2026 స్వచ్ఛతా హీ సేవ ఉద్యమ కార్యక్రమాలు మొదలయ్యాయి. స్వచ్ఛతామే సహభాగ్, స్వచ్ఛ భారత్, వికసిత్ భారత్ అనేది ఈ ఏటి ఇతివృత్తం. 5 ముఖ్యమైన సూత్రాలను అనుసరించి ఈ సంవత్సర కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయి. క్యాంపెయిన్ వివరాలను జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడిస్తూ, ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే ప్రాంతాలు, బీచ్లపై దృష్టి సారిస్తామని చెప్పారు. అక్టోబర్ 1న ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాత్ పేరిట స్వచ్చంద శ్రమదానం, క్లెన్లీనెస్ డ్రైవ్లను నిర్వహిస్తారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ తీరును భారత్ తీవ్రంగా నిరసించింది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ సురక్షిత స్థావరాలను కల్పించడంతోనే అల్ఖైదా సంస్థ అమెరికాలో సెప్టెంబర్ 11న ఉగ్రదాడికి పూనుకునే అవకాశం కలిగిందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో భారత్ చెప్పింది. కార్యక్రమంలో ప్రసంగించిన భారత దౌత్యవేత్త పి హరీష్, సెప్టెంబర్ 11 ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకోవడానికే పరిమితం అవక, ఉగ్రవాదాన్ని పెంచి పోషించేవారిని గుర్తించాలని పిలుపునిచ్చారు. జమ్మూకాశ్మీర్ ఉదంపూర్ జిల్లా ప్రట్టాల్ ప్రాంతంలో జమ్మూకాశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్త చర్యలో జరిపిన ఉగ్రవాద వ్యతిరేక చర్యలో 2 ఉగ్రవాదులు మరణించారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికికి సంబంధించి నిన్న రాత్రి

సమాచారం అందడంతో వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పటికీ భద్రతా బలగాలు దాడి మొదలుపెట్టాయి. 2026 స్వచ్ఛతా హీ సేవ ఉద్యమంలో భాగంగా ఈరోజు న్యూఢిల్లీలోని ఆకాశవాణి ప్రాంగణంలో ఆకాశవాణి న్యూస్ సర్వీసెస్ డివిజన్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ అధికారులు సిబ్బందితో స్వచ్ఛతా ప్రమాణాన్ని చేయించారు. న్యూస్ విభాగం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఎస్ సుబ్రహ్మణ్యం కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రికెట్. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ సాయంత్రం 7:30 ప్రారంభమయ్యే 3వ తుది టీ20 మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఇప్పటికే 2-0 భారత్ సిరీస్ను కైవసం చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈరోజు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రభుత్వ నాయకుడిగా మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా బీజేపీ శ్రేణులు సేవా దివస్ గా పాటిస్తూ రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, పరిశుభ్రత, అంగన్వాడీ కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తున్నారు. న్యూఢిల్లీ యశో భూమిలో 2026 సెమికాన్ ఇండియా సమాపేశాలను ప్రారంభించిన సందర్బంగా ప్రసంగించిన ప్రధానమంత్రి భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ది సాధిస్తూ ఉండడంతో భారత్పై ప్రపంచ విశ్వాసం పెరుగుతోందన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ కథ భారత్లోని ధైర్యం, ప్రజాస్వామ్యం, సమగ్రతకు నిదర్శనమని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్టపతి

0: ప్రపంచ విశ్వాసం పెరుగుతోందన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ కథ భారత్లోని ధైర్యం, ప్రజాస్వామ్యం, సమగ్రతకు నిదర్శనమని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా రాష్టపతి
1: ఉపరాష్ట్రపతిలో మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మోకాళ్ల నొప్పి, నడుం నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0400 జతచేసి 2324085252, 2324085353, 2955092. ఫోన్ నంబర్లు మరొకసారి 0402324082, 2324085329550923. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మర్చిపోకండి, మోకాళ్ల నొప్పి, నడుం నొప్పికి కారణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశం గురించి ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మన ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. Ventane News on Air app download cheskuni, live radio icon click chesi, VB Telugu select cheskuni, non stop music and entertainment ni enjoy cheyandi. Vivid Bharati Akashvani Telugu tarataraala taragani aanandam alarinche sampurna vinodam.
2: ఎస్, మీ ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఈట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. దేశమంతటా రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలు జరుపుకుంటున్నాం. ఏంటి పోషణ మాసోత్సవాలు? రాష్ట్రమంతా అంటే మన రాష్ట్ర కాదు, దేశమంతటా కూడా జరుపుకుంటున్నాం. అసలు ఏంటి రాష్ట్రీయ పోషణ మాసం? ఏం చేస్తారు? ఎలాంటి పోషకాహారాన్ని తీసుకోమని చెప్తూ ఉంటారు? ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం. భారత ప్రభుత్వ మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ ద్వారా 2018 నుండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఈ రాష్ట్రీయ పోషణ్ మాస్ ను పాటిస్తున్నారు. ఇది 9వ సారి. 2026 సెప్టెంబర్ 9 నుండి అక్టోబర్ 8 వరకు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి ఈ మాసోత్సవాలు. ముఖ్యంగా ఈ మాసోత్సవాల్లో గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, 6 సంవత్సరాల వరకు వయసున్న పిల్లలు, కౌమార దశలో ఉన్న బాలికల కోసం వారు ఎలాంటి పోషకాహారం తీసుకోవాలి, వారిలో ఎలాంటి అవగాహన పెంచాలి, బలమైన ఆహారం ఉన్న పోషణ్ థాలి, ఈ అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం ఈనాటి మన ఈట్ ఫిట్ లో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఫ్యామిలీ స్టార్ చిత్రానికి మంగ్లీ కార్తిక్ ఆలపించిన పాట విన్నారు. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 12:47 దాటి 13 సెకండ్లు.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అది యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. రాష్ట్రీయ పోషణ్ మాస్, ఈ మాసోత్సవాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఏం తినాలి, ఏం తినమని చెప్తున్నారు. పోషణ్ థాలీ గురించి చెప్తానని చెప్పాను కదా. పోషణ్ థాలీలో భాగంగా ముఖ్యంగా 7 రకాల భారతీయ సాంప్రదాయ సూపర్ ఫుడ్స్ని తినాలని చెబుతున్నారు ఈ మాసోత్సవాల్లో. అవేంటంటే తృణధాన్యాలు, చిరుధాన్యాలు, ఆకుకూరలు. ఇంకా ఏ కాలంలో దొరికే ఆకుకూరలుంటే ఆ కాలంలో కాలానుగుణంగా దొరికే కూరగాయలు అన్నమాట. ఇక మునగాకు, శనగలు, పాలు, పెరుగు, గుడ్లు, ఉసిరికాయ మరియు నిమ్మజాతి పండ్లను తప్పకుండా తీసుకోవాలి అనే అవగాహనని పెంచుతున్నారు ఈ మాసోత్సవాల్లో. ఎందుకు తీసుకోవాలి, ఎందుకు ఇవే తినమని ప్రోత్సహిస్తున్నారు? ఎందుకంటే శరీరానికి అవసరమైన ఐరన్, కాల్షియం, ఫైబర్ని పుష్కలంగా ఇచ్చేవన్నీ ఇప్పుడు పైన మనం చెప్పుకున్న ఈ ఆహార పదార్థాలన్నింటిలోనే ఉంటాయన్నమాట. ఆరోగ్యకరమైన కొవ్వులు, సూక్ష్మ పోషకాల కోసం బాదం, వేరుశనగ వంటివి కూడా తినాలని చెప్తున్నారు ఈ మాసోత్సవాల్లో. ఎముకల బలానికి, పెరుగుదలకు అవసరమైన కాల్షియం, విటమిన్ల కోసం పాలు, పెరుగు, రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి సమృద్ధిగా ఉండి ఐరన్ శరీరంలో బాగా గ్రహించడానికి తోడ్పడే ఉసిరికాయ, నిమ్మజాతి పండ్లను వాడమని చెప్తున్నారు ఈ మాసోత్సవాల్లో. మరిన్ని విషయాలున్నాయి, ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి, చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మోకాళ్ల నొప్పి, నడు నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0400 జత చేసి 2324085 2, 2324085 3, 2955092 3 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మర్చిపోకండి, మోకాళ్ల నొప్పి, నడు నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు మన ఆకాశవాణి వివిధ భారతిలో.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ విదా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
0: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. రాష్ట్రీయ పోషణ్ మాస్ గురించి, ఏమేం తినాలి, వారు ఏమేం చెప్తున్నారు ఈ మాసోత్సవాల్లో, ఆ విషయాలని మాట్లాడుకుంటున్నాం. ఇందాక చెప్పాను కదా, పోషణ్ థాలీలో ఆ 7 రకాల భారతీయ సాంప్రదాయ సూపర్ ఫుడ్స్ తినాలని చెప్తున్నారు. అయితే ఇవన్నీ మనకి దాదాపుగా తెలిసిన విషయాలే, కాకపోతే కాస్త కూడా నిర్లక్ష్యం తగదు అని చెప్తున్నారు పోషకాహార నిపుణులు మరియు వైద్యులు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు సరైన ఆహారం గాని తీసుకోకపోతే, అంటే ఈ దశలో గర్భిణీగా ఉన్నప్పుడు ఈ దశలో తీసుకోకపోతే తల్లితో పాటు బిడ్డ ఎదుగుదలకు కూడా కాస్త ఇబ్బందులు వస్తాయని చెప్పి తప్పకుండా ఇలాంటి ఆహారాన్ని తీసుకోమని ప్రోత్సహిస్తున్నారు. ఇక గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులకే కాదు, 6 నెలల వరకు పసిపిల్లలకు, పసికందులకు కేవలం తల్లిపాలు మాత్రమే అమృతం, ఔషధం కూడా. ఇక 6 నుండి 9 నెలల పిల్లలకు మెత్తగా ఉడికించిన జావ లాంటి బియ్యం, పెసరపప్పు కలిపిన కిచడీ, బాగా మెత్తగా ఉడికించిన యాపిల్ లేదా అరటిపండు గుజ్జును పెట్టమని చెప్తున్నారు ఈ మాసోత్సవాల్లో. ఇక 9 నుండి 12 నెలల వరకు ఉన్న పిల్లలకు మాత్రం మెత్తగా చేసిన రాగి జావ, ఉడికించిన క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, మెత్తగా చేసిన పప్పు అన్నం కూడా పెట్టమని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఈ నెలంతా, అంటే సెప్టెంబర్ 9వ తారీఖు నుండి అక్టోబర్ 8వ తారీఖు వరకు ఈ మాసోత్సవాల్లో అందరికీ చెప్తారన్నమాట. ముఖ్యంగా గ్రామాల్లో ఉండే అంగన్వాడీ టీచర్లు ఎవరైతే ఉంటారో వారు ప్రతి ఒక్కరికి అవగాహన పెంచుతూ ఉంటారు ఈ మాసోత్సవాల్లో. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మా ఇంటి బంగారం చిత్రానికి చిన్మయీ శ్రీపాద పుణ్యాశెల్వ ఆలపించిన పాట విన్నారు. సంగీతం సంతోష్ నారాయణ్. ఎంతైనా అంతే కదా, మహిళలే కదా బంగారాలు, మహారాణులు కుటుంబానికి. మహిళలు సంతోషంగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే కుటుంబం కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటుంది. కానీ ఈ మాసోత్సవాల్లో కొన్ని కూడని పనులు ఏవేవైతే చేయకూడదు అవి కూడా చెప్తారు. కొన్ని విషయాలకి, కొన్ని ఆహార పదార్థాలకి దూరంగా ఉండాలంటున్నారు. అవేంటో కూడా చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 1:01 దాటి 48 సెకండ్లు. నేను మీ రేడియోనిస్తాం పద్మిని. మరి కొన్ని ఆహార పదార్థాలకి ఖచ్చితంగా దూరంగా ఉండాలి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు ఈ మాసోత్సవాల్లో అవగాహన కల్పిస్తున్నారు. అవేంటో తెలుసా? మైదా, ప్యాకేజ్డ్ చిప్స్, కార్బోనేటెడ్ కూల్ డ్రింక్లు, చక్కెర ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్స్ కి పూర్తిగా, వీటన్నిటినీ పూర్తిగా దూరం పెట్టాలని పదే పదే అవగాహన కల్పిస్తున్నారు ఈ మాసోత్సవాల్లో. ఇందాక చెప్పుకున్నట్టు ఇవన్నీ మనకు తెలిసినా సరే ఏం కాదులే ఒక్కసారి తీసుకుంటే అని చెప్పి తీసుకోవడం మొదలు పెడతాం. కానీ ఇప్పుడు చెప్పుకున్న పదార్థాలన్నీ ఎలాంటివంటే ఒక్కసారి నాలిక మీదకు వచ్చాక మళ్లీ మళ్లీ కావాలనిపిస్తుంది. అది ఆ పదార్థాల యొక్క బిహేవియర్ అన్నమాట. అందుకనే వీటన్నిటినీ తప్పకుండా దూరంగా పెట్టాలంటున్నారు. మరి మన ఇళ్ల చుట్టూ ఉన్న, మన గ్రామాల్లో ఉన్న వారి ఈ మాసోత్సవాల్లో తప్పకుండా పాల్గొనేలా చేద్దాము. అందరినీ ఆరోగ్యంగా ఉండేలాగా అవగాహన పెంచుదాం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, స్టే ఫిట్.

రంగస్థలం చిత్రం నుండి రాహుల్ సుప్లిగంజ్ పాడిన పాట విన్నారు. స్టూడియో క్లాక్ల సమయం 1:08 శ్రోతలకు ఒక ముఖ్య గమనిక మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మోకాళ్ల నొప్పి, నడునొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0400 జత చేసి 2324085523 2 3 5 5 0 9 ఫోన్ నంబర్లు మరొకసారి 0402324085 2 2324085 3 2 9 5 5 0 9 2 3 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మర్చిపోకండి, మోకాళ్ల నొప్పి, నడునొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు

0: హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మన ఆకాశవాణి వివిధ భారతిలో
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. తిరిగి 1:20 షో టైం కార్యక్రమంలో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన ఘట్టాన్ని పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ విమోచన పోరాట వివరాలు, మన పూర్వీకుల త్యాగాలను నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగా ఈగల్ వ్యవస్థను బలోపేతం చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈరోజు తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పెరడ్ గ్రౌండ్స్ లో అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ ప్రాంత స్వేచ్ఛ కోసం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన అమరులకు, విమోచన పోరాట వీరులకు పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, హైదరాబాద్ కథ భారత్లోని ధైర్యం, ప్రజాస్వామ్యం, సమగ్రతకు నిదర్శనమని అన్నారు. 500 కంటే ఎక్కువ సంస్థానాలను విలీనం చేసి దేశం విచ్ఛిన్నం కాకుండా కాపాడడంలో సర్దార్ పటేల్ నిర్ణయాత్మక పాత్ర పోషించారని కొనియాడారు.
1: Hyderabad has fought against the Razakar these immense. On this day, I bow my head to those great fighters and to Sardar Patel ji for making this impossible as possible.
0: Kendra Sanskrutika Shaka Mantri Gajendra Singh Shekhawat maatladutu, Operation Polo kevalam sainika charya maatrame kaadani, adharmam pai dharmam sadhinchina vijayamani abhivarnincharu.
2: जब कोई देश, कोई समाज इस तरह के ट्रांसफॉर्मेशन के दौर से गुजरता है, तो निश्चित रूप से उस देश के प्रत्येक, उस समाज के, उस संस्थान के प्रत्येक व्यक्ति की सहभागिता सुनिश्चित होना आवश्यक है. मित्रों, ये हम सब के पास में सौभाग्यपूर्ण अवसर है. जब हमें देश को विकसित बनाने के लिए, भारत की पहचान बदलने के लिए बलिदान की नहीं, योगदान की आवश्यकता है.
0: गवर्नर शिवप्रताप शुक्ला మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత సిద్ధించిన హైదరాబాద్ విమోచన భారత చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టమని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల పర్యటనలో కొమరం భీం వంటి వీరుల సాయుధ పోరాటం గురించి తెలుసుకున్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం ఇది 5వసారని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఓటు బ్యాంకు రాజకీయం కోసమే గత ప్రభుత్వాలు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నైజాం పాలనను పొగుడుతూ నిజమైన చరిత్రను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
3: నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో అద్భుతంగా గత 5 సంవత్సరాలుగా ఈ తెలంగాణ విమోచన ఉత్సవాలు జరుపుకుంటున్నాం. రజాకార్ల వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మోడీ గారి నిర్ణయం తీసుకున్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో ఇదే దిశలో మేమందరం కూడా కష్టపడి ఈ ఉత్సవాలు గ్రామ గ్రామాన తీసుకెళ్లే విధంగా యావత్ తెలంగాణ ప్రజలందరూ కలిసికట్టుగా గ్రామ గ్రామాన తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ,

0: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ, నైజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలపై పోరాడిన అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. హైదరాబాద్ విమోచన పోరాట వివరాలు, మన పూర్వీకుల త్యాగాలను నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ ఏర్పాటు చేసిన 2 రోజుల ఫొటో ప్రదర్శనను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సిబిసి ప్రదర్శనలోని విస్తృత పరిశోధన రూపకల్పనను ప్రశంసించారు. ఈ చారిత్రక ఘట్టంపై సంసద్ టీవీలో ప్రత్యేక కార్యక్రమం ప్రసారం కానుందని పేర్కొన్నారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్లతో పాటు పిఐబి సిబిసి ఏడీజీ శృతి పాటిల్, పలువురు సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగా ఈగల్ వ్యవస్థను బలోపేతం చేశామని, అలాగే టీజీ సేఫ్ ఏర్పాటు చేసి ఆహార కల్తీని అరికట్టడానికి కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, తమ ప్రయత్నాలతో రాష్ట్రంలో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, ఇప్పటికే 100 కోట్ల రూపాయల పెట్టుబడితో అమెజాన్ డేటా సెంటర్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, లైఫ్ సైన్సెస్ హబ్ వంటి ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10% పెంచి 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. సామాన్యుడికి సైతం కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేలా గోషామహల్లో 2700 కోట్ల రూపాయలతో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మిస్తున్నామన్నారు. అలాగే సనత్నగర్లో మర్రి చెన్నారెడ్డి టీమ్స్, అల్వాల్, ఎల్బీ నగర్లో టీమ్స్లను అభివృద్ది చేస్తున్నామన్నారు.
1: ఫ్యూచర్ సిటీలో టీసీఎస్ 70,000 కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ ని నిర్మించేందుకు ముందుకు వచ్చింది. 100 కోట్ల పెట్టుబడితో అమెజాన్ ఇప్పటికే డేటా సెంటర్ నిర్మాణం చేపట్టింది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, లైఫ్ సైన్సెస్ హబ్, ఈవీ పార్క్, ఏఐ సిటీ, హెల్త్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ వంటి ప్రత్యేక జోన్లతో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నాం.
0: అంతకుముందు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజల చరిత్రలో అత్యంత పవిత్రమైన, చారిత్రాత్మకమైన రోజని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట కార్యాలయంలో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో కలిసి జాతీయ పతాకావిష్కరణ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అకృత్యాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడారని, సర్దార్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ను విముక్తి చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమైన సందర్భంగా హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన సమైక్యతా దినోత్సవంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాష్ట ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ఈరోజు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. జగిత్యాల కలెక్టరేట్లో ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో భాగంగా మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. హనుమకొండలో నిర్వహించిన వేడుకల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కరీంనగర్లో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి పోలీస్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆసిఫాబాద్ లో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ జాతీయ జెండా ఆవిష్కరించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట ప్రభుత్వ ప్రధాన సలహాదారు డాక్టర్ కె కేశవరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నిజామాబాద్ లో జరిగిన వేడుకల్లో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నాగర్ కర్నూలు జిల్లాలో రాష్ట ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

0: జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో రమాదేవి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. పెద్దపల్లిలో ప్రజాపాలనా దినోత్సవం జిల్లా స్థాయి వేడుకల్లో ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రు నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జనగామలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. నిర్మల్ జిల్లాలో నిర్వహించిన వేడుకల్లో ప్రభుత్వ విప్ వేముల వీరేశం పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన ఘట్టాన్ని పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ విమోచన పోరాట వివరాలు, మన పూర్వీకుల త్యాగాలను నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రాష్ట్రాన్ని మాదకద్రవ్య రహితంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగా ఈగల్ వ్యవస్థను బలోపేతం చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈరోజు తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 1:20 దాటి 35 సెకండ్లు. మనందరికీ ఎంతో ఇష్టమైన షో టైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీరియా పద్మిని. మరి షో టైంలో ఎలా పాల్గొనాలి? నేను అడిగే ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానం మీ పేరు, ఈ రెండు మాత్రమే. దయచేసి ఇంకా వేరే ఏ విధమైనటువంటి ఫోటోలు కానీ వీడియోస్ కానీ ఏవి పంపించవద్దు. మీ సమాధానం, మీ పేరు 0402324852 ఈ నంబర్కు వాట్సాప్ సందేశం పంపించడమే. మరి కిక్ స్టార్ట్ చేసేసుకుందామా ఈనాటి మన షో టైం. షో టైం ప్రారంభించే ముందు శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మోకాళ్ల నొప్పి, నడుం నొప్పి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324852, 2324852, 2955 ఫోన్ నెంబర్లు మరొకసారి 0402324082, 2324085329550923. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మర్చిపోకండి, మోకాళ్ల నొప్పి, నడుం నొప్పికి కారణాలు ఈ రోజు మధ్యాహ్నం హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో 2:15 నుండి 3 గంటల వరకు మన ఆకాశవాణి వివిధ భారతిలో. శ్రోతలు అప్పుడే సందేశాలు పంపించేస్తున్నారు. మేం సిద్ధంగా ఉన్నాం మేడం, మీదే ఆలస్యం, ప్రశ్న స్పర్శించండి, ప్రశ్నని అడగండి అంటున్నారు. ఎస్, అస్సలు ఆలస్యం లేదు. షో టైంలో ఎప్పటిలాగానే కొన్ని జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు, కొన్ని సినిమా ప్రశ్నలతో నేను సిద్ధంగా ఉన్నాను. మొట్టమొదటి ప్రశ్న, ప్రశ్న జాగ్రత్తగా వినండి. విని తొందరగా ఎవరు పంపిస్తారో, ఫాస్ట్గా పంపించిన వాళ్ళ పేర్లు ముందుగా చదవడం జరుగుతుంది. దయచేసి మా పేర్లు చదవలేదు అంటూ మా మీద నిష్ఠూరాలు వేయకండి. మరి షో టైంలో వచ్చేస్తుంది మొట్టమొదటి ప్రశ్న. ఇండీసెంట్ ప్రపోజల్ అనే ఒక ఇంగ్లీష్ చిత్ర ఆధారంగా వచ్చిన తెలుగు సినిమా ఏది? ప్రశ్న మరొకసారి, ఇండీసెంట్ ప్రపోజల్ అనే ఒక ఇంగ్లీష్ చిత్ర ఆధారంగా వచ్చిన తెలుగు సినిమా ఏది? క్లూ ఇవ్వనా? ఇది గుణశేఖర్ గారి సినిమా అన్నమాట. మరి గుర్తుపట్టి మీకు సమాధానం తెలిస్తే 0402324085204024285282 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఎస్ షో టైం వింటున్నారు. చంటి సినిమా నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన పాట విన్నారు. ముందుగా మరి షో టైమ్ లో మొట్టమొదటి ప్రశ్న నేను అడిగాను, శ్రోతలు కాస్త తడబడ్డారు కానీ 90% సరిగ్గా సమాధానాలు చెప్పారు. కొంతమంది అయితే సరిగ్గా చెప్పి మళ్లీ దాన్ని డిలీట్ చేసి మళ్లీ కొత్తది తప్పు ఆన్సర్ కూడా పంపించారు. ప్రశ్న ఏంటంటే, ఇండీసెంట్ ప్రపోజల్ అనే ఒక ఇంగ్లీష్ చిత్ర ఆధారంగా వచ్చిన తెలుగు సినిమా ఏది? క్లూ కూడా ఇచ్చాను కదా, గుణశేఖర్ గారి చిత్రం అని, అందుకనే చాలా మంది

శక్తి గుర్తించి పంపించారు. చాలా మంచి సినిమా కూడా ఇది. మరి సినిమా ఏంటో ఆన్సర్ చెప్పేస్తున్నాను. 1995 వచ్చిన సొగసు చూడతరమ. ఇంద్రజా నరేష్ హీరో హీరోయిన్స్ గా నటించారు. గుణశేఖర్ గారిది 2వ చిత్రం ఇది. 4 నంది పురస్కారాలు, ఉత్తమ సినిమా, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ మాటల రచయితకి కాస్ట్యూమ్స్ విభాగంలో కూడా 4 నంది పురస్కారాలు దక్కించుకుంది ఈ సొగసు చూడతరమ. మరి చాలా మంది సందేశాలు పంపించారు, బట్ ఫాస్ట్ గా వచ్చిన వాళ్ళ పేర్లు కొన్ని పేర్లు నేను చదవడం జరుగుతుంది. పానుగుడ్డి రవి గౌడ్ గారు ఫస్ట్ ఆన్సర్ మనకు పంపించారు. బిహెచ్ఎల్ నల్లగొండ నుండి, కమలా సతీష్ పెద్దాపురం నుండి, వెంకటేశ్వరి రాణి ప్రగతి నగర్ నుండి, జగదీష్ యూసఫ్ గూడ నుండి, జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, వేమల నరసింహరావు గారు నిజామాబాద్ నుండి, రాకేష్ పరిధి నందిపేట నుండి, సూర్యశ్రీ కౌకూర్ నుండి, శివకుమార్ భువనగిరి నుండి, స్రవంతి సుశీల్ చింతల నుండి, కళ్యాణాచారి గారు నాగర్ కర్నూలు నుండి చాలా రోజులకి, ఇక మురహరి యశోద గారు నిజామాబాద్ నుండి, బాలకృష్ణ నర్సంపేట నుండి, లక్ష్మీ జయ కల్పతరు ఎర్రగడ్డ హైదరాబాద్ నుండి పంపించారు, ప్రేమ్నాథ్ కళావతి అర్మూర్ నుండి, అపర్ణ గారు బెంగళూరు నుండి, అనిల్ చందన గద్వాల్ జోగులాంబ గద్వాల నుండి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మనకూర్తి నుండి, పున్నా వెంకటేశం హేమలత నిమ్మాని నుండి, ఇంకా ఎవరు పంపించారంటే మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి నుండి మనకు పంపించారు, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ నగర్ నిజామాబాద్ నుండి పంపించారు, అరుణ రాజేందర్ చక్రాన్పల్లి నుండి కూడా రైట్ ఆన్సర్ పంపించారు, గద్వేల్ నుండి సేర్ల వెంకటేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. వీరు ఫాస్ట్ గా మనకు పంపించిన వాళ్ళ పేర్లు అనమాట. ఇక షో టైంలో 2వ ప్రశ్నకు సిద్దమైపోండి. ఇది కొంచెం అందరికీ తెలిసిన ప్రశ్న అనుకుంటున్నాను, బట్ జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, మన ఈశాన్య భారతదేశానికి సంబంధించిన ప్రశ్న ఇది. ఈశాన్య భారతదేశంలో 7 సిస్టర్స్, 7 అక్క చెల్లెళ్ళ రాష్ట్రాలు ఉన్నాయి కదా, మరి ఆ 7 సిస్టర్స్ కి బ్రదర్ స్టేట్ ఏంటి, సోదర రాష్ట్రం ఏది? మీకు తెలిస్తే 0402324852 ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: షో టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:36 అయిపోతుంది. షో టైంలో రెండవ ప్రశ్న, నాకు తెలుసు అది సింపుల్ ప్రశ్నే, కానీ మనందరం కూడా తెలుసుకోవాల్సిన ప్రశ్న కాబట్టి, మనకి చిలకమర్రి ఉపేంద్రచారి గారు ఎంత విపులంగా రాసి పంపించారో, చాలా బాగా రాశారండి. ప్రశ్న ఏంటంటే, మన ఈశాన్య భారతదేశంలో 7 sisters, 7 అక్క చెల్లెలు రాష్ట్రాలు ఉన్నాయి కదా, మరి ఆ 7 sisters కి బ్రదర్ స్టేట్, సోదర రాష్ట్రం ఏది అని అడిగాను. మరి సమాధానం ఏంటంటే, మీరు అందరూ పంపించేశారు కదా, ఇన్ని సమాధానాలు నేను ఎలా చదవగలను చెప్పండి. సిక్కిం, ఎస్, సిక్కిం ఈజ్ ద ఓన్లీ బ్రదర్ స్టేట్, దాన్నే సోదర రాష్ట్రంగా పిలుస్తారు. ఎందుకన్నో కూడా రాసి పంపించారు. ఇది భౌగోళికంగా ఈ 7 రాష్ట్రాలకు కాస్త దూరంగా ఉంటుంది, అందుకని దీన్ని బ్రదర్ స్టేట్గా కూడా పిలుస్తారనమాట. మరి సరైన సమాధానాలు చాలా మంది పంపించారు. ఫాస్ట్గా వచ్చిన వాళ్ళ పేర్లు నేను చదివే ప్రయత్నం చేస్తాను. మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి, దివాకర్ గారు ఉమ్మడి నుండి, ఆడిప్ సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుండి, పాషా కిష్టాపూర్ నుండి, కీర్తి రాజ్కుమార్ నిజామాబాద్ నుండి, రవిగౌడ్ నల్లగండ నుండి, జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి, శ్రీనివాస్ పీర్జాదిగూడ నుండి, విజయకుమార్ గారు హనుమాన్ టెక్డి నుండి, పద్మావతి శిల్పా చంచల్ గూడ, బాలకృష్ణ గారు నరసంపేట నుండి, భోగమార్కండే అంత భూదాన్ పోజంపల్లి నుండి, దోర్నాల బాలాజీ వనస్థలిపల్లి నుండి, మాధవి ఆంజనేయులు భూదాన్ పోజంపల్లి నుండి, భవానీ వెంకట్ పుట్టపాక నుండి, డాక్టర్ శ్రీపతి బాబు గారు బెంగళూరు నుండి, మిర్యాల తిరుమలయ్య పుట్టపాక నుండి, పూలపల్లి శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ నుండి, చాలా రోజులైంది వీరి నుంచి సందేశం వచ్చి, నాగనాథ్ గుప్తా గారు, గోదావరి గుప్తా గారు నిజామాబాద్ నుండి, నరేష్ రోజా మూసపేట నుండి, ఉపేంద్రచారి గారు తిప్పర్తి నల్గొండ నుండి, అపర్ణ గారు బెంగళూరు నుండి, పాలింపూలయ్య ఆలగడ్డ నుండి, ఇంకా నిమ్మ నుండి, పునా వెంకటేశం, హేమలత, అలాగే బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ నుండి, అనిల్ కుమార్ చంద్రశేఖర్ గారు కూడా పంపించారు. ఎక్కడి నుండి అంటే జోగులాంబ గద్వాల నుండి పంపించారు. ఇంకా చాలా చాలా చాలా చాలా సందేశాలు వచ్చాయి. చోడవరపు సాయిమన్విత గీతానగర్ హైదరాబాద్ నుండి పంపిస్తున్నారు. బీరెల్లి శ్రీనివాస్ విజయలక్ష్మి షాపూర్ నుండి, ఇంకా సిక్కిం అంటూ చాలా మంది సందేశాలు పంపించారు. భవానీ గారు షాపూర్ నుండి పంపిస్తున్నారు. మహాలక్ష్మి కౌకూర్ నుండి పంపించారు. ఇంకా గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, సుగుణ మరియు వారి కుటుంబ సభ్యులు పంపించారు మనకి. చాలా మంది నిజామాబాద్ గుమస్తకాల నుండి, సంఘవి శ్రీనివాస్, లావణ్య మరియు వారి కుటుంబ సభ్యులు. ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుండి ఎవరు పంపించారంటే కీర్తి రాజ్కుమార్ గారు పంపించారు. కమలా సతీష్ పెద్దాపురం నుండి, ఇంకా సిక్కిం అంటూ పాషా గార్ల కిష్టాపురం నుండి పంపించారు. ఇంకా చాలా మంది పంపించారు. వెంకటేశ్వరి, రాణి, హారిక, ప్రగతినగర్ నుండి. మరి సందేశాలు పంపించిన వాళ్ళందరికీ మెనీ మెనీ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే రైట్ ఆన్సర్ పంపించారు కదా. ఇక షో టైంలో 3వ ప్రశ్న వచ్చేస్తోంది. దాని ముందు శ్రోతలకు ఒక ముఖ్య గమనిక మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మోకాళ్ల నొప్పి, నడుము నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402240852, 2324085, 2295, 2295, 2293. ఈ నంబర్లకు

ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మర్చిపోకండి, మోకాళ్ల నొప్పి, నడుం నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఫోన్ నెంబర్స్ మరొకసారి 0402324085232304085329550923. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు, నేరుగా డాక్టర్ గారితో మాట్లాడి. ఇక షో టైంలో మూడో ప్రశ్న, ఇది సినిమాకు సంబంధించిన ప్రశ్న. ప్రశ్న జాగ్రత్తగా వినండి. దర్శకుడు వంశీ, మనందరికీ తెలుసు, మంచి మంచి సినిమాలు తీశారు. అయితే దర్శకుడు వంశీ చిత్రాల్లో అతి తక్కువ రోజుల్లో, కేవలం 3 వారాల్లో తీసిన ఒక సినిమా ఉంది. ఆ సినిమా ఏంటో మీకు తెలిస్తే 0402324085252 ఈ నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: నాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఎస్, షో టైం వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో. షో టైంలో నేను మూడో ప్రశ్నగా అడిగాను, శ్రోతలు కాస్త తడబడ్డారు. మరి ఫోన్లేని తడబడ్డం పర్వాలేదు, సరైన ఆన్సర్ నేను చెప్తాను కదా. ప్రశ్న ఏంటంటే, దర్శకుడు వంశీ చిత్రాల్లో అతి తక్కువ రోజుల్లో, కేవలం 3 వారాల్లో తీసిన సినిమా ఏది అని అడిగాను. చాలా మంది లేడీస్ టైలర్ అన్నారు, అన్వేషణ అన్నారు, ఇంకా చాలా చాలా మంది తప్పుడు సమాధానాలు బోల్డ్ అంతమంది పంపించారు. ఈసారి మాత్రం రైట్ ఆన్సర్స్ వచ్చింది కేవలం 40% మాత్రమే వచ్చాయి. ముందుగా ఎవరెవరు సరైన సమాధానాలు పంపించారో చూద్దాం, ఆ తర్వాత ఆన్సర్ చెప్తాను. ఎందుకంటే మీరు చాలా స్మార్ట్ కదా, నేను ఆన్సర్ చెప్పేస్తే మీరు మీ సందేశాలు నాకు పంపించేస్తారు, మా పేరు చదవలేదంటూ మళ్లీ మళ్లీ పంపిస్తూ ఉంటారు. ఇక సరైన సమాధానం ఎవరెవరు పంపించారు? పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నుండి, నరసింహమూర్తి గారు మేడ్చల్ నుండి, అప్పలరాజు పెడ నుండి, వెంకటేశ్వరి రాణి హారిక ప్రగతి నగర్ నుండి పంపించారు, గణేష్ వేదవతి గారు హైదరాబాద్ నిజాంపేట నుండి, రాజు ఉమా నిజామాబాద్ నుండి, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ నగర్ నుండి, మేర సాయిలు నిర్మల్ నుండి, రంగాగారు హైదరాబాద్ నుండి, మాధవి ఆంజనేయులు భూదాన్ పోజపల్లి నుండి, చోడవర ప్రమాదేవి గీతానగర్, తాళ్ల గీతా రాజలింగం సిరికొండ నుండి, పున్న వెంకటేశం హేమలత నెమ్మని నార్కెట్పల్లి నుండి, బాలకృష్ణ గారు నరసంపేట నుండి, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల నుండి, అపర్ణ గారు బెంగళూరు నుండి, సెర్ల వెంకటేష్ గజ్వేల్ నుండి, వీక్లీ బజార్ నిజామాబాద్ నుండి, మురహరి యశోద పాపిరెడ్డి కాలనీ నుండి, సిహెచ్ హనుమంతరావు గారు, దోర్నాల బాలరాజ్ గారు వనస్థలిపురం నుండి, ఇంకా బొమ్మిదేని లక్ష్మీనారాయణ కుర్తి నుండి సరైన సమాధానం పంపించారు చాలా రోజులకి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ సుమలత మరియు వారి కుటుంబ సభ్యులు, ఇంకా బోరంపేట నుండి సంతోష్ సుప్రియ ఇదే సరైన సమాధానం పంపించారు, చంద్రపూర్ కాలనీ నుండి కిషోర్ కుమార్, లలిత రవిత్రేణి మరియు వారి కుటుంబ సభ్యులు పంపించారు. మరి రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా? చెప్పానా రైట్ ఆన్సర్? ఇంకొక సమాధానం కూడా వచ్చింది, పానుకుంటి రవి గౌడ్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు శైలింగంపల్లి నుండి మనకు పంపించారు. రైట్ ఆన్సర్ ఏంటంటే చెప్పేస్తున్నా, 1988 వచ్చిన శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ ఈ సినిమాని. ఇంకొక సమాధానం కూడా వచ్చింది మనకి, ఎవరంటే దివాకర్ ఉమ్మడి నుండి, చదివాను సార్ మీ పేరు, దివాకర్ ఉమ్మడి నుండి మనకి పంపించారు. ఇంకా హైదరాబాద్ బాజ్పల్లి నుండి రామారావు, లక్ష్మి, చరితవ్య, రేవంత్ కూడా పంపించారు. సో రైట్ ఆన్సర్ ఈజ్ ద శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్, ఇది రైట్ ఆన్సర్. ఈ సినిమా కేవలం 22 రోజుల్లోనే వంశీ గారు సినిమాని పూర్తి చేసేసారట. వంశీ సినిమాల్లో అన్నిటికంటే అతి త్వరగా, అతి సహజంగా తీసిన సినిమా ఇది. ఎందుకంటే గోదావరి జిల్లాల్లోనే మొత్తం షూటింగ్ అంతా చేశారు. అదే శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్. పాటలు కూడా అత్యద్భుతంగా ఉంటాయి, మాస్టర్ ఇళయరాజా గారు స్వరాలు అందించిన సినిమా కదా ఇది. మరి షో టైంలో లాస్ట్ ప్రశ్న, ఇప్పుడు సరదాగా అడిగే ప్రశ్న, మీ పేరు చదివాం సార్, మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి మనకు సరైన సమాధానాలు పంపించారు, వారికి కూడా మెనీ మెనీ కంగ్రాచులేషన్స్. మరి షో టైంలో చివరి ప్రశ్న ఒక సరదా ప్రశ్న, ఇది మాత్రం నిజాయితీగా సమాధానాలు పంపించాలి, ఏదో షో టైంలో పాల్గొనాలని మాత్రం పంపించొద్దు. ప్రశ్న ఏంటంటే, మీలో ఇప్పటికి కూడా ఎవరైనా కలన్ స్నేహితులు, ఎవరికైనా మీరు మీ స్వహస్తాలతో ఉత్తరాలు రాసేవారున్నారా? అలా స్వహస్తాలతో మీ స్నేహితులకు ఉత్తరాలు రాసేవారు ఉంటే వారు మాత్రం 0402-2408-52 ఈ నెంబర్కు వాట్సాప్ చేయండి. మరి గుర్తుపెట్టుకోండి, పెన్ ఫ్రెండ్స్, కలన్ స్నేహితులు లేదా మీ దగ్గర వాళ్ళలో మీరు ఇప్పటికీ కూడా స్వహస్తాలతో ఉత్తరాలు రాస్తే వారు ఎవరు, వారు మీరు ఎవరికి రాస్తున్నారు, మీ పేరు 0402-2408-52 ఈ నెంబర్కు పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఎస్, శివ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన బ్యూటిఫుల్ సాంగ్ విన్నాం కదా. సంగీతం మైస్ట్రో ఇళయరాజా. శ్రోతలకి మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి మరి కొద్దిసేపట్లో 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మోకాళ్ల నొప్పి, నడునొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402-324-08-52, 2402-484-08-53, 2-9-5-5-0-9-5-2-3 ఫోన్ నెంబర్స్ మరొకసారి 0402-324-08-52, 2-324-08-53, 2-9-5-5-0-9-2-3 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహం

కాలకు సమాధానాలు పొందవచ్చు. మర్చిపోకండి, మోకాళ్ల నొప్పి, నడుం నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది 2:15 నుండి.

షో టైంలో ఆఖరి ప్రశ్నగా నేను అడిగాను, మీరు ఇప్పటికీ కూడా ఎవరికైనా నిజంగా ఉత్తరాలు రాస్తూ ఉంటే వాటి గురించి చెప్పండి అని. ముందుగా అసలు మన శ్రోతల్ని మెచ్చుకోవాలి, ఎందుకంటే మీ ఆనెస్టీకి నేను సలాం చెప్తున్నాను. చాలామంది ఎంతో నిజాయితీగా లేదు మేడం మేము రాయటం లేదు అని, రాసే వాళ్ళు మాత్రం వాళ్ళు మాత్రమే మనకు సందేశాలు పంపించారు. లక్ష్మీనారాయణ గారు అంటున్నారు ఖచ్చితంగా అలాంటి వాళ్ళైతే ఇప్పుడు లేరంటున్నారు. ఎందుకు లేరండి? చాలామంది మన శ్రోతలు ఉన్నారు. ఎవరు రాశారంటే మా మేనకోడలు మంజుల గారికి నేను ఇప్పటికీ కూడా రాస్తాను అంటున్నారు. ఆదర్శ నగర్ నుండి కీర్తి రాజ్కుమార్ గారు, అలాగే మా పెద్దనాన్న గారి కుమారుడు అయిన కుమారుడికి నేను తప్పకుండా రాస్తాను. బాంబేలో ఉంటారు వాళ్ళు, ఇప్పటికీ కూడా రాస్తానంటున్నారు. మేడ్చల్ నుండి నరసింహమూర్తి గారు, ఇక మా మామయ్యకి ఇప్పటికీ రాస్తానంటున్నారు. మరి నిజంగా నిజాయితీగా రాశారో లేదో ఎం నరేష్ రోజా రాస్తున్నారు మనకి. నార్కెట్పల్లి మండలం నిమ్మాని నుండి రాస్తున్నారు, లేదు మేము రాయటం లేదు, ఫోన్ నెంబర్ ఫోన్లోనే మాట్లాడుకుంటామంటున్నారు. ఇక కల్వకుర్తి నుండి నాగర్ కర్నూలు నుండి రాస్తున్నారు, వారు మాత్రం రాస్తారట ఇప్పటికీ కూడా ఉత్తరాలు వారి అతి దగ్గర వాళ్ళకి. మరి బెల్లంపల్లి నుండి ఆడిపు సంతోష్ కుమార్ గారు రాస్తున్నారు, మా నాకు ఒక స్నేహితురాలు ఉన్నారు వారికి ఇప్పటికీ కూడా నేను రాస్తాను. వీణా మేడం గారు అని అంటున్నారు, నా ఫ్రెండ్ రాకేష్కి నేను ఇప్పటికీ రాస్తానంటున్నారు. చింతా శ్రీనివాస్ గారు షాపల్లి నుండి, ఇక మా ఫ్రెండ్ నిజామాబాద్ ఫస్ట్ టైం లెటర్ రాశానంటున్నారు. సిరికొండ నుండి ఎప్పుడు రాసారో కాదు, ఇప్పటికీ కూడా రాసేవాళ్ళు ఉంటేనే రాయండి అని చెప్పాను. ఇక నేను ఒకప్పుడు రాసేదాన్ని, ఇప్పుడు రేడియోకి మాత్రం రాస్తున్నాను అంటున్నారు. ఎవరు? అరుణ గారు ఇబ్రహీంపట్నం నుండి రాస్తున్నారు, అపర్ణ గారు బెంగళూరు నుండి కూడా రాస్తున్నారు. లేదు మేడం మేము రాయటం లేదు, ఓన్లీ వాట్సాప్ అంటున్నారు. మేడం గారు నమస్కారం, ఈ రోజుల్లో కూడా కలం స్నేహితులు ఎవరున్నారండి అంటే, ఉన్నారు సార్ ఈ రోజుల్లో కూడా రాసేవారు ఉన్నారు. 30 సంవత్సరాల నుండి నా కలం స్నేహితురాలు రాధారమణి కాకినాడలో ఉంటారు, వారికి రాస్తున్నానంటున్నారు. వావ్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద మనకి రాశారు. ఇప్పటికీ కూడా జనగామలో ఒక శ్రోత ఉన్నారు నాకు అతి దగ్గర వాళ్ళు, వాళ్ళకి నేను రాస్తానంటున్నారు. దోర్నాల్ బాలరాజ్ గారు హైదరాబాద్ వనస్థలిపురం నుండి మనకు సందేశాలు పంపించారు. వివిద్ భారతి ముంబై వాళ్ళకి ఆఖరిసారిగా పెన్ కార్డ్ రాశాను, ఎప్పుడో గుర్తులేదంటున్నారు. జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి రాశారు. ఇక మా సీనియర్ ఫ్రెండ్ రేడియో శ్రోత ఒక ఆయన ఉన్నారు, వారికి వారితో పాటు ఇప్పటికీ కూడా కలం స్నేహం ఉందంటున్నారు, కొనసాగిస్తున్నానంటున్నారు. అప్పలరాజు గారు పెడ నుండి, సంతోషం అండి. ఎవరు లేరు నాకు కలం స్నేహితులు అంటున్నారు పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నుండి. పోర్లేండి, మీరు వాట్సాప్లో యాక్టివ్గా ఉన్నారు కదా, నో ప్రాబ్లం. కస్తూరి రాముడు, నేను 30 సంవత్సరాల నుండి రాస్తూ ఉంటామంటున్నారు, మేము స్నేహితులం అంటున్నారు. పుట్టపాక నుండి భవానీ వెంకట్ గారు. ఇక ఎవరు రాశారు అంటే 20 సంవత్సరాల నుండి వివిధ భారతికి కలం స్నేహితులు మా మౌనిక బాలు వినయ్ కుమార్, మేము రాస్తున్నామంటున్నారు. బిఎన్ రెడ్డి నగర్ నుండి రాస్తున్నారు. మరి ఇంకా ఎవరు రాస్తున్నారు? నిజాంపేట నుండి గణేష్ వేదపతి గారు, ఒకప్పుడు రాసేవారు మేడం, ఇప్పుడు రాయటం లేదంటున్నారు. నమస్కారం అని అంటున్నారు. ఇక నాగ్నాథ్ గుప్తా గారు రాస్తున్నారు, గతంలో ఆకాశవాణిలో పనిచేసే కళాకారులు అలాగే రేడియో శ్రోతలకు ఉత్తరాలు రాసేవాళ్ళం, ప్రస్తుతం మాత్రం సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల ఫోన్లు చేస్తున్నాము, ఇప్పుడు మాత్రం ఉత్తరాలు ఆకాశవాణి కేంద్రాలకు శ్రోతలు కోరిన పాటల కార్యక్రమానికి పంపుతున్నాము, చాలా సంతోషంగా ఉందంటున్నారు. నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి రాశారు మనకి. ఇంకా ఎవరు రాశారు? ఇప్పుడు రాయటం లేదు. 56 సంవత్సరాల నుండి నిరంతరం రేడియోకు మాత్రం ఉత్తరాలు రాస్తూ ఉంటాను, చాలా గొప్ప విషయం అండి. మరి ఎవరు రాశారు ఇది? అలాగే మా స్నేహితులు మహమ్మద్ ఇనాయతుల్లా గారికి భవానీపేట వాళ్ళకి రాస్తానంటున్నారు. మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి నమస్కారం అంటున్నారు, మీకు కూడా నమస్కారం అండి. ఉత్తరాలు రాసే స్నేహితులు లేరండి, వాట్సాప్లో ఉన్నారంటున్నారు. చూసారా, అసలు మనం ఒక ఈ ప్రశ్న అడగడం వల్ల మనకు కూడా తెలిసింది, ఇప్పటికీ కూడా చాలామంది పెన్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఆ ఉత్తరాలు రాస్తుంటే ఎంత బాగుంటుంది కదా. ఉత్తరం వాళ్ళు రాసిన ఆత్మీయమైన చేతి రాతతో ఉత్తరం అందుకుంటే చాలా గొప్పగా ఉంటుంది, అది చాలా బాగుంటుంది కూడా. మరి ఇది ఇవాళ షో టైంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అనేకానేక ధన్యవాదాలు అంటుంది మీ రేడియో నేస్తం పద్మిని. శ్రోతలకు మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మోకాళ్ళ నొప్పి, నడు నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 0402324085223240853295509923, ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మర్చిపోకండి, మరికొద్ది క్షణాల్లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం 2:15 నుండి 3 గంటల వరకు మన ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. తిరిగి 2 గంటల 15 నిమిషాలకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: This is Akashwani and I am Valsa Williams with the midday news. The headlines. Prime Minister Narendra Modi inaugurates Semicon India 2026 in New Delhi, says India's semiconductor ecosystem expanding rapidly and opening new opportunities for innovation, investment and growth. Union Minister Ashwini Vaishnav says government has set a target to support 200 startups and companies to design chips in India across spectrum of semiconductor requirements. BJP's month-long nationwide Seva Sankalp Abhiyan begins today to mark Prime Minister Narendra Modi's 25 years of public life and service. PM Vishwakarma scheme completes 3 years today. India slams Pakistan for providing permissive environment for terrorists responsible for September 11 attacks in the United States. And in men's cricket, India to take on Afghanistan in last match of T20 International Series in New Delhi this evening. Prime Minister Narendra Modi today inaugurated Semicon India 2026 at Yashobhoomi in New Delhi. The 3-day conference is focusing on advancing collaboration, investment, innovation and talent development in India. Speaking on the occasion, the Prime Minister said India's semiconductor ecosystem is expanding rapidly and it is opening new opportunities for innovation, investment and growth.
2: बीते एक दशक में भारत ने अपने ट्रांसमिशन नेटवर्क को भी एक्सपेंड किया है. साथियों, भारत में पावर इंफ्रास्ट्रक्चर का यह विस्तार हमारे सेमीकंडक्टर इकोसिस्टम के लिए भी एक बड़ी स्ट्रेंथ है. భారత్ హర్ వో కదం ఉఠా రహా హై జో హమే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కా ఏక్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ బనాయే.
1: మిస్టర్ మోదీ సెడ్ ఆన్ వన్ సైడ్ ఇండియాస్ ఎకానమీ ఇస్ గ్రోయింగ్ అండ్ ఆన్ ది అదర్ సైడ్ గ్లోబల్ ట్రస్ట్ ఇన్ ఇండియా ఇస్ ఆల్సో గ్రోయింగ్. హీ సెడ్ డిస్పైట్ ద ఛాలెంజింగ్ గ్లోబల్ ఎన్వైరన్మెంట్ ఇండియా రికార్డెడ్ అ గ్రోత్ రేట్ ఆఫ్ 7.8%. The Prime Minister said at the same time Japan's credit rating agency also upgraded India's sovereign rating. Mr. Modi said every citizen of the country is working with a commitment to build a developed India.
2: Isi September mein hi Bharat ki quarterly GDP report aayi aur is challenging period mein bhi Bharat ne 7.8% growth hasil karke dikhai hai aur isi darmiyan జపాన్ కి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కి సోవరెన్ రేటింగ్ మే సుధార్ కియా హై, అప్గ్రేడ్ కియా హై ఔర్ యే భీ 3 దశక్ కే బాద్ కరీబ్ 35 సాల్ కే బాద్ హువా హై.
1: On the occasion, Union Minister of Electronics and IT Ashwini Vaishnav said the foundation has now been laid and the next step is to build the industry through Semicon 2.0, which focuses on 6 major pillars. These include semiconductor design, machines and materials, memory, silicon, compound and logic fabrication units, and research and development. He said the government has set a target to support at least 200 startups and companies to design chips in India across the spectrum of semiconductor requirements.
3: In Semicon 2.0, we will take a big task for developing the technician talent, the clean room talent, the factory floor talent, and we will be targeting talent to be developed which will straight away be employed in the factories which are coming up in India, and it will be a global pool of talent which will be available.
1: The BJP's month-long nationwide Seva Sankalp Abhiyan has begun from today to mark the completion of 25 years of Prime Minister Narendra Modi's public life and service. As part of the Seva Sankalp Abhiyan, which will continue till the 17th of next month, the first day of the campaign is

0: BJP's month-long nationwide Seva Sankalp Abhiyan begins today to mark Prime Minister Narendra Modi's 25 years of public life and service. PM Vishwakarma scheme completes 3 years today. India slams Pakistan for providing permissive environment for terrorists responsible for September 11 attacks in the United States. And with that, we end the midday news.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం యశోద హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు.
2: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2:15 దాటి 49 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మరి ఈ రోజు హలో డాక్టర్లో మోకాళ్ల నొప్పులు, నడుం నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402-324-0852, 2-324-0858, 2-9-555-2, 2-9-555-2 ఫోన్ నెంబర్లు మరొకసారి 0402-324-0852, 2-324-0853, 2-9-555-0923. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మర్చిపోకండి, మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 2:21 దాటి 43 సెకండ్లు. యశోద హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు.
1: శ్రోతలకు నమస్కారం. ప్రస్తుతం జీవన విధానంలో వచ్చిన మార్పులతో వయస్సుతో సంబంధం లేకుండా మన రోజువారీ జీవితంలో మోకాల నొప్పి, మెడనొప్పి సమస్యలు చాలా సాధారణంగా కనిపిస్తున్నాయి. మెట్లు ఎక్కాలన్నా, కుర్చీలో నుంచి లేవాలన్నా, ఎక్కువసేపు నడవాలన్నా చాలా మందికి మోకాళ్ళు సహకరించవు. అలాగే కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చోవడంతో భుజాల నుంచి నొప్పి మెడల వరకు వచ్చి ఒక్కొక్కసారి తలనొప్పిగా కూడా మారుతుంది. అసలు ఈ మెడనొప్పికి మోకాళ్ల నొప్పికి కారణాలు ఏంటి, ఎందుకు వస్తాయి? మోకాళ్ల నొప్పి అంటే వృద్ధాప్యానికి సహజమే అని చాలా మంది అనుకుంటారు. కానీ ఆ అపోహల్లో నేటి జీవన శైలి, ఎక్కువసేపు కంప్యూటర్ మొబైల్ వినియోగం, శారీరక శ్రమ తగ్గిపోవడం, అధిక బరువు వంటి కారణాల వల్ల యువతలో మెడ మోకాళ్ళ నొప్పులు సాధారణంగా కనిపిస్తాయని ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారు అంటున్నారు. మరి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085223240523295092 ఈ నెంబర్కు కాల్ చేసి అసలు మెడనొప్పి మోకాళ్ళ నొప్పి ఎందుకు వస్తాయి, దీని కారణాలు ఏంటి, మెడనొప్పిని మోకాళ్ళ నొప్పిని నిర్లక్ష్యం చేస్తే ఇంకా ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాలు మనం ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రవణ్ కుమార్ గారు.
2: నమస్కారం అండి.
1: శ్రవణ్ గారు, ఒకప్పుడు మోకాళ్ళ నొప్పులు కానీ మెడనొప్పులు కానీ వయసు మీద పడిన వారిలో మాత్రమే చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా అందరిలో ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి అసలు?
2: అంటే ఈ రోజుల్లో యంగ్స్టర్స్లో కూడా మనం మోకాళ్ళ నొప్పి ప్రాబ్లమ్స్ అన్ని చూస్తున్నాము. ఒకటి, ఎక్కువ జనాలు జిమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ టేకప్ చేసి స్పోర్ట్స్ ఇంజరీస్ అవ్వడము, లేకపోతే వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల కానీ మోకాళ్ళు తొందరగా అరిగిపోవడము, ఈ రెండు కారణాలు కామన్గా చూస్తున్నాం. దీనివల్ల ఇన్సిడెంట్స్ యంగర్ పేషెంట్స్లో కూడా మనము నీ పెయిన్స్తో చాలామంది వస్తూ ఉన్నారు, స్పోర్ట్స్ ఇంజరీస్ వల్ల కానీ లేకపోతే లిగమెంట్ ఇంజరీస్ అయ్యి వస్తూ ఉంటారు.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
3: హలో మేడం, నమస్కారం. మేడం
1: నమస్తే అండి. మీరు రేడియో సౌండ్ తగ్గియాలి లేకపోతే కాల్ కట్ అవుతుంది. మీ సమస్య చెప్పండి.
3: నిజామాబాద్ జిల్లా గోనగోపల్ల మేడం. అయితే నా పేరు దేశభోయిన రవి. అయితే నాకు మోకాళ్ళు నడవస్తలేదు మేడం. అయితే నడుములో నొప్పి ఉన్నది. అయితే మిడిసులు కూడా గురుతాయి. నేను టైలర్ పని చేస్తాను మామూలుగా. అయితే దానికి ఎట్లా ఉండాలా,
2: ఎన్ని రోజుల నుంచి ఉందండి రవి గారు ఇబ్బంది?
3: ఓ, 6 మంత్స్ సార్.
2: మీ వయసు ఎంత?
3: 55.
2: ఓకే. అంటే రెస్ట్లో కూడా మీ పని చేసేటప్పుడు వస్తుంటుందా, ఎప్పుడు ఉంటుంది?

0: ఎప్పుడు ఉండదు సార్,
1: పని చేస్తున్నప్పుడే ఉంటుంది.
0: పని చేస్తున్నప్పుడే ఉంటాయి, మిడుసులు గుంజుతాయి, అయితే మోకాళ్ళు నొస్తాయి. అయితే నడిచేటప్పుడు ఏంటి సార్, ఇప్పుడు లెఫ్ట్ కాలు ఒకటి ఇట్లా చెప్పు ఇట్లా స్లిప్ అవుతుంది సార్,
1: గ్రిప్ ఉండట్లేదు, జారిపోతున్నట్టు
0: రైట్ రైట్ అంతే అంతే సార్. ఒకటి బాగానుంది, లెఫ్ట్ కాలు గ్రిప్ పడే పట్టుకోదు చెప్పుని.
1: ఓకే, మీరు చెప్పే సింప్టమ్స్ బట్టి ఇబ్బందులు బట్టి డిస్క్ ప్రాబ్లం ఉండి ఉండొచ్చు. కాలు గుంజడం అదంతా సయాటిక్ పెయిన్ అంటాము, నడుంలో నరం పట్టేసి కొంచెం వీక్నెస్ వస్తుంది.
0: అంతే సార్ అంతే సార్,
1: అదే అదే మీకు స్కానింగ్లు అవి చేయాల్సి ఉంటుంది. దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ గానీ స్పైన్ సర్జన్ గానీ మీరు కలుస్తే.
0: పోయినా పోయినా పోయినా నిజామాబాద్ లో న్యూరో సర్జన్ న్యూరో డాక్టర్ దగ్గర పోయినా, బెంగళూరు అట సార్ది అయితే పోయినా పోయినా ఇక అప్పటి నుంచే నాకు బీపీ ఉంది సార్, సెట్ చేసిండు సార్ బరాబర్ సెట్ చేసిండు.
1: ఓకే,
0: అయితే ఈ ఎడమ భుజంకు నరం పట్టేసిందంట, దాన్ని కరెంట్ షాట్ పెట్టి ట్రీట్మెంట్ చేసి సరిగ్గా చేసిండు సారు.
1: ఓకే, ఫిజియోథెరపీ చేశారు, కాకపోతే అదే వీక్నెస్ కాళ్ళకి ఏదైతే వచ్చిందో తగ్గకపోతే మళ్ళీ స్కాన్ చేసుకుని చూసుకోవాలి. నరం మీద ఒత్తిడి కంప్రెషన్ అంటాము ఉంటే గనక ఆపరేషన్ అవసరం కూడా పడచ్చు. ఒకసారి దగ్గరలో డాక్టర్ని కన్సల్ట్ అయితే బెటర్. మీరు
0: ఏ డాక్టర్ సార్?
1: అదే న్యూరోసర్జన్ గానీ ఆర్థోపెడిక్ సర్జన్ గానీ ఎవరినైనా కన్సల్ట్ అవ్వచ్చు.
0: ఇద్దరు ఇట్లా ఎవరికైనా
1: ఎవరైనా చూపించవచ్చు.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో హలో, మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో. మెడనొప్పి మోకాళ్ళ నొప్పి కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085223240853 2955059 ఈ నెంబర్కు కాల్ చేసి మెడనొప్పి మోకాళ్ళ నొప్పి ఇలాంటి సమస్యలు మీకేమైనా ఉంటే నేరుగా శ్రవణ్ కుమార్ని అడిగి సమాధానాలు పొందవచ్చు. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్కారం మేడం, నేను మల్కాజీ గారి నుండి మాట్లాడుతున్నాను. ఇష్టానంద్ బాబు, నేను గత 5 సంవత్సరాల అప్పుడు బండిపై నుండి పడినా మేడం. పడ్డప్పుడు మోకాలు 2 దెబ్బలు తగిలి, నేను ఇట్లా 3 దొలకల్లాగా బొడుక్కుంటూ వెళ్ళి దెబ్బ తగిలింది. అప్పుడు చూపించా మొత్తం బ్లడ్ అదంతా క్లీన్ చేసి బాగానే అనిపించింది. 2 ఇయర్స్ దాకా ఏమనిపించలేదు. ఈ మధ్య కాలు మోకాలు వాచి నడవలేకపోతున్నా సార్.
1: దెబ్బ తగిలి 3 ఏళ్ళు అయిందండి ఇప్పుడు మీకు?
3: 3 ఏళ్ళు పైన అయింది సార్.
1: మధ్యలో బాగానే ఉండింది, ఈ మధ్య మళ్ళీ నొప్పులు వస్తున్నాయి.
3: ఇప్పుడు మోకాలు మొత్తం కుడక దగ్గర వాస్తుంది, రైట్ మోకాళ్ళు అయితే విపరీతంగా ఇట్లా మొత్తం మనం బెల్ట్ పెట్టినట్టు పట్టేస్తుంది ఆ కాలు.
1: వయసు ఎంత అండి ఇప్పుడు మీకు?
3: 56 అండి ఇప్పుడు.
1: ఓకే, అప్పుడు పడినప్పుడు ఏమైనా ఎక్స్రేలు గానీ స్కానింగ్ ఏమైనా చేశారా?
3: అప్పుడు అదేం చేయలేదు, కాకపోతే మోకాళ్ళ దగ్గర వాపు వస్తే వాటర్ ఫామ్ అయిందని తీశారు ఇంజక్షన్ తో, వాటర్ వచ్చిందని.
1: ఓకే,
3: అవసరం లేదన్నారు కూడా వాళ్ళు అప్పుడు.
1: అదే అంటే మేజర్ గా ఎముక ఏమీ ఇరుగుండు ఉండదు, కాకపోతే మైనర్ ఈ పడ్డం వల్ల కొన్నిసార్లు మోకాలు చివర ఉండే గుజ్జు కాట్లేజ్ డామేజ్ అయ్యే అవకాశం ఉంది. అది మెల్లగా క్రమంతో లిగమెంట్ డ్యామేజ్ కాట్లెట్ డ్యామేజ్ అవడం వల్ల మోకాలు అరుగుదల స్టార్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది మీరు చెప్పే సమస్యలు బట్టి. అదే దానికి మీరు కింద కూర్చోడము బరువులు ఎత్తడము మెట్లు ఎక్కడం దిగడం చేయకూడదు. నొప్పి తగ్గకపోతే గనక ఒకసారి ఎక్స్రేస్ తీయించి ఆర్థోపెడిక్ డాక్టర్ చూపించుకోవాలి.
3: వెళ్ళాం సార్, మేము ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్స్రే తీసి బాగుందన్నారు.
1: ఓకే,
3: ఎక్సైజ్ కొన్ని చెప్పారు, అయితే ముఖాలు మొత్తం ఇట్లా పట్టేస్తుంది. అది మనం బెల్ట్ పెట్టుకుంటే కదలకుండా ఉంటది, ఆ మాదిరిగా పట్టేస్తుంది. ఎడమకాలు కొంచెం సెట్ అయింది ఆ ఎక్సైజ్ తోటి, కుడికాలు మాత్రం విపరీతంగా అసలు కొంచెంసేపు కూడా నడవలేక బస్టాప్ అందం కూడా నడవలేక పట్టేస్తుంది.
1: దాని మీద అదే మోకాల మీద బరువు పడే పనులు చేయకూడదు, కింద కూర్చోడము మెట్లు ఎక్కడం దిగడము బాత్రూమ్ కి ఇండియన్ టైప్ కమోడ్ లో కూర్చోడం ఈ 3 పనులు ఆపేయండి. వాకింగ్ చేసుకోవచ్చు మీరు. తర్వాత ఎక్సర్సైజ్ చెప్పారు కదా, క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ అంటాం, మోకాళ్ళు మీద ఉన్న తొడ మీద ఉన్న కండరం గట్టి పడితే మోకాళ్ళ మీద బరువు పడకుండా ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి వెంకటస్వామి గారు.
4: మేడం ఇది నాకు మెడ నరాలు వస్తున్నాయి, అంటే నేను సిస్టమ్ మీద కూడా వర్క్ చేస్తాను, మొబైల్ కూడా చూస్తాను. సో మెడ

0: నరాల్లో ఎట్లా ఎక్కువైతే నాకు పెయిన్ ఎప్పుడు వస్తుంది అంటే పడుకున్నప్పుడు వస్తుంది మేడం.
1: ఓకే, ఎన్ని రోజుల నుంచి ఉందండి ఇట్లా ఇప్పుడు?
0: ఇది ఒక 6-7 మంత్స్ అవుతున్నా సార్. నేను న్యూరో సార్, మన వెంకరెడ్డి సార్ అపోలో న్యూరాన్ కూడా కలిసిన.
1: ఓకే,
0: అయితే మెడల ఉంటది, కొంచెం నెక్ ఎక్సర్సైజ్ చేసుకోండి, మెడిసిన్ రాశారు కానీ అది తగ్గుతుంది వస్తుంది. మేజర్ ప్రాబ్లం ఏమైతుందండి సార్, ఇప్పుడు ఎక్కడైతే మనము గోగుల్స్ పెడతామో ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇట్లా గుంజినట్టు అవుతుంది సార్ నాకు హెడ్ అండ్ మెడ నరాలు నొప్పి.
1: ఓకే, ఇప్పుడు మెడ నుంచి చేతులు కూడా లాగుతాయండి? చేతుల్లో తిమ్మిరి రావడం అట్లా ఏమైనా ఉంటుంది?
0: చేతులు లాగడం అయితే ఏం లేదు సార్.
1: ఓకే, డైలీ ఎన్ని అవర్స్ చేస్తారు సిస్టమ్ మీద వర్క్?
0: సిస్టమ్ మీద ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అట్లా, అంటే టైమింగ్ బట్టి, అంటే ఫిక్స్డ్ ఉండదు, ఏదన్నా అవసరం ఉంటే తప్ప, లేకుంటే ఫైల్స్ చూడడం అదే ఉంటది. కానీ అవసరం అనుకుంటే.
1: మీ ఏజ్ అండి ఇప్పుడు, వయసు ఎంత?
0: నాకు 55 సార్. 55 కంప్లీట్ అయిపోతుంది ఇంకో 1 మంత్.
1: ఓకే, సర్వైకల్ స్పాండిలోసిస్ సింప్టమ్స్ లాగా మీకు ఉన్నాయి, అంటే మెడలో వెన్నపూస ఎముక అరుగుదల ఉంటే నరాలు పట్టే అవకాశం ఉంది. సో మనము సిస్టమ్ మీద వర్క్ చేస్తుంటే పోస్చర్ కరెక్ట్గా పెట్టుకోవాలి, మెడకి ప్రాపర్ మన చైర్కి సపోర్ట్ ఉండేలాగా చూసుకోవాలి, మన డెస్క్కి కానీ సిస్టమ్కి కానీ మన ఫేస్ నుంచి ఒక 1 ఫీట్ డిస్టెన్స్ ఉండాలి, ముందల కొంగకుండా మెడ మీద బరువు పడకుండా చూసుకోవాలి. అండ్ పడుకునేటప్పుడు కూడా దిండు కానీ మెత్త కానీ వాడద్దు, ఏ సపోర్ట్ లేకుండా ఫ్లాట్ మీద పడుకుంటే బెటర్.
0: అది మధ్యలో ఒకటి కొత్త మోడల్ దిండు వచ్చింది సార్, అంటే ఓన్లీ మెడకిందనే హైట్ ఉంది మిగతా.
1: అది పెట్టుకోవచ్చు, సర్వైకల్ పిల్లో అని లో హైట్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది, అట్లాంటివి పెట్టుకోవచ్చు.
0: ఈ హెడ్ ది లెఫ్ట్ రైట్ ఎక్కడైతే మనం ఈ చౌ పైన వస్తుంది అక్కడ ఇట్లా గుంజినట్టు గుంజినట్టు అవుతుంది సమ్ టైమ్స్, అంటే మార్నింగ్ 3-4 ఆ టైంలో, ఎర్లీ మార్నింగ్ టైంలో. ఇప్పుడు మామూలుగా మనకి తిమ్మిరి పడితే రిలీజ్ అయితే బ్లడ్ ఎట్లయితే అట్లా సర్కిల్ ఉంటుంది, దాని వల్ల మన మేజర్ ప్రాబ్లమ్ ఏమైనా ఉంటుంది సార్? అది
1: అంటే నమ్నెస్ ఇవన్నీ వస్తున్నాయంటే మెడలో అది వెన్నపూస అరిగి డిస్క్ అని ఉంటుంది కుషన్, అది జరిగితే నరం పట్టేసి మీకు ఈ సింప్టమ్స్ వస్తున్నాయి, ఈ తిమ్మిర్లు ఎక్కువైనాయి, గ్రిప్ వీక్ అయింది అంటే గనక ఒకసారి మళ్ళీ స్కాన్ చేసి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. మీకు జస్ట్ పని చేస్తున్నప్పుడు నొప్పి వస్తుంది, పడుకుంటున్నప్పుడు ఇబ్బంది ఉంటే మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుని పోస్చర్ కరెక్షన్ చేసుకుంటే తగ్గిపోతుంది. న్యూరోసర్జన్ గానీ ఆర్థోపెడిక్ సర్జన్ గానీ కన్సల్ట్ అయితే
0: సరిపోతుంది.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నిజామాజన్ మాట్లాడుతున్నాను మేడం.
2: చెప్పండి.
3: నాకు మొఖాల నొప్పులు బాగా మేడం, బాగా మొఖాలు వస్తాయి, మిరుసులు వస్తాయి మేడం. డాక్టర్ దగ్గరికి పోయినాం, మెడిసిన్ ఇచ్చిండు, వాడుతున్నాం.
2: మీరు రేడియో సౌండ్ తగ్గించి మాట్లాడరా, లేకపోతే దూరంగా వచ్చి మాట్లాడండి.
3: దూరం అయితే మెడిసిన్స్ గా వాడుతున్నాం మేడం, ఆ మోకాల నొప్పులు తగ్గుతలేవు.
1: ఎన్ని రోజుల నుంచి ఉందండి సమస్య?
3: నాకు ఇప్పుడు మోకాల నొప్పులు ఉండబట్టి 5 సంవత్సరాలే.
1: ఓకే, మీ వయసు ఇప్పుడు ప్రస్తుతం?
3: నా వయసు 56 సార్.
1: ఓకే, ఏం పని చేస్తుంటారండి?
3: నేను టైలర్ వర్క్ చేస్తా సార్.
1: ఓకే, అంటే గత 5 ఏళ్లలో నొప్పులు పెరిగి ఇప్పుడు నార్మల్ గా తిరగాలన్న ఇబ్బంది పెరుగుతుందా?
3: అవండి సార్.
1: ఓకే, అదే
3: తిరగా బాగా నొప్పులు బాగున్నాయి.
1: మెట్లు ఎక్కడం దిగడం చేయగలుగుతారా?
3: మెట్లు ఎక్కడ మెట్లు ఎక్కడం దిగడానికి కష్టమైంది.
1: అదే అదే, ముఖాల ఆర్థరైటిస్ అరుగుదల లాగానే ఉంది మీరు చెప్పే సమస్యలు బట్టి.
3: అరుగు కొంచెం అరుగుదలా అరుగుతున్నాయని డాక్టర్ అన్నారు.
1: ఓకే, ఎక్స్రేలు అవి ఏమైనా చేయించారండి?
3: చేయించాం సార్.
1: ఓకే, అంటే ట్రీట్మెంట్ మనం ఎక్స్రేలో అది అరుగుదల ఏ స్టేజ్ లో ఉందో దాన్ని బట్టి ఉంటుంది.
3: మరి నాకు నిద్ర దసుక కాళ్ళు పిక్కలు పట్టడం గానీ తిమ్మిర్లు వచ్చడం గానీ అట్లా అవుతుందండి.
1: ఓకే, ఈ క్రాంప్స్ నిద్రలో నైట్ క్రాంప్స్ కి రావడానికి కారణం యూజువల్ గా డీహైడ్రేషన్, నీళ్ళు సరిగ్గా తాగకపోవడము, లేకపోతే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అంటారు, బాడీలో సోడియం పొటాషియం సాల్ట్స్ తగ్గడం కానీ మెగ్నీషియం కాల్షియం లెవెల్స్ తక్కువ ఉంటే అవుతూ ఉంటాయి. మీరు నీళ్లు మంచిగా తాగాలి, హైడ్రేషన్ పెట్టుకోవాలి, తర్వాత సప్లిమెంట్స్ వాడుతూ ఉండాలి కాల్షియంకి మెగ్నీషియంకి.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మేడం నేను ఫస్ట్ కాలర్ని, నేనే మేడం.
2: చెప్పండి.
4: అయితే ఇది లెఫ్ట్ కాల్ అన్నా చూడు సార్. నమస్కారం సార్.
1: నమస్తే అండి.
4: అయితే ఇప్పుడు లెఫ్ట్ కాల్ అనేది ఎంఆర్ఐ తీయించమన్నారు సార్, ఎంఆర్ఐ స్కానింగ్ తీపిమన్నారు.
1: ఓకే,
4: అయితే దానికి ఖర్చుతో కూడుకున్న పని అంటే ఇప్పుడు నిమ్స్లో హైదరాబాద్ లో చేస్తారా సార్? ఉచితంగా
1: చేస్తారండి, మన ప్రభుత్వ హాస్పిటల్లో చేస్తారు డెఫినెట్ గా.
4: అంటే నిజామాబాద్ లో లేదంట సార్ ఎంఆర్ఐ?
1: అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో

0: ఉంటుందండి, ఏమైనా మెయింటెనెన్స్ ఇష్యూస్ అయితే అట్లా చెప్పుండొచ్చు మీకు, గంట ట్రీట్మెంట్ అయితే అవుతుంది.
1: అయితే నిజాం అది హైదరాబాద్ లో నిమ్స్ ఆసుపత్రిలో ఉందంట.
2: హలో, నమస్తే అండి, మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్కారం మేడం,
2: చెప్పండి.
3: మాది నిజామాబాద్ జిల్లా జగన్పల్లి మండలం మేడం. అయితే నేను బీడీలో వర్క్ చేస్తాను మేడం, బీడీ ఆఫీస్ లో. అయితే బీడీ అంటే బీడీ స్టార్ట్ చేయడం గంపాల్ వస్తాయి మేడం, మొదటి 30-35 గంపాలు వస్తాయి.
2: ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి.
3: మేము ఎప్పుడు కూర్చుంటే చేస్తాను మేడం వర్క్, కూర్చుని చేయడం వల్ల ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, ఒక 1 అవర్ రెస్ట్, సాయంత్రం 6 గంటల వరకు కూర్చుంటే వర్క్ చేస్తుంటాం మేడం. వర్క్ చేస్తుంటే మాకు ఏమవుతుందంటే నడుము విరీతంగా వస్తుంది మేడం. అయితే ఏంటంటే మళ్ళా లెఫ్ట్ లెగ్ కొంచెం తిమ్మురొస్తున్నాయి మేడం. అలా ఎందుకు వస్తున్నాయి
0: అంటే ఒకేసారి 7-8 గంటల కింద కూర్చునే ఉంటారా, మధ్యలో లేస్తూ ఉంటారా?
3: మధ్యలో లేవడం అంటే టాయిలెట్ పోయినా వెళ్ళినప్పుడు వెళ్ళేస్తాం మేడం. సార్
0: కింద నేల మీద కూర్చుంటారా?
3: నేల మీద సార్.
0: అంటే వంగి పని చేయడం వల్ల కూడా రావచ్చు నడుము నొప్పి నేల మీద కూర్చుంటే. కింద నేల మీద కూర్చోడం వల్ల యాక్చువల్ గా మన జాయింట్ ఫ్లెక్సిబిలిటీ ఇంక్రూజ్ అయ్యి మోకాళ్ళు స్టిఫ్నెస్ అది తగ్గుతుంది, కానీ ఒక ఏజ్ వచ్చాక మోకాళ్ళలో గానీ నడుములో గానీ అరుగుదల ఉంటే యూజువల్ గా నేల మీద కూర్చోవద్దని చెప్తాం, ఎందుకంటే ఆ ప్రాబ్లం సమస్య ఇంకా పెరుగుతుంది. సో చైర్ మీద గానీ స్టూల్ మీద కూర్చొని నడుంకి సపోర్ట్ తీసుకుని పనిచేస్తే బెటర్. అంటే అదే మీరు నడుము మీద ప్రెజర్ పడకుండా సపోర్ట్ తీసుకుని దాని మీద ప్రెజర్ పడకుండా చేసుకోవాలి, లేదంటే సమస్య పెరిగే అవకాశం
3: ఉంటుంది.
0: అంతే, కరెక్ట్ కరెక్ట్. ట్రీట్మెంట్ అంటే అదే, అది పోస్చర్ కరెక్ట్ చేసుకోవాలి. మనం ఏదైతే వంగి చేస్తున్నామో దాని మీద వంగకుండా సపోర్ట్ చేసుకుని చూసుకోవాలి. ప్రతి గంటకోసారి లేచి కొంచెం నడుంకి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసుకుని మళ్ళీ కూర్చుంటే ఒకేసారి దాని మీద ప్రెజర్ పడుకుంటూ ఉంటుంది.
3: సార్ మేము అప్పుడు నడుస్తాం సార్, అక్కడి నుంచి లేచిన తర్వాత సాయంత్రం కూడా బాగానే ఉంటాము, మళ్ళీ నైట్ లో పడుకున్నప్పుడు బాగానే ఉంటాం సార్. వర్క్ చేసినప్పుడే కొంచెం నొప్పిగా ఉంటుంది.
0: అదే మచ్చి మీరు అది మీరు చేసినప్పుడే అవుతుంది అంటే అదే దాని మీద ప్రెజర్ పడి అవుతుంది, అది మీరు పని చేసేటప్పుడు అది ప్రాపర్ సపోర్ట్ అది చేసుకుంటే అదే సెట్ అయిపోతుంది.
3: నా వయసు 30 సంవత్సరాలు సార్.
0: 30 ఇయర్స్. ఓకే ఓకే
3: సార్. ఓకే, థ్యాంక్స్.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
4: అండి,
2: చెప్పండి చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: వరంగల్ మాది, దయానంద్ కాలనీ నుండి మాట్లాడుతున్నా. నా పేరు శోభారాణి.
2: చెప్పండి.
4: 56 సంవత్సరాలు ఉంటాను నేను. నాకు మొక్కలు బాగా నొప్పులు ఉంటున్నాయి సార్.
0: ఎన్నేళ్ల నుంచి ఉందండి?
4: నాకు ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది.
0: ఓకే.
4: సో నేను ఆర్థోపెడిక్ కూడా చూపించుకున్నాను.
0: ఓకే.
4: ఎక్స్రే కూడా తీశారు. అయితే ఏమన్నారంటే నాకు మొక్కలు మొక్కలలో ఉండే ఇవి అరుగుతున్నాయి, 3-4 రావచ్చు. ఈ స్టేజ్
0: థర్డ్ స్టేజ్ లో ఉందని చెప్పారు. ఓకే ఓకే. అంటే అదే ఈ స్టేజింగ్ ఎక్స్రే లో మనకి మోకాల్ చివర కాట్లేజ్ ఉంటది, అది ఎక్స్రే లో అవపడదు, గ్యాప్ లాగా ఉంటుంది అన్నమాట. ఆ గ్యాప్ అసెస్మెంట్ చేసి ఏ స్టేజ్ లో ఉందో చెప్తాము. అంటే స్టేజ్ 3 ఉంది అంటే కాట్లేజ్ ఆల్మోస్ట్ దగ్గరకు వస్తుంది, స్టేజ్ 4 లో ఇంకా కాట్లేజ్ ఉండదు, బోన్ మీద బోన్ టచ్ అవుతా ఉంటది అన్నమాట.
4: సౌండ్ వస్తుంది అప్పుడప్పుడు,
0: శబ్దం కూడా వస్తుంది, కూర్చొని లేస్తూ ఉంటే గానీ లేకంటే కాలు మడుచుకుంటూ ఉంటే. అదే బోన్ సర్ఫేస్ రఫ్ అయితే వస్తుంది, క్రెపిటస్ అంటాం ఆ సౌండ్ ని. సో స్టేజ్ 3 ఉంటే మీరు ఎక్సర్సైజ్ చేయాలి, వెయిట్ బాడీ వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవాలి, మోకాల మీద ప్రెజర్ పడే పనులు చేయొద్దు, కింద కూర్చోడం మెట్లు ఎక్కడము. తర్వాత కాట్లెట్ సప్లిమెంట్స్ ఉంటాయి, అంటే కొత్త గుజ్జు ఏమీ రాదు కానీ ఉన్న గుజ్జుని మనము న్యూట్రిషన్ మెయింటైన్ చేయడానికి. ఈ వెయిట్ కంట్రోల్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేసుకుని మనం కంట్రోల్ చేయొచ్చు ఇంకా ఫర్దర్గా ప్రోగ్రెస్ కాకుండా, ఎందుకంటే 4th స్టేజ్కి ఒకసారి వచ్చిందంటే మనం జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీయే ఆప్షను, ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్ కావాలి అంటే ఇప్పటి నుంచే జాగ్రత్త.

0: ఏం చేయాలి సార్? ఏమన్నా టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇలా?
1: టాబ్లెట్స్ వాడుకోవాలి, తర్వాత మోకాళ్ళకి సంబంధించిన ఎక్సర్సైజ్ ఉంటాయి చేసుకోవాలి, తర్వాత లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటాం, మోకాల మీద ప్రెజర్ పడకుండా మెట్లు ఎక్కడం దిగడం చేయొద్దు, కింద కూర్చోడం అవన్నీ చేయకూడదు. ఓకే, బాడీ వెయిట్ కూడా కంట్రోల్లో ఉంచుకోవాలండి, అది కూడా ఇంపార్టెంట్. ఓకే ఓకే, ఈ పనులు చేస్తూ ఉంటే అది ఇంకా ఎక్కువ త్వరగా అరగకుండా కాపాడుతుంది అనమాట. అది
0: ఇంట్లో పనులు మాత్రమే చేసుకుంటాను, ఎక్కడం గానీ కింద కూర్చోవడం గానీ ఏం చెయ్యను.
1: ఓకే, థర్డ్ స్టేజ్ లో మీకు మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సరిపోతుంది. పెయిన్ ఎక్కువ ఉంటే మనం ఇంట్రాఆర్టికులర్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తాం, స్టీరాయిడ్ అని లేకపోతే హైలరోనిక్ యాసిడ్, అవి చేయించవచ్చు, మీకు తాత్కాలికంగా పెయిన్ రిలీఫ్ ఉంటుంది దానివల్ల.
2: మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో. మెడనొప్పి అలాగే మోకాళ్ల నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085223 2304085329555093 ఈ నెంబర్లకు కాల్ చేసి మెడనొప్పి మోకాళ్ల నొప్పి గురించి మీకు ఏమైనా సమస్యలుంటే నేరుగా డాక్టర్ శ్రవణ్ కుమార్ గారిని అడిగి సమాధానాలు పొందవచ్చు. హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం.
3: పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
4: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్, ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన.
1: నమస్కారం అండి, చెప్పండి.
5: ఈ మధ్యాహ్నం ఫస్ట్ ఫ్లోర్ ఎక్కువగానే జరిగింది, మొఖాలు నొప్పులు అనిపిస్తున్నాయి సార్.
1: ఎన్ని రోజుల నుంచి ఉందండి ఇబ్బంది?
5: అంత 3 మంత్స్ అవుతుంది.
1: ఓకే,
5: ఈ మనిషి వెయిట్ పెరగడం వల్ల కూడా మొఖాలు నొప్పులు వస్తాయా, లేక ఇంకొకటి వాటర్ తక్కువ తాగడం వల్ల కూడా నొప్పులు వస్తాయా?
1: వెయిట్ ఎక్కువ ఉంటే కూడా వస్తుంది, ఎందుకంటే మనము బాడీ వెయిట్ అంతా మోకాల నుంచే కిందకి వెళ్తుంది. సో బాడీ వెయిట్ పెరిగితే ఆబ్వియస్ గా లోడ్ అంతా మోకాల మీద పడి త్వరగా అరిగే అవకాశం ఉంది. మీ ఏజ్ ఎంత అండి?
5: 56 సార్.
1: ఓకే, వెయిట్ ఎంత ఉంటారు?
5: 75-72 ఉంటారు సార్.
1: ఓకే, హైట్?
5: హైట్ 5-5 ఉంటారు సార్.
1: ఓకే ఓకే, సో ఐడియల్ గా 65 అలా ఉంటే ప్రాపర్ హైట్ మీ వెయిట్ కి, ప్రాపర్ వెయిట్ మీ హైట్ కి. అది వెయిట్ పెరుగుతూ ఉంటే ఏమవుతుందంటే మోకాల మీద ఆబ్వియస్ గా బాడీ వెయిట్ పెరిగి ఆ కార్టిలేజ్ మీద ప్రెషర్ పెరిగి ఇంకా త్వరగా అరిగే అవకాశం ఉంటుంది. సో బాడీ వెయిట్ కంట్రోల్లో ఉంచితే అరుగుదల అనేది అంటే పూర్తిగా ఆగదు, తగ్గుతుంది. మనం ఏజింగ్ ప్రాసెస్ వల్ల అరుగుతుంది అనమాట, వేర్ అండ్ టేర్ వల్ల కార్టిలేజ్ మోకాల్లో గుజ్జు. ఏజ్ పెరిగితే జుట్టు ఎలా తెల్లబడుతుందో, మొహం మీద రింకిల్స్ ఎలా వస్తాయో, కార్టిలేజ్ కూడా ఏజ్ పెరిగే కొద్దీ వేర్ అండ్ టేర్ వల్ల అవుతుంటుంది. వెయిట్ ఎక్కువ ఉంటే త్వరగా అరిగిపోయే అవకాశం ఉంటుంది.
5: ఈ వాటర్ 5 లీటర్స్ 4-5 లీటర్ తీసుకోవడం వల్ల బాడీకి మొత్తం కాళ్ళ వరకు వాటర్ సప్లై అవుతుందా సార్?
1: అంటే అది మనం హైడ్రేషన్ ఇంపార్టెంట్, ఎందుకంటే మన కార్టిలేజ్లో మ్యాట్రిక్స్ అదంతా కూడా మన వాటర్ మాలిక్యూల్స్తో ఉంటుంది. సో హైడ్రేషన్ మెయింటైన్ చేస్తే బాడీలో ఉన్న సైనోవియల్ ఫ్లూయిడ్ అవంతా కూడా మంచిగా ఫిల్టర్ అయ్యి వెళ్తాయి. అది హైడ్రేషన్ మంచిగా ఉంటే ఇబ్బంది, దాని ఫ్లూయిడ్ మెయింటైన్ అవుతుంది. అంతేగాని ఎక్కువ వాటర్ తాగితే గుజ్జు పెరుగుతుంది అంటే అది పూర్తిగా కరెక్ట్ కాదు. కాకపోతే యాడిక్వేట్ హైడ్రేషన్ ఉంటే మనకి ఇబ్బంది రాకుండా ఉంటుంది.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. మా పేరు రాజు. ఏది 4 ఉంటుంది మేడం? హలో
1: హలో, చెప్పండి.
2: చెప్పండి రాజు
1: గారు. నమస్కారం అండి. నమస్కారం అండి.
6: నా ఏజీ 4 నేను డ్రైవర్ చేస్తాను. ఒక 2-3 డేస్ నుంచి సార్ లెఫ్ట్ సైడ్ లో బాగా పెయిన్ వస్తుంది. కూర్చుంటే లే వస్తలేదు, లేస్తే కూర్చోవట్లేదు.
1: ఓకే, మోకాళ్ళలోనండి?
6: అంటే జస్ట్ నడుము దగ్గర సార్.
1: నడుము దగ్గర, తుంటి దగ్గర, హిప్ జాయింట్స్ లోనా?
6: అవును సార్, అవును సార్.
1: ఓకే ఓకే, అంటే ఏమైనా డ్రైవింగ్ చేస్తున్నప్పుడేనా లేకపోతే ఏమైనా దెబ్బ తగలడం అట్లా అయిందా?
6: దెబ్బ ఏం తగలలేదు.

0: సార్ ఇప్పుడు డ్యూటీ కూడా చేయక దాదాపు ఒక 1 మంత్ అవుతుంది సార్.
1: ఓకే,
0: 2-3 లేకపోతే ఆటోమేటిక్ గా నొప్పి వస్తుంది.
1: ఓకే, రెస్ట్ లో కూడా ఉంటుందా అండి, లేదంటే ఏదైనా పని చేసినప్పుడు, నుంచున్నప్పుడు, నడిచినప్పుడు ఉంటుందా?
0: ఓన్లీ ఇప్పుడు కూర్చున్నామంటే కూర్చోరావట్లేదు సార్, నిల్చున్నామంటే నిల్చోవడం కూడా కష్టంగా అవుతుంది, నడుచుకుంటే కొద్దిగా మామూలుగానే ఉంటుంది.
1: ఓకే, అది నడుము నుంచి కింద వరకు లాగినట్టు ఏమైనా అనిపిస్తుందా నొప్పి?
0: లాగినట్టు మాత్రం
1: ఏం లేదు, నాగినట్టు గానీ తిమ్మిరి లాగా గానీ ఏం లేదు. ఓకే, నడుంలో స్ప్రెయిన్ అయి ఉండొచ్చు, లేకపోతే హిప్ జాయింట్ లో తుంటి ఎముక చుట్టూ ఉన్న కండరాలు పట్టుకుంటే ఇలా అయ్యే అవకాశం ఉంది. 2 రోజులే కాబట్టి అందులో దెబ్బ తగలలేదు. ఆ జాయింట్ రెస్ట్ తీసుకుని జాయింట్ స్ట్రెంగ్త్నింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు. తగ్గకపోతే కనుక ఒకసారి ఆర్థోపెడిక్ డాక్టర్ని కన్సల్ట్ అయితే బెటర్ అండి.
0: అవునండి, మంచిది.
2: డాక్టర్ శ్రవణ్ గారు, ఇప్పుడు మీరు అంటున్నారు అందరిని ఆర్థోపెడిక్ డాక్టర్ని సంప్రదించాలని, అసలు సంప్రదించిన తర్వాత ఇది ఎలాంటి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి?
1: అంటే ఇప్పుడు ఎల్డర్లీ పర్సన్, ఏజ్ పెరిగింది, నీ పెయిన్తో ప్రెజెంట్ అవుతున్నారు అంటే మనం ఫస్ట్ ఎక్స్రేస్ తీస్తాము, సింపుల్ టెస్ట్. ఎక్స్రేస్లో గనక మనకి జాయింట్ స్పేస్ తగ్గింది అంటే దాన్ని బేసిక్గా కార్ట్లేజ్ డీజనరేషన్ వేర్ అండ్ టేర్నే మనం ఆర్థరైటిస్ అని అంటాము. సో ఆ ఎక్స్రేస్లో జాయింట్ స్పేస్ రిడక్షన్ ఎంత ఉందో తెలుస్తుంది. దాన్ని బట్టి స్టేజెస్ ఉంటాయి, స్టేజ్ 1 to 4. సో స్టేజ్ 1 స్టేజ్ 2 యూజువల్గా మనము ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, వెయిట్ మెయింటెనెన్స్, దీంతోనే మోస్ట్ పేషెంట్స్ మంచిగా రెస్పాండ్ అవుతారు. స్టేజ్ 3లో జాయింట్ స్పేస్ ఇంకొంచెం తగ్గి పక్కన ఆస్టియోఫైట్స్ అండ్ రఫ్ బోన్ జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. వాళ్ళల్లో అప్పుడప్పుడు మెడికేషన్తో అంత రెస్పాన్స్ లేకపోతే ఇంట్రాఆర్టికులర్ ఇంజెక్షన్స్ అండ్ మోకాళ్ళ ఇంజెక్షన్స్ చేస్తూ ఉంటాం. 4th స్టేజ్ కనుక పేషెంట్ ప్రెజెంట్ అయ్యారు అంటే కార్ట్లేజ్ పూర్తిగా వేరౌట్ అయిందని, ఇంకా అట్లాంటి స్టేజ్లో మనము సర్జరీస్ అడ్వైస్ చేస్తామండి.
2: హలో, నమస్తే అండి, మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: సార్, నేను నమస్తే సార్, నరసింహరావు, హైదరాబాద్.
1: నరసింహ గారు నమస్కారం అండి, చెప్పండి.
3: సార్, ఒక చిన్న ప్రాబ్లం జరిగింది, ఇందాక మీరు నడుము అన్నందుకు నా ఫోన్ చేసినాను. ఇట్లా కుర్చీలో కూర్చొని కొద్దిగా రాంగ్ పొజిషన్ లో కూర్చున్నా సార్, ముందర కాళ్ళు పెట్టి.
1: ఓకే,
3: అట్లా ఏమైందంటే కింద వెనుపూస బాగా ప్రెస్ అయ్యి ఉన్నట్టుంది, నొప్పి అవుతుంది సార్ బాగా.
1: కూర్చున్నప్పుడే ఉంటదా అండి ఇబ్బంది?
3: కూర్చున్నప్పుడు, బండి నడిపేటప్పుడు అవుతుంది సార్, ఇది 1 మంత్ అయింది జరిగి.
1: ఓకే, నిలబడినప్పుడు, పడుకున్నప్పుడు బానే ఉంటుందా?
3: పడుకునేటప్పుడు ఏం లేదు.
1: ఓకే,
3: కింద లాస్ట్ పిరుదులకి
1: మధ్యలో. ఓకే, టెయిల్ బోన్ అంటాము, వెన్నపూస చివరి భాగంలో.
3: నేను కూర్చోవడమే రాంగ్ పొజిషన్ లో కూర్చున్నా, కొద్దిగా వర్క్ లేకపోతే రిలాక్స్ గా.
1: ఓకే ఓకే,
3: ముందర కాళ్ళు పెట్టి ఇట్లా కుర్చీలో రిలాక్స్ కూర్చున్నా ప్రెస్ అనేది ప్రెస్ అయింది బాగా.
1: ఓకే, ఇది మీ సమస్యని కాక్సిడైనియా అంటామండి, ఇది ప్రాబ్లమ్ ని. వెన్నపూస ఎముక చివరి భాగంలో టెయిల్ బోన్ అంటాము, దాని ఇంప్రాపర్ పొజిషన్ అంటే రఫ్ సర్ఫేస్ మీద కూర్చున్నా, చాలాసేపు గట్టి సర్ఫేస్ మీద కూర్చుంటే దాని మీద ప్రెజర్ పడి అలా అవుతూ ఉంటుంది. దానికి ట్రీట్మెంట్ సింపుల్, మనం కూర్చునే ప్రదేశం సాఫ్ట్గా కుషన్తో ఉండాలి. కాక్సిక్స్ పిల్లోస్, డోనట్ పిల్లో అని సపరేట్ స్పెషల్ పిల్లోస్ వస్తాయి, దాని మీద కూర్చుంటే నొప్పున్న భాగం మీద ప్రెజర్ పడకుండా ఉంటుంది, ఆటోమేటిక్గా పెయిన్ తగ్గిపోతుంది. అంటే మీరు చెప్పే సమస్య బట్టి అదే వెన్నపూస చివరి భాగంలో వస్తుంది, బటక్స్ మధ్యలో కాక్సిక్స్ పెయిన్ అంటారు, కూర్చున్నప్పుడు దాని మీద ప్రెజర్ పడకుండా కుషన్ అది వేసుకుంటే అది యూజువల్ గా 4 నుంచి 6 వారాలు పడుతుంది తగ్గడానికి.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్, ఆర్మూర్ మండలం, మంత్రి గ్రామం. మేడం, నడుము నొప్పి బాగా నొప్పి లేస్తుంది, వరకు చేస్తే మేము కట్టుకోలేము. ఒక మేక కూర కొట్టాలంటే 2 గంటలు అవుతుంది.
1: ఎన్ని రోజుల నుంచి ఉందండి ఇబ్బంది?
4: ఒక 2-3 సంవత్సరాలు అయితే సార్.
1: ఏం పని చేస్తారు?
4: మటన్ కొట్టుడు, కట్టుకోలేం మటన్ కొట్టుడు. నాకు కూర కొట్టాలంటే 2 గంటలన్నర అవుతుంది.
1: ఓకే ఓకే, ఇప్పుడు నడుము మీ పని చేసేటప్పుడే ఉంటదా నొప్పి, రెస్ట్ లో కూడా ఉంటదా నొప్పి?
4: రెస్ట్ లో ఉండదు, పని చేసేటప్పుడే ఉంటది. మనం కొంచెం అటు ఇటు నడుస్తాం, రెప్రేట్ కొంచెం రిలీఫ్ అవుతుంది. ఇక డాక్టర్ కు నిజాంబాలో చూపించిన గోళీలు వేసుకుంటే తగ్గుంటది, మళ్ళా వర్క్ చేసేటప్పుడు మటన్ వస్తుంది.
1: ఓకే, అదే మీరు అది పని చేసేటప్పుడు వంగకుండా చూసుకోవాలి, నడుంకి బెల్ట్స్ వస్తాయి లంబార్ బెల్ట్ అని, అది బెల్ట్ వేసుకుని పని చేస్తే నడుం మీద ప్రెజర్ పడకుండా ఉంటది.
4: మరి బెల్ట్ ఎక్కడ దొరుకుతాయి సార్? మరి హాస్పిటల్ లేకపోతే మెడికల్?
1: దొరుకుతుంది బెల్ట్ మీకు, ఫార్మసీస్ లో దొరుకుతాయి.
4: ఎక్కడ దొరుకుతుంది సార్?
2: మెడికల్ షాప్ లో దొరుకుతుంది అంటండి.
4: మెడికల్ షాప్ లో దొరుకుతుంది. నమస్తే మేడం, ఒక రిక్వెస్ట్ సార్.
1: చెప్పండి.
4: హలో, ఇదో మా బాయి 55 సంవత్సరాలు ఉంటాయి, బీడీలు వేస్తుంది, హౌస్ వైఫ్, కూర్చుంటే బాగా నడుపు నొస్తుంది, మిడుసులు నొస్తాయి అంటది.
1: కూర్చుంటే వస్తుందా?
4: కూర్చుంటేనే వస్తుంది.
1: కాళ్ళు కూడా గుంచుతాయా?
5: అయ్యో, రొట్టెలు చపాతీ చేసి నిలబడితే చేసేట్లుగా నడుము వస్తున్నది. మళ్ళా తర్వాత ఇట్లా మోకాలు లేవ రాకుండా నొప్పులు దగ్గ అవుతున్నాయి. మస్తు మందులు వాడినా సార్?
1: మందులు వాడినా గానీ తగ్గట్లేదమ్మా. ఎప్పుడు ఇది పని చేసినప్పుడే ఉంటదమ్మా, లేకపోతే రెస్ట్ లో కూడా అనిపిస్తుందా ఈ నొప్పులన్నీ?
5: పని చేసినప్పుడే ఉంటది, కొంచెం అంతా ఆరాం తీసుకున్నప్పుడు కొంచెం ఉంటది సార్. ఏంటంటే ఎప్పుడు పని చేసినప్పుడు, మళ్ళీ బీడీ చేసినప్పుడు, ఇక మా తర్వాత నొప్పులు గోల్డ్ ఎక్కేసుకుంటే కిట్ల ప్రాబ్లం అంటే 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి వేసుకుంటున్నా.
1: అదే దీర్ఘకాలికంగా కూడా వాడకూడదు నొప్పి గోళీలు, కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతుంది. అదే మీరు కూర్చున్నప్పుడు నడుంకి ప్రాపర్ సర్పోర్ట్ ఉండేలా కూర్చోవాలి, కింద కూడా ఎక్కువసేపు కూర్చోవద్దు మోకాలు నొప్పి ఉంటే. అది ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.
5: అంటే నేను ఇంతకు ముందు అదే కూర్చుంటే
1: ఏదైనా మీరు సపోర్ట్ చైర్ మీద అట్లా కూర్చుంటే పీట మీద గానీ చైర్ మీద గానీ నడుం మీద మోకాల మీద ప్రెజర్ పడకుండా ఉంటది.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నమస్తే
2: అండి, చెప్పండి.
6: నుంచి మాట్లాడుతున్నాను, నా పేరు ఆనంద్. మేడం నాకు డాక్టర్ గారు అండి.
1: చెప్పండి ఆనంద్ గారు.
6: సార్ నమస్తే అండి.
1: నమస్కారం
6: సార్. కింద వచ్చినప్పుడు పైకి సపోర్ట్ లేదు, నేను లేవలేనండి. ప్రాబ్లం అయితే నాకు నొప్పిగా అనిపి.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా అమ్మ, పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నానమ్మా. శుభ మధ్యాహ్నం డాక్టర్ గారికి, మీకు.
2: మధ్యాహ్నం అండి, చెప్పండి
7: అమ్మా. నేను చాలా డాక్టర్ గారు నమస్కారం. సార్
1: నమస్కారం. గుప్తా గారు చెప్పండి.
7: నేను చాలా సంవత్సరాలు పెట్టి యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ అనే సమస్య బాధపడుతున్నానండి. ఈ మధ్య కొత్త ఇప్పుడు వైద్యంలో ఏమైనా ఈ నా అనారోగ్యానికి ఏమైనా మంచి మందులు ఏమైనా వచ్చాయా, పూర్తి శాశ్వత సమాచారం పరిష్కారం ఏమైనా వచ్చాయా అని ఆశపడుతూ మిమ్మల్ని ప్రాధాన్యపూర్వకంగా అడుగుతున్నాను.
1: దీనికి ఏమైనా ఇప్పుడు మందులు వాడుతున్నారండి?
7: అంటే శోధన కోసం పెయిన్ కిల్లర్స్ వాడుతున్నాను అంతేండి, ప్రత్యేకించి ఏమి లేదండి.
1: ఓకే, అంటే దీనికి HLA-B27 అని టెస్ట్ ఉంటుంది, అది
7: చేసిన తర్వాత
1: డయాగ్నోసిస్ అప్పుడే వచ్చింది. ఓకే, అంటే టోఫాసినిటిబ్ అని డ్రగ్ ఉంది, కానీ మనము ఫస్ట్ పేషెంట్ ని ప్రాపర్ గా ఎగ్జామిన్ చేసి తర్వాతే మనం ప్రిస్క్రైబ్ చేస్తాము.
7: పూర్తిగా తగ్గే అవకాశం ఉందా సార్?
1: అంటే ఇది ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటారండి దీన్ని. సో ఇమ్యూన్ సిస్టమ్ రియాక్షన్ అయ్యే వస్తుంది. సో మెడిసిన్స్ వాడుకుంటే రెమిషన్ లో ఉంటది, తీవ్రత తగ్గుతుంది. దీర్ఘకాలికంగా మందులు వాడుకోవాలి, జాయింట్ స్ట్రెచింగ్, స్ట్రెంగ్ ఎక్సర్సైజ్ అవి చేసుకోవాలి.
7: పూర్తి పరిష్కారం లేదని అన్నారండి, త్వరలో వస్తుంది. మీరు ధైర్యంగా ఉండదని మీరు చెప్పినట్టు చెప్పేవారండి, ఏమైనా అవకాశం వచ్చిందా సార్ అని మిమ్మల్ని అడుగుతున్నాను.
1: అంటే ఇబ్బంది అయితే తగ్గుతుందండి, ఇప్పుడు ఉన్నట్టే ఉండదు, మీకు సింప్టమ్స్ తగ్గుతాయి, జాయింట్ లో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. బేసిక్ గా యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అంటే వెన్నుమూస ఎముక వెనుకాల ఉన్న లిగమెంట్స్ అన్ని గట్టిగా అయిపోతాయి అన్నమాట, ఫ్యూజ్ అయిపోతాయి. సో మీరు బెండ్ అవ్వాలన్నా ఫ్లెక్సిబిలిటీ ఉండదు ఆ ప్రాబ్లం కి. అదే పైన స్పైన్ అంతా స్టిఫ్ అయిపోతుంది అన్నమాట. మెడికేషన్
7: మందులు చెప్పారు కదా, టాబ్లెట్ పేరు చెప్పరా సార్? డాక్టర్ గారు ఒక్కసారి రిపీట్ చేసి చెప్పరా?
1: అంటే అది ప్రిస్క్రిప్షన్, మేము ఓవర్ ద కౌంటర్ ఇవ్వలేమండి, పేషెంట్ ఎగ్జామిన్ చేశాక ఇవ్వాలి, అందుకని సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో మీరు డాక్టర్ ని సంప్రదిస్తే ప్రిస్క్రైబ్ చేస్తారు.
7: అందాక వాటాకి కొద్ది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళే వరకైనా సరే వాటాకి కొద్ది లూజ్ అవ్వటం కండరాలు లూజ్ అవ్వటం మెడిసిన్ అడుగుతున్నాను.
1: అంటే మేము అడ్వైస్

0: నమస్కారం తిరుమలేష్ గారు, చెప్పండి.
1: సార్, ఇక్కడ పొలంలో ఒక్కో రోజు ఇక్కడ మన వరి పొలంలో దిగబట్టు అంటే కొంచెం బురదల నడిచిన రోజు ఒక రెండు మూడు రోజుల దాకా మోకాలు నొప్పులు పోవట్లేదు సార్.
0: అంటే మధ్యలో వచ్చి రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందండి, లేదంటే అలానే ఉంటుందా?
1: ఒక రెండు మూడు రోజులు అవస్థ ఉంటుంది. అయితే దానివల్ల ఏంటి మోకాలు నొప్పులు వచ్చినాయా? నాకు నా వయసు 40 సంవత్సరాలు అంటే సార్,
0: 40.
1: ఇట్లా మొఖాల నొప్పులు గిట్లా వచ్చేసినాయా? మరి ఎందుకు ఒక రెండు మూడు రోజులుగా ఉంటాయి, తర్వాత ఫ్రీ అయిపోతుంది.
0: కింద కూర్చొని వ్యవసాయం చేసినప్పుడు వస్తుంది, లేదంటే రాదు, అంతేనా?
1: అవును సార్. ఈ కొన్ని ఈ పచ్చి మన పశువులకు వేసే పచ్చి కట్టలు కానీ మెడల మీద వేసినప్పుడు మెడలు ఒక రెండు మూడు రోజుల దాకా బాగా ఊచిపోయినట్టుగా అంత ఇటు అటు ఒక బెలూన్ లెక్క ఊగినట్టు అయిపోతుంది సార్. మళ్ళా ఆటోమేటిక్ గా ఒక రెండు మూడు రోజుల తర్వాత సెట్ అవుతున్నాయి. దీనివల్ల ఎట్లా అంటే మరి ఏంటి, ఏం తీసుకోవాలి, కేర్ ఎట్లా ఉంటుంది అని చేసినాం సార్.
0: కేర్ అంటే అది పని వల్లనే వస్తుంది, ఆక్యుపేషనల్ హజార్డ్ అంటాం. అంటే కింద ఎక్కువసేపు కూర్చుని బరువులు చేయడం వల్ల మోకాల మీద ప్రెషర్ పడుతుంది. పని అయితే పూర్తిగా ఆపలేరు కాబట్టి మీరు కూర్చుంటున్నప్పుడు మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటా ఉండాలి. ఒకే పొజిషన్లో ఎక్కువసేపు కూర్చుంటే చుట్టుపక్కల కండరాలు కూడా వీక్ అయ్యి జాయింట్ మీద బోన్ మీద ప్రెషర్ పెరిగే అవకాశం ఉంటుంది. సో గంటకోసారి లేచి జాయింట్ కొంచెం స్ట్రెచ్చింగ్ చేసుకుని మళ్ళీ కూర్చుంటే దాని మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా ఉంటుంది. అంటే దిండు మరీ లావుగా ఉంటే ఏమైతుంది అంటే మెడకి కరువు ఉంటుంది, లార్డోసిస్ అని. కర్వు మళ్ళీ స్ట్రేట్ అయితే మళ్ళీ మేడం చుట్టూ నరాలు పట్టే అవకాశం ఉంటది. సో చిన్న సైజ్ పిల్లో పెట్టుకోవచ్చు, అసలు పెట్టుకోకపోతే బెస్ట్ అసలు. లేదంటే ఇబ్బందిగా ఉంది అంటే మీరు చిన్న బెడ్షీట్ గానీ సన్న పిల్లో గానీ పెట్టుకోవచ్చు.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మేడం నమస్కారం. మేడం మాది మహబూబాద్ జిల్లా చిన్నముప్పారం గ్రామం. మేడం నా పేరు చందర్ అండి.
2: చెప్పండి చందర్ గారు.
3: నేను టైలరింగ్ చేస్తాను మేడం. అయితే నాకు ఈ మెడనొప్పి స్టార్ట్ అయింది మేడం, ఒక 6 మంత్స్ నుంచి స్టార్ట్ అయింది మేడం మెడనొప్పి. నేను డాక్టర్ గారికి కూడా ఆర్థోపెడిక్ గారికి వెళ్ళాను కానీ ఇంకా తగ్గట్లేదు మేడం.
0: చందర్ గారు, ఇప్పుడు ఈ మెడ నొప్పి వచ్చినప్పుడు, నమస్తే అండి, మెడ వరకే ఉంటుందా నొప్పి, చెయ్యి వరకు లాగడం తిమ్మిరి అట్లా ఏమైనా ఉంటుందా?
3: ఓన్లీ మెడ మీదనే బాగా ఉంటుంది సార్, ఓన్లీ మెడ వరకు.
0: మీ వయసు ఎంత ఇప్పుడు?
3: నాది 45 అట్లా ఉంది సార్.
0: ఓకే ఓకే. దీంతో పాటు తలనొప్పి కానీ తల తిరగడం అట్లా ఏమైనా ఉంటుందా?
3: అట్లాంటి కూడా ఏం లేదు సార్.
0: ఓకే, పని చేసినప్పుడే ఉంటుంది నొప్పి.
3: సార్, ఈ టైలింగ్ వల్ల లేకపోతే ఏమైనా ఆలోచన వల్ల కూడా ఈ మెడ నొప్పి లాంటివి వస్తాయని ఒక డౌట్ సార్. మరి
0: పని వల్లనే వస్తుంది, ఆలోచన వల్ల అది వస్తే మీకు స్ట్రెస్ వల్ల హెడ్ ఏక్ రావడం కానీ వర్టిగో అంటారు తల తిరగడం అట్లాంటి సమస్యలు కూడా రావచ్చు. అవేమీ లేవు, మెడ దగ్గరే ఉంది, చేతులు కూడా లాగట్లేదు అంటే మెడ మీద ప్రెషర్ పడే అవుతుంది, సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు. సో మీరు పని చేసేటప్పుడు మెడ మీద ప్రెషర్ పడకుండా చూసుకోవాలి, ప్రాపర్గా సపోర్ట్ తీసుకుని మెడకి. అది తర్వాత ఎక్సర్సైజ్ ఉంటాయి మెడ చుట్టూ కండరాలు గట్టిపడడానికి, ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అంటారు. ఆ ఎక్సర్సైజ్ చేసుకుంటే మనకి మెడకి సపోర్ట్ కూడా స్ట్రెంగ్త్ వస్తుంది.
2: డాక్టర్ శ్రవణ్ గారు, ఫైనల్గా టైం అయిపోయింది కాబట్టి ఇలాంటి నొప్పులు వచ్చిన వాళ్ళు లేకపోతే ఫర్దర్గా రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి వ్యాయామాలు చేయాలి?
0: సో ఇప్పుడు సర్వైకల్ నెక్ స్పాండిలోసిస్ ఆర్ సర్వైకల్ డిస్క్ బల్జెస్ ఉన్న వాళ్ళకి మోస్ట్లీ మనం కాల్స్లో కూడా చూసాము, చాలామంది ఆక్యుపేషన్లో పెయిన్ వస్తుంది, వాళ్ళు వర్క్ చేసినప్పుడు వస్తుంది. సో డెస్క్ జాబ్ ఉన్న వాళ్ళకి యూజువల్గా ఎర్గోనామిక్స్ అంటాం. సో వాళ్ళ డెస్క్ పొజిషన్ మార్చుకొని ప్రాపర్ సపోర్ట్ ఉండాలి నెక్కి, వాళ్ళ స్క్రీన్ ప్రాపర్ డిస్టెన్స్లో మెయింటైన్ చేయాలి, ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకుంటూ ఉండాలి సో దట్ నెక్ మీద ప్రెషర్ పడకుండా. ఎట్ ద సేమ్ టైం డైట్ విషయానికి వచ్చేసరికి బేసిక్గా మన మస్కులోస్కెలిటల్ సిస్టమ్ అంటే మన మజిల్స్కి కానీ బోన్స్కి కానీ కాల్షియం ఇస్ ఇంపార్టెంట్, సో అండ్ మజిల్ స్ట్రెంగ్త్ కోసం ప్రోటీన్ ఇంపార్టెంట్. సో మన డైట్లో రొటీన్గా తీసుకునే డైట్లో ఈ రెండు యాడిక్యువేట్గా ఉండేలాగా చూసుకోవాలి. సో కాల్షియం ఇస్ మిల్క్ ఇస్ రిచ్ ఇన్ కాల్షియం, రాగి ఇస్ రిచ్ ఇన్ కాల్షియం, దెన్ ప్రోటీన్ కూడా ప్రాపర్ ప్రోటీన్ వెజిటేరియన్ సోర్స్ అయితే మనం పన్నీర్ కానీ సోయా కానీ, నాన్ వెజ్ అయితే యానిమల్ ప్రోటీన్.
2: ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా.

0: హెల్దీగా ఉంటారు ప్రతి ఒక్కరికి, ఏ వయసులోనైనా కూడా. చాలా చక్కగా చెప్పారు శ్రవణ్ కుమార్ గారు మా శ్రోతలు అడిగిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్కి, నెక్ పెయిన్స్ గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అలాగే నీ పెయిన్స్ గురించి కూడా చాలా ఓపిక్గా సమాధానాలు చెప్పారు. ధన్యవాదాలండి మీకు, నమస్కారం.
1: థ్యాంక్ యూ.
2: సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
3: పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
4: మీరింతవరకు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఈనాటి సాయంకాల ప్రసారాలకు శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా విందాం సుస్వాగతం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన ఈ పాట గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం స్పర్శ. ఈ చిత్రం కోసం పంకజదాస్ బృందం ఆలపించిన వెన్నెలకంటి గీతం. సంగీతం హంసలేఖ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు చిత్రసీమ కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట వినోదం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ పాట గీతరచన భువనచంద్ర, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

అతడే ఒక సైన్యం ఈ చిత్రం కోసం సునీత ఆలపించిన పాట. గీతరచన ఎస్వి కృష్ణారెడ్డి, సంగీతం సమకూర్చింది ఎస్వి కృష్ణారెడ్డి.

0: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
1: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
2: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీలో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
3: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
4: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి గబ్బర్ సింగ్. ఈ చిత్రం కోసం గోపికా పూర్ణిమ ఆలపించిన శంకర్ మహాదేవన్, గోపికా పూర్ణిమ ఆలపించిన ఈ పాట గీతరచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో తరువాతి పాట ఆయుధం. ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, ఉషా ఆలపించిన ఈ పాట గీత రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

సుందరాకాండ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన ఈ పాట గీతరచన వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

కార్యక్రమంలో మీరు వింటున్న ఆ పాట గణేష్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీతరచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం మణిశర్మ.

మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై మా ఈ ప్రసారం. శ్రోతల చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట అత్తారింటికి దారేది. ఈ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ ఆలపించిన రామజుగేశాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం గీతా గోవిందం. చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్ ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం. సంగీతం గోపీసుందర్.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా విందాం ఫిదా చిత్రం కోసం మధుప్రియ రామ్కి ఆలపించిన ఈ పాట. గీత రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం శక్తికాంత్ కార్తిక్.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు ఒక దేశభక్తి గీతం విందాం.

శ్రోతలు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం కావస్తుంది 6:05 మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. హైదరాబాద్ సంస్థానం విలీన ఘటన ఎందరో మహనీయుల త్యాగ ఫలితమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రాష్ట ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు ప్రజాపాలనా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగం పనులను 2028 మే నాటికి పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. హైదరాబాద్ సంస్థానం విలీన ఘటన ధైర్యం, ప్రజాస్వామ్యం, సమగ్రతకు నిదర్శనమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. హైదరాబాద్ భారత్లో అంతర్భాగం కావడం వెనుక ఎందరో మహనీయుల బలిదానం ఉందన్నారు. దేశంలోని 500కు పైగా సంస్థానాలను విలీనం చేయడం ద్వారా దేశం విచ్ఛిన్నం కాకుండా కాపాడడంలో సర్దార్ పటేల్ నిర్ణయాత్మక పాత్ర పోషించారని కొనియాడారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఈరోజు కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహించిన హైదరాబాద్ విమోచన దినోత్సవంలో ఆయన ప్రసంగిస్తూ మహనీయుల త్యాగాలు, పోరాటాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు.
1: Hyderabad has fought against the Razakars these few months. On this day, I bow my head to those great fighters and to Sardar Patel ji for making this impossible as possible.
0: గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత హైదరాబాద్ విమోచన భారత చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టమని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల పర్యటనలో

0: కొమరం భీం వంటి వీరుల సాయుధ పోరాటం గురించి తెలుసుకున్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు. రాష్టంలోని గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయం కోసమే నిజాం పాలనను కీర్తిస్తున్నాయని, అసలైన చరిత్రను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చెబుతున్నట్టు నిజాం అంత మంచి పాలకుడే అయితే ఆపరేషన్ పోలో అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు.
1: నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో అద్భుతంగా గత 5 సంవత్సరాలుగా ఈ తెలంగాణ విమోచన ఉత్సవాలు జరుపుకుంటున్నాం. రజాకార్ల వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మోడీ గారి నిర్ణయం తీసుకున్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో ఇదే దిశలో మేమందరం కూడా కష్టపడి ఈ ఉత్సవాలు గ్రామ గ్రామాన తీసుకెళ్లే విధంగా యావత్ తెలంగాణ ప్రజలందరూ కలిసికట్టుగా గ్రామ గ్రామాన తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ,
0: కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ, ఆపరేషన్ పోలో కేవలం సైనిక చర్య మాత్రమే కాదని, అధర్మంపై ధర్మం సాధించిన విజయమని అభివర్ణించారు. హైదరాబాద్, జోధ్పూర్ మధ్య విడదీయరాని బంధం ఉందని, తాను అక్కడి ప్రతినిధిగా ఈ వేడుకలకు హాజరయ్యానని చెప్పారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, నైజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలపై పోరాడిన అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. రాష్ట ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి $3 ట్రిలియన్ తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశ జీడీపీలో రాష్టం వాటాను 10% పెంచడమే లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో పబ్లిక్ గార్డెన్స్ లో ఈరోజు జరిగిన ప్రజాపాలనా దినోత్సవం సందర్బంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజాపాలన అంటే ప్రజల హక్కులను కాపాడమని, వారి ఆత్మగౌరవానికి పట్టం కడుతూ పాలన సాగిస్తున్నామని చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును రాష్టపతి ఆమోదానికి పంపామని వెల్లడించారు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, సామాన్యులకు కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటోందని చెప్పారు. భారతీయ జనతా పార్టీ రాష్ట కార్యాలయంలో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అకృత్యాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడారని, సర్దార్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ ను విముక్తి చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్ సంస్థానం భారత్ లో విలీనమైన సందర్బంగా భారత రాష్ట సమితి హైదరాబాద్ లోని పార్టీ భవన్ లో సమైక్యతా దినోత్సవం నిర్వహించింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాష్టంలోని అన్ని జిల్లాల్లో ఈరోజు తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డిలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా రాష్ట దివ్యాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్, గ్లోబల్ గ్రీన్ కంపెనీ సంస్థ సహకారంతో 13.10 లక్షల విలువ కలిగిన 21 బ్యాటరీ ట్రై సైకిళ్లను దివ్యాంగులకు అందజేశారు. ప్రజాపాలనా దినోత్సవం సందర్బంగా మెదక్లో మంత్రి వివేక్ వెంకటస్వామి జాతీయ జెండాను ఆవిష్కరించారు. శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్రావు, కలెక్టర్ ప్రతిమా సింగ్ తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. ములుగు జిల్లా కేంద్రంలో మంత్రి దనసరి అనసూయ సీతక్క జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రజాపాలనా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. మంచిర్యాల జిల్లాలో ప్రజాపాలనా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాలరావు ముఖ్య అతిథిగా హాజరై పోలీసు గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలను పారదర్శకంగా అందించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ చెప్పారు. ఈరోజు నిర్మల్లో ప్రజాపాలనా దినోత్సవం సందర్బంగా మాట్లాడుతూ ఆయన, జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల 2వ విడతలో భాగంగా 750 మందికి 5 లక్షల రూపాయల వంతున మంజూరు పత్రాలు అందజేసినట్టు తెలిపారు. జోగులాంబ గద్వాల కేంద్రంలో ఢిల్లీలో రాష్ట ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని 2028 మే నాటికి పూర్తి చేసి నీటిని విడుదల చేస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. సొరంగ మార్గం కూలిపోయిన తర్వాత తిరిగి పనులు ప్రారంభించి ఇప్పటి వరకు 600 మీటర్లు పూర్తి చేశామన్నారు. రాష్ట వ్యాప్తంగా 23,000 కోట్ల రూపాయల వ్యయంతో R&B రహదారులు, 16,000

0: కోట్ల రూపాయల వ్యయంతో పంచాయతీరాజ్ రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మాడుగులపల్లి మండలాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ప్రతి గ్రామంలో 30 లక్షల రూపాయలతో రోడ్లు మురికి కాల్వల పనులు చేపడుతున్నట్టు వివరించారు. రాష్టంలోని మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాల ఎన్నికలకు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రెండు స్థానాలకు వచ్చే సంవత్సరం మార్చిలో పదవీకాలం ముగుస్తుంది. ప్రధానమంత్రి ముద్రా యోజన చిన్న వ్యాపారాలు, కుటీర పరిశ్రమలు నిర్వహించుకునే వారికి ఆర్థిక భరోసాను అందిస్తూ వ్యాపారాల విస్తరణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. హన్మకొండ జిల్లాకు చెందిన లబ్దిదారు పృథ్వీరాజ్ ఎలక్ట్రికల్ షాప్ నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ సందర్భంగా ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: బొజ్జపూరి పృథ్వీరాజ్ గౌడ్, హన్మకొండ జిల్లా భీమదర్పల్ మండలం ముల్కనూరు గ్రామం. 5 సంవత్సరాలుగా ఎలక్ట్రికల్ షాప్ నడుపుతా ఉన్నాం. మాకు ముద్రా లోన్ తో చాలా సహాయపడ్డది. ముద్రా లోన్ లో 50,000 రూపాయలు, తర్వాత 1,00,000 రూపాయలు, తర్వాత ఇప్పుడు 3 లక్షల రూపాయల వరకు, మళ్ళీ 4 సంవత్సరాల్లో 5 లక్షల వరకు లోన్ పొందడం జరిగింది.
0: సంగారెడ్డిలో ఈరోజు విశ్వకర్మ జయంతిని జరుపుకున్నారు. విరాట్ విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ది అధికారి ఏ జగదీష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘ నాయకులు, జిల్లా అధ్యక్షులు అశోక్చారి, ఆంజనేయులచారి, బ్రహ్మచారి, వైస్ ప్రెసిడెంట్ నాగభూషణం, ప్రధాన కార్యదర్శి మోహన్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండల కేంద్రాల్లో విశ్వ బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేములవాడలో జరిగిన వేడుకల్లో ప్రభుత్వ విప్ శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళాత్మకంగా రూపొందించిన ప్రతి వస్తువులో విశ్వకర్మ పాత్ర ఉంటుందని రాష్ట బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హైదరాబాద్ సంస్థానం విలీన ఘటన ఎందరో మహనీయుల త్యాగ ఫలితమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రాష్ట ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు ప్రజాపాలనా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగం పనులను 2028 మే నాటికి పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
2: ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఈరోజు మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ సాయంకాలం 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో శంకర్ బృందం పాడిన జానపద గీతాలు వింటారు. 7:00 ఉద్యోగవాణి, 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో వరిలో సాధారణ పంట మరియు విత్తన పంటలలో రైతులు పాటించవలసిన మేలైన యాజమాన్య పద్ధతులు, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి గొన్యా నాయక్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త పులుమటి పంకజ్ మోహన్. ఆ కార్యక్రమం అనంతరం వరి సాగులో అనుభవాలు వరంగల్ జిల్లా సంగ్యం మండలం కాట్రపల్లి గ్రామ రైతు కర్ర విశ్వేశ్వర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 చీర్ ఫర్ భారత్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:30 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం. ఇక 9:00 News@9 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 10:00 మధుర గీతాలు. ఇవి ఈరోజు మేం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం, 6:40 దేశభక్తి గేయం, 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 ప్రసార విశేషాలు, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయ తరంగిణి, 8:00 జానపద సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 9:00 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహన సేవ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది. 9:30 చిత్రసీమ, 10:00 వివిద్ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి, 12:30 తెలుగులో వార్తలు, 12:40 వివిద్ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వివిద్ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 3:00 వివిద్ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక సాయంకాల ప్రసారంలో 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమం, 7:00 ఉద్యోగవాణి, 7:05 తెలుగులో వార్తలు, 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం, 7:45 వికసిత్ భారత్, 8:00 కట్ అండ్ రైజర్, 8:30 మనోరంజని, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్. ఇక 10:00 మధుర గీతాలు, అలనాటి ఆణిముత్యాల లాంటి సినీ గీతాలు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. శ్రోతలంతవరకు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు విన్నారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని వింటారు. ఇందులో కొన్ని ప్రకటనలు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగుల తామరా
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
6: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
7: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
6: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ ను సంప్రదించండి.
8: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
9: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
10: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
11: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
12: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధిగల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
0: మీ స్నేహితులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
2: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
2: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
2: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
2: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
1: శ్రోతలు ఇంతవరకు సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో శంకర్ బృందం పాడిన జానపద గీతాలు వింటారు. కార్యక్రమం వినబోయే ముందు కొన్ని ప్రకటనలు.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
1: మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
4: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
5: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
6: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ విదా సకో.
5: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.

0: ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జానపద సంగీత కార్యక్రమంలో ఇప్పుడు వినండి శంకర్ బృందం పాడిన జానపద గీతాలు.

0: శ్రోతలు ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో శంకర్ బృందం ఆలపించిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ విభాగంలో రెగ్యులర్ ప్రాతిపదికన సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఫిజికల్ విభాగంలో 10, కెమికల్ విభాగంలో 13, బయోలాజికల్ సెరోలాజికల్ విభాగంలో 20 సైంటిఫిక్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 43 ఖాళీలు. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఉద్యోగాన్ని బట్టి డిగ్రీ, పీజీ పూర్తి చేసి ఉండాలి. ఫోరెన్సిక్ సైన్స్, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ, టాక్సికాలజీ, జువాలజీ, బాటనీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ విభాగాల్లో అభ్యర్థులు డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఉద్యోగాన్ని బట్టి అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఆ తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఖాళీలేగాక ఆంధ్రప్రదేశ్ రాష్ట స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పోలీసు శాఖలో కూడా 1,156 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీని చేపట్టనుంది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. అభ్యర్థులు జులై 1, 2026 నాటికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు జులై 1, 2026 నాటికి 18 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఆ తర్వాత మెయిన్స్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అంతేగాక ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏపీ పోలీస్ సబార్డినేట్ సర్వీసుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఎస్సీటీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 253, ఎస్సీటీ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 116, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ 9, ఈ విధంగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ప్రిలిమినరీ రాత పరీక్ష, దేహదారిద్య పరీక్షలు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఇంకా తుది రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అదేవిధంగా కమ్యూనికేషన్, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ విభాగాల్లో రెగ్యులర్ ప్రాతిపదికన సబ్ ఇన్స్పెక్టర్

0: పోస్టుల భర్తీకి కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీలను ప్రెస్ నోట్ ద్వారా గానీ వెబ్సైట్ లో గానీ త్వరలో తెలియజేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ slprb.ap.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. మరొక ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వివిధ కేటగిరీల్లో పారామెడికల్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 590 పారామెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. దీనిలో 365 నర్సింగ్ సూపరింటెండెంట్ ఖాళీలు, 118 ఫార్మసిస్ట్ ఖాళీలు, 43 ఇన్స్పెక్టర్ ఇంకా తదితర ఖాళీలున్నాయి. వీటితో పాటు హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్, ల్యాబ్ అసిస్టెంట్, రేడియోగ్రాఫర్, ఎక్స్రే టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, ఆప్టోమెట్రిస్ట్, డయాలసిస్ టెక్నీషియన్, ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ వంటి ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా లేదా బీఎస్సీ నర్సింగ్, బీఫార్మసీ, డిఫార్మసీ, రేడియోలాజికల్ టెక్నాలజీ పూర్తి చేసి ఉండాలి ఉద్యోగాన్ని బట్టి. అభ్యర్థుల వయసు జనవరి 1, 2026 నాటికి పోస్టు బట్టి 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ rrbapply.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 14 అక్టోబర్ 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం కావస్తుంది 7:05. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రపంచ దేశాల అవసరాలు తీర్చడానికి నూతన విశ్వసనీయ తయారీ కేంద్రాల ఏర్పాటు కోసం భారతదేశం వేగంగా సిద్దమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో వాణిజ్య బొగ్గు గనుల 16వ విడత వేలాన్ని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రారంభించింది. భారతదేశానికి వచ్చే భూటాన్ పౌరుల కోసం అంతర్జాతీయ యూపీఐ 2వ విడతను విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆ దేశ ప్రధానమంత్రి షెరింగ్ తోబ్గేతో కలిసి ప్రారంభించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో 3 T20 సిరీస్లో భాగంగా ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్తో 3వది చివరి మ్యాచ్ ఆడుతుంది. ప్రపంచ దేశాలు నూతన విశ్వసనీయ తయారీ కేంద్రాల కోసం వెతుకుతున్నాయని, ఆ అవసరాలు తీర్చడానికి భారతదేశం వేగంగా సిద్దమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలోని యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026ను మోదీ ఈరోజు ప్రారంభించారు. అంతర్జాతీయ తయారీ రంగానికి భారత్ నమ్మకమైన గమ్యస్థానమని, ఏఐ రంగానికి పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో సాంకేతికత ప్రాధాన్యం మారిందని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్దితో పాటు దేశంపై ప్రపంచవ్యాప్తంగా నమ్మకం పెరుగుతోందని ప్రధాని తెలిపారు. సవాళ్లతో కూడిన వాతావరణంలోనూ భారత్ 7.8% అభివృద్ది రేటును నమోదు చేసిందని, జపాన్ క్రెడిట్ రేటింగ్ సంస్థ సైతం భారత్ రేటింగ్ను మెరుగుపరిచిందని గుర్తు చేశారు.
1: చాలెంజింగ్ పీరియడ్ మే భీ భారత్ నే 7.8% గ్రోత్ హాసిల్ కర్కే దిఖాయి హై, ఔర్ ఇసీ దర్మియాన్ జపాన్ కీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కీ సోవరిన్ రేటింగ్ మే సుధార్ కియా హై, అప్గ్రేడ్ కియా హై, ఔర్ యే భీ 3 దశక్ కే బాద్ కరీబ్ 35 సాల్ కే బాద్ హువా హై.
0: ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 కింద కేటాయింపులను 8 బిలియన్ డాలర్ల నుంచి 13.5 బిలియన్ డాలర్లకు పెంచినట్టు ప్రధాని వెల్లడించారు. ఇప్పటి వరకు 12 చిప్ తయారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్టు చెప్పారు. న్యూఢిల్లీలో ఇటీవల విజయవంతంగా జరిగిన బ్రిక్స్ సదస్సులో న్యూఢిల్లీ డిక్లరేషన్ ఏకగ్రీవంగా ఆమోదం పొందడం భారత్పై ప్రపంచానికి ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు.
1: సెమీకండక్టర్ ఇండస్ట్రీ మే ఏక్ శబ్ద ఇస్తమాల్ హోతా హై, టేప్ అవుట్.

0: ये वो दिन होता है जब चिप डिजाइन पूरा होने के बाद प्रोडक्शन के लिए चली जाती है, लेकिन टैप आउट के बाद काम रुकता नहीं है, उसी दिन अगले वर्जन पर काम शुरू हो जाता है और भारत भी यही कर रहा है। हमारे पहले फेज का साइज लगभग 8 बिलियन डॉलर्स का था, जबकि सेकंड फेज का 13.5 बिलियन डॉलर तक का हमने तय किया है।
1: విదేశాల్లో పరిశోధనలు చేస్తున్న భారతీయ యువత దేశానికి తిరిగి వచ్చి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన అభివృద్దిలో భాగస్వాములు కావాలని, పరిశోధన అభివృద్ది రంగానికి పరిశ్రమల అధిపతులు నాయకత్వం వహించాలని మోదీ పిలుపునిచ్చారు. భారతదేశ డిజైన్ సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, సెమికాన్ 2.0 ద్వారా సెమీకండక్టర్ డిజైన్ సంస్థలను ప్రోత్సహించడమే లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2026 విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రంగంలో అవకాశాలు పెరగడంతో పెద్ద కంపెనీలు, స్టార్టప్లు ముందుకొస్తున్నాయన్నారు. ఈ సదస్సులో పాల్గొంటున్న ప్రముఖ యంత్ర తయారీ సంస్థల్లో ఒకటి ఈరోజు 5 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడిని ప్రకటించిందని తెలిపారు. అనేక అంతర్జాతీయ సంస్థలు భారత్లో తయారీ కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు.
2: The investment numbers that we are seeing today is of the order of 1 lakh crore, about 11 to 12 billion dollars. That much investment we are seeing among the people who have met us. Many of them don't want us to take the names, so we won't take the names. They will announce the investments as their boards and their shareholders authorize them from time to time. So that kind of journey is very clearly ahead of us.
1: కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో వాణిజ్య బొగ్గు గనుల 16వ విడత వేలాన్ని ఈరోజు ప్రారంభించింది. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 21 పూర్తి శోధిత, 4 పాక్షిక శోధిత గనులతో కలిపి మొత్తం 25 బొగ్గు బ్లాకులను ఈ విడతలో అందుబాటులో ఉంచారు. ఇప్పటి వరకు 9 రాష్ట్రాల్లో మొత్తం 147 బొగ్గు గనులను వేలం వేసినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటి ద్వారా ప్రతి ఏటా 47,500 కోట్లకు పైగా అంచనా ఆదాయం, 55,000 కోట్లకు పైగా మూలధన పెట్టుబడులు రానున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే భారతదేశ అభివృద్దిలో బొగ్గు రంగానిది కీలక పాత్ర అని పేర్కొన్నారు. దేశంలో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, వరుసగా 2వ ఏడాది కూడా 1 బిలియన్ టన్నుల మార్కును దాటిందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వ్యక్తుల మధ్య జరిగే యూపీఐ చెల్లింపులన్నీ ఉచితంగానే కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నెలకు 1 లక్ష రూపాయల వరకు సంపాదించే వ్యాపారులకు రూపే డెబిట్ కార్డు లావాదేవీలకు ఎటువంటి ఛార్జీలు ఉండవు. రైల్వేలు, పెట్రోల్ బంకులు వంటి అత్యవసర రంగాల్లో 2,000 దాటిన లావాదేవీలపై 5 రూపాయల ఛార్జీ పడుతుంది. కేవలం పెద్ద వ్యాపారులకు జరిగే 2,000 దాటిన చెల్లింపులపై 0.4% ఎండీఆర్ భారం పడుతుంది. చిన్న వ్యాపారులను ప్రోత్సహించేందుకు ఎండీఆర్ వసూళ్లలో 5% నిధులతో ప్రత్యేక ఫండ్ను ఏర్పాటు చేయనున్నారు. నూతన విధానం యూపీఐ వ్యవస్థను బలోపేతం చేస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. భూటాన్లో పర్యటిస్తున్న కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఆ దేశ ప్రధానమంత్రి షెరింగ్ తోబ్గే, విదేశాంగ మంత్రి డిఎన్ దొంగ్యాల్తో కలిసి భారతదేశానికి వచ్చే భూటాన్ పౌరుల కోసం అంతర్జాతీయ యూపీఐ 2వ విడతను ప్రారంభించారు. భూటాన్లో ఇప్పటికే యూపీఐ అందుబాటులో ఉండగా, తాజా చర్యతో 2 దేశాల మధ్య ద్వైపాక్షిక డిజిటల్ చెల్లింపుల అనుసంధానం పూర్తయిందని సోషల్ మీడియాలో తెలిపారు. భారత విద్యా సంస్థల్లో భూటాన్ విద్యార్థుల ఉన్నత విద్య కోసం నెహ్రూ వాంగ్చుక్ స్కాలర్షిప్ పథకం పొడిగింపు ఒప్పందం ఇరు దేశాల మధ్య జరిగింది. విద్య, నైపుణ్యాభివృద్ది రంగాల్లో ఇదొక ముందడుగని జయశంకర్ అభివర్ణించారు. భూటాన్ చేపట్టిన ఈ మొబిలిటీ, పర్యావరణ హిత రవాణా వ్యవస్థకు భారత్ పూర్తి మద్దతిస్తోందన్నారు. భారత్ భూటాన్ ప్రత్యేక స్నేహ సంబంధాలపై ప్రధాని తోబ్కే చూపిన చొరవను కొనియాడుతూ, భూటాన్ పురోగతి, సమృద్దికి భారతదేశం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని జయశంకర్ స్పష్టం చేశారు. వికసిత్ భారత్ వైపు భారతదేశ ప్రయాణానికి నిధుల సమీకరణ అనే అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రేపటి నుంచి న్యూఢిల్లీలో 2 రోజుల సదస్సు నిర్వహిస్తుంది.

0: రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు ఆర్థిక కార్యదర్శుల కోసం ఈ సదస్సు ఏర్పాటు చేసినట్టు మంత్రిత్వశాఖ తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలు రాష్టాల ముఖ్యమంత్రులు ఆర్థిక మంత్రులు ఈ సమాపేశంలో పాల్గొంటారు. భారత అభివృద్ది ప్రయాణంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు విధానపరమైన ప్రాధాన్యతలపై చర్చించడానికి ఈ సదస్సు వేదిక కానుంది. ఇందులో స్థూల ఆర్థిక ముఖచిత్రం, వ్యవసాయ రంగ పరివర్తనకు నిధులు, ఇంధన రంగంలో మార్పులకు నిధుల సమీకరణ అనే మూడు కీలక అంశాలపై ప్రత్యేక చర్చలు జరుగుతాయి. వికసిత్ భారత్ జీరామ్జీ పథకం ద్వారా అభివృద్ది చెందిన గ్రామాలను నిర్మించేందుకు కృషి చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారులను ఆదేశించారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ వర్క్షాప్ లో మాట్లాడుతూ ఆయన, ఈ పథకం కేవలం ఉపాధి కల్పనకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రజలకు ఉపయోగపడే శాశ్వత ఆస్తుల సృష్టికి తోడ్పడాలన్నారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న మూడు T20 సిరీస్ లో భాగంగా ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్ తో మూడవది చివరి మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మొదటి రెండు మ్యాచ్లలో ఘన విజయం సాధించిన టీమిండియా ఇప్పటికే 2-0 ఆధిక్యంతో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రపంచ దేశాల అవసరాలు తీర్చడానికి నూతన విశ్వసనీయ తయారీ కేంద్రాల ఏర్పాటు కోసం భారతదేశం వేగంగా సిద్దమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో వాణిజ్య బొగ్గు గనుల 16వ విడత వేలాన్ని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రారంభించింది. భారతదేశానికి వచ్చే భూటాన్ పౌరుల కోసం అంతర్జాతీయ యూపీఐ 2వ విడతను విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆ దేశ ప్రధానమంత్రి షెరింగ్ తోబ్కేతో కలిసి ప్రారంభించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మూడు T20 సిరీస్ లో భాగంగా ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్ తో మూడవది చివరి మ్యాచ్ ఆడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదేలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
3: ఇదెవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
1: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
3: నిజంగా
2: 16 నెలల నిజం.

0: సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 1800 1551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి, వరిలో సాధారణ పంట మరియు విత్తన పంటలలో రైతులు పాటించవలసిన మేలైన యాజమాన్య పద్ధతులు. వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి గొన్యానాయక్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్.
2: వరిలో సాధారణ పంట మరియు విత్తన పంటలలో తీసుకోవలసిన మేలైన యాజమాన్య పద్ధతులు తెలియచేయడానికి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్లాంట్ బ్రీడింగ్ శాస్త్రవేత్త డాక్టర్ పి గోన్యానాయక్ గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. వారిని అడిగి వరిలో సాధారణ పంట మరియు విత్తన పంటలలో తీసుకోవలసిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గోన్యానాయక్ గారు.
3: నమస్తే సార్.
2: ప్రస్తుత పరిస్థితులలో వరి పంట ఎలా ఉంది మరియు పంట యాజమాన్యం గురించి తెలియజేస్తారా?
3: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్కి గాను మనకు దాదాపు 67 లక్షల ఎకరాలలో వరి విస్తీర్ణం అనేది సాధారణంగా ఉంది. కానీ ఈసారి ఉన్న ఎలినో ఎఫెక్టు పరిస్థితి వల్ల మనకు నాట్లు అనేవి 52 లక్షల ఎకరాల్లోనే సాగు చేయడం జరిగింది. అంటే దాదాపు 78% ఏరియా అనేది సాగులోకి వచ్చింది. 22% మనకు ఈ వానాకాలంలో డెఫిషియెంట్గా ప్లాంటింగ్స్ కావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్లాంటింగ్ అయిన ఏరియా కూడా మనకు ఈ ఎలినో ఎఫెక్ట్తోని అరకొర కొంతవరకు మనకు పొటెన్షియల్ బోర్లు బావులు ఉన్న చోట మాత్రమే పంట అనేది మంచిగా మనకు ఎండిపోకుండా తడి పారడం జరుగుతుంది. మిగతా చోట్ల ఎక్కడైతే మనకు ఆయకట్టు ఏరియా ఉండి అక్కడ బోర్ల ద్వారా మనకు ఈ వరి పంట సాగు చేసిన సందర్భంలో కొంతవరకు పంట కూడా మనకు ఈ పిలకలు వేసే దశలోనే నీటి తడులు పారక ఆరిపోవడం కూడా మనకు పంట కూడా ఎండిపోవడం కూడా జరుగుతుంది. అది కొంతవరకు చూసుకున్నట్లయితే ఈ మధ్యనే లాస్ట్ 2-3 రోజుల ముందు పడిన వర్షాలకి మళ్ళీ కొంతవరకు ఏదైతే మనకు పూర్తిగా ఎండిపోకుండా నీళ్లు సరిపోని పరిస్థితుల్లో అడపదడప తడితో పారించుకున్న రైతులు ఈ మొన్న పడ్డ వర్షాలకి కొంతవరకు ఊపిరి పీల్చుకోవడం జరిగింది. అదేవిధంగా కొన్ని బోర్లు కూడా ఎండిపోయిన పరిస్థితుల్లో అదేవిధంగా ఆగి నీళ్లు పోసే పరిస్థితుల్లో కూడా కొంతవరకు నీటి మట్టం అనేది పెరిగి కొంత బోర్లు కూడా ఊపందుకోవడం జరిగింది. అయితే ఈ మొన్న పడ్డ వర్షపాతం ఎక్కువగా మనకు ఈ మన పాత వరంగల్ జిల్లాలోనే ఎక్కువగా నమోదు కావడం జరిగింది. మిగతా తెలంగాణ జిల్లాల్లో కూడా అంత అనుకున్న స్థాయిలో పడలేదు, చాలా తక్కువగా నమోదు కావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా చోట్ల పంట మనకు ముందు వేసుకున్న వాళ్ళు పిలకల దశ దాటి ఇంకొక 10-15 రోజులకి పుట్టకొచ్చే దశకుంది. ఇంకా మనకు లేటుగా నాటు వేసిన చోట్ల చూసుకున్నట్లయితే పిలకలు వేసే దశలోనే ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో సాధారణ పంట మనకు వచ్చే చీడపీడల సమస్యలు చూసుకున్నట్లయితే ఈ వరంగల్ జిల్లాలో అయితే కొంతవరకు మొన్న బ్యాక్టీరియా ఎండాకు తెగులు అనేది నమోదు కావడం జరిగింది. దీనితో పాటు కాండం తొలుచు పురుగు కూడా మనకు కొంత ఉధృతిని గమనించడం జరిగింది. కాబట్టి రైతు సోదరులకి చెప్పేది ఏంటంటే ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులుకి పూర్తి నివారణ లేదు, కానీ మనం ప్రివెంటివ్ మెజర్గా అంటే ఆ పంట మొత్తం సోకకుండా మనం ఈ తెగులుని అక్కడికే ఆపివేయడం కోసం ప్లాంటోమైసిన్ అదేవిధంగా కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే 2 మందులని కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ తెగులు మనకు పొలం మొత్తం వ్యాపించకుండా

0: అక్కడికక్కడే నిలిపివేసే పరిస్థితి మనం తీసుకొని రావచ్చు. అదేవిధంగా కాండం తొలుచు పురుగు విషయానికి వచ్చినట్లయితే, ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మనం డైరెక్ట్గా కొరాజిన్ అనే మందుని స్ప్రే చేసుకొని పురుగు ఉధృతిని అరికట్టవచ్చు. లేని పక్షంలో మొవ్వ చచ్చిపోయి ఆ పిలకలు ఎప్పుడైతే మనకు తగ్గుతాయో దాని ద్వారా మనకు దిగుబడి కూడా పడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు, ఇప్పుడు నేను ఈ చెప్పిన రెండు, ఒక పురుగు ఉధృతి అదేవిధంగా ఒక తెగులుకి సంబంధించిన యాజమాన్యం చర్యలు చేపట్టుకొని పంటని కాపాడుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా రైతు సోదరులు, ఎక్కడైతే మనకు వర్షాకాలం ఉంది కాబట్టి వర్షాకాలంలో మనకు గట్టెక్కే పరిస్థితి ఉంటుంది, అరకొర వర్షాలు పడ్డా మనకున్న బోర్ల యొక్క సామర్థ్యాన్ని బట్టి పంట చేతికి అందొచ్చు అని అనుకున్న రైతులు కంప్లీట్గా కొన్ని సందర్భాల్లో 15 నుంచి 20 రోజులు డ్రై స్పెల్ వచ్చి బోర్ల గుళ్ళలో కూడా నీటి మట్టం తగ్గిపోయి బోర్లు కూడా కొన్ని ఆక్కుంటూ పోయడం వలన రైతు సోదరులు వేసుకున్న పంట మొత్తం మనకు నీటి తడి పారక కొన్ని చోట్ల ఎండిపోవడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంలో మనం ఎక్కడైతే ముదురు పొలాలున్నాయో ఆ ముదురు పొలాలకి కొంత ప్రమాదం జరగకపోయినప్పటికీ లేత పొలాలకి బాగా ప్రభావం చూపి ఎండిపోవడం అనేది జరుగుతుంది. ముదురు పొలాల విషయానికి వచ్చినట్లయితే అడపదడప వర్షం పడ్డప్పుడు కొంత రికవర్ అయ్యి పూర్తిగా నీటి తడి పారినప్పటికీ మెట్ట పంట విధంగా కూడా సాగయి గట్టెక్కే పరిస్థితి ఉంది. దీనితో పాటు మనం ఇంకొక సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే వానాకాలంలో మనకు ఈసారి వానాకాలంలోనే చాలా వర్షపాతం చాలా తక్కువగా నమోదవడం జరిగింది. కాబట్టి ఎక్కడైతే రైతు సోదరులు విత్తన పంటగా సాగు చేస్తున్నారో ఆ విత్తన పంటగా సాగు చేసేటప్పుడు కూడా ఇంతకుముందు నేను చెప్పిన విధంగా రెండు, ఒకటి పురుగు అయితే నింది కాండం తొలుచు పురుగు ఉధృతిని కానీ అదేవిధంగా బ్యాక్టీరియా ఎండాకు తెగులును కూడా అరికట్టుకోవాల్సింది పరిస్థితి ఉంది. మనకు ఈ విత్తనం కోసం పంట సాగు చేసినప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనకు పంట కొన్ని చోట్ల పిలక దశలో ఉంది, అదేవిధంగా కొన్ని చోట్ల పిలక దశ అయిపోవడానికి ఎండింగ్ స్టేజ్లో ఉంది, అంటే గనకొచ్చే స్టేజ్ నుంచి పొట్టకొచ్చే స్టేజ్కి ఉంది. కాబట్టి ఈ స్టేజ్లో మనం ఈ విత్తనం కోసం చేసే పంటలో బెరుకులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బెరుకులు తీసేది అనేది 3 దశలలో ఉంటుంది. 1 పిలక వేసే దశ, 2 పూత దశ, అదేవిధంగా ఇంకొకటి మనం కోసే ముందు. ఈ 3 దశలలో విత్తన పంటని మనం బెరుకులు తీసుకొని మేలైన విత్తనాన్ని మనం సేకరించుకునే అవకాశం ఉంది. ఈ బెరుకులు తీసుకోవడంతో పాటు పురుగుల తెగుళ్ల యాజమాన్యం కూడా చాలా ముఖ్యమైనది విత్తన పంటకి. ఎక్కడైతే మనకు విత్తనం ద్వారా సోకే తెగుళ్ళు ఉంటాయో ఈ విత్తన పంటకి ఈ రకమైన తెగులు సోకినప్పుడు అట్లాంటి పొలాలని మనం విత్తనం కోసం తీసుకోవడం జరగదు, వాటిని మనం రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి విత్తనం ద్వారా సోకే తెగులు అనేది ఈ విత్తనం కోసం పండించే పంటకు తెగులు ఉధృతి ఎక్కువ కాకముందే మనం ప్రతి 2 నుంచి 3 రోజులకు ఒకసారి మనం పంట పొలాన్ని గమనించుకుంటూ మొదటి దశలోనే ఈ పురుగుల తెగుళ్ళ యాజమాన్యాన్ని మనం చేపట్టి యాజమాన్య చర్యలు చేపట్టి ఆ ఉధృతి నుంచి మనం పంటని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
1: మరి అదేవిధంగా ఇప్పుడు సాధారణ పంట మరియు విత్తన పంట మధ్య యాజమాన్యమైన తేడాలు ఉంటాయా? మరి ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి రైతులు?
0: మనం సాధారణ పంట విషయానికి వచ్చినప్పటికీ కొంత నెగ్లిజెన్సీ జరిగితే, పురుగులు తెగుళ్ళు యాజమాన్య విషయంలో నెగ్లిజెన్సీ జరిగితే మనకు దిగుబడి మాత్రమే తగ్గే అవకాశం ఉంది. కానీ మనం కొంచెం 2-3 క్వింటాల్ దిగుబడి తగ్గినా ఆ పంటని మనం మార్కెట్లో అమ్ముకోవచ్చు, ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది, ఓన్లీ దిగుబడి మాత్రమే వ్యత్యాసం ఉంటుంది. ఒకవేళ మనకు గింజకు సోకే తెగులు గినక సోకినట్లయితే అప్పుడు ఏమైతుంది, సాధారణ పంటకి మనకు నాణ్యత లోపిస్తుంది కాబట్టి రేటు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఈ సాధారణ పంట విషయంలో కొంత లోటుపాట్లు జరిగినప్పటికీ మనం పూర్తిగా లాస్ అవ్వకుండా దిగుబడి విషయంలో కానీ కొంత వరకు రేట్ రూపంలో కానీ లాస్ అయ్యే పరిస్థితి ఉంది,
1: కొద్దిగా నష్టపోయే అవకాశం
0: ఎక్కువ కాకుండా, మన మోతాదుకు మించి కాకుండా కొంతవరకు మనం బేర్

0: చేసుకునేంత వరకే ఉంటది, అది అంత సూక్ష్మంగా మనకు కనబడదు. అదేవిధంగా మీరు విత్తనం పంట విషయానికి వచ్చినట్లయితే ఏమైనా పురుగుల తెగుళ్ల విషయంలో లోటుపాట్లు జరిగితే అప్పుడు ఏమైతుంది, విత్తనం అనేది నాణ్యత లోపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే గింజ ద్వారా వ్యాపించే శిలీంధ్రాలు ఉంటాయి కొన్ని, అవి ఏమైతే అంటే ఆ విత్తనం పండించే పంటకి సోకినప్పుడు అది ఉధృతి ఎక్కువైతే ప్రమాదం, అది మళ్ళీ తదుపరి నెక్స్ట్ విత్తనానికి వాడడానికి పనికిరాదు. అది విత్తనానికి వాడితే మళ్ళీ ఏమవుతుంది అంటే నెక్స్ట్ తదుపరి జనరేషన్లో అది ఈజీగా మళ్ళీ పంటకి విత్తనం ద్వారా సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఉధృతి పెరగక ముందే దాన్ని అరికట్టినట్లయితే గింజ నాణ్యత కూడా ఉంటుంది, ఆ పంట నుంచి మనం విత్తనాన్ని కూడా సేకరించుకోవచ్చు. ఒకవేళ పూర్తిగా మనకు తెగులు బారి నుంచి రక్షించుకోలేకపోయినాం, గింజ మీద బాగా మచ్చలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏమైతుంది విత్తన నాణ్యత లోపిస్తుంది. విత్తన నాణ్యత లోపిస్తే దానివల్ల వచ్చే సమస్యలు మనకు విత్తనంగా పనికిరాదు. అది విత్తనంగా పనికిరానప్పుడు మనం విత్తనం పంటకి పండించేటప్పుడు ఏమైతుంది అంటే సాధారణ పంట కంటే ఎక్కువ పెట్టుబడి పెడతాం. ఎక్కువ పెట్టుబడి పెట్టినప్పుడు ఏమైతుంది, మనకు విత్తన పంటకి ఎకరానికి 70-80 వేలు పడితే సాధారణ పంటకి 30 వేలలో అయిపోతుంది. కాబట్టి మనం దాన్ని ఆ విత్తనం పంటని విత్తనానికి పనికిరాదు కాబట్టి దాన్ని మార్కెట్లో అమ్ముకోవాల్సి వస్తుంది సాధారణ పంటగా. అలాంటప్పుడు ఏమైతుంది, మనకు పెట్టిన పెట్టుబడే వచ్చే అవకాశం ఉంటుంది,
1: రైతుకు నష్టం ఎక్కువ జరిగే అవకాశం
0: అనేది జరిగే అవకాశం.
1: విత్తన పంటలో జాగ్రత్తలు బాగా తీసుకోవాలి, నాణ్యమైన పంటనే తీసుకోవాలంటారు.
0: విత్తనం కింద నాణ్యమైన పంటని మనం విత్తనం కింద సేకరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటప్పుడే మనకు రైతుకి మనకు అది ఎకనామికల్ గా ఉంటుంది
1: లాభం.
0: కాబట్టి ఆ పురుగుల తెగుళ్ల బారి నుంచి రక్షించుకోవాలి. అండ్ రెండోది ఏంటంటే బెరుకులు అనేవి కూడా నాణ్యత లోపించకుండా చూసుకోవాలి, ఆ విధంగా చూసుకోవాలి. ఈ నాణ్యత విషయానికి వచ్చినట్లయితే మనకు మనం నాణ్యత విషయాలు చూసుకున్నట్లయితే 100 గింజలు తీసుకుంటే 98 గింజలు సమానంగా ఒకే విధంగా ఉండాలి. మనకు భౌతిక శుద్ధత అనేది పర్ఫెక్ట్ ఉండాలి. ఏమన్నా 1-2 గింజలు అవి ఒలిపిడి గింజలు కానీ మట్టి పెడ్డలు కానీ లేకపోతే పగిలిన గింజలు కానీ తాలు గింజలు కానీ 1-2 ఉంటే ఏం కాదు, పెద్ద సమస్య అనేది ఉండదు విత్తన నాణ్యతలో. అది అంతకంటే ఎక్కువ పరిధి దాటినప్పుడు మనకు విత్తనం నాణ్యత అనేది లోపిస్తుంది. కాబట్టి భౌతిక శుద్ధత అనేది ఖచ్చితంగా 95% ఉండాలి, 98%. జన్యు శుద్ధత మాత్రం 100% ఉండాలి. ఆ విధంగా మనం చూసుకోవాలి.
1: విత్తన పంటలో పంట కోత సమయంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వారికి లాభదాయకంగా ఉంటుంది?
0: ఈ పంట కోత విషయం అనేది మనం ఫీల్డ్ మీద బెరుకులు తీసేస్తాం, పురుగులు తెగుళ్ళ యాజమాన్యం మన చేతిలో ఉంటే కంట్రోల్ చేసేస్తాం. ఆ మిషన్తోని ఈ రోజుల్లో వరి పంట అనేది 100 ఎకరాలు సాగు చేస్తే 100 ఎకరాలు మిషన్తోనే వస్తారు. యాంత్రీకరణ అనేది 100% ఉంది వరిలో. కాబట్టి మనము ఈ మిషన్ కోసేటప్పుడు సాధారణ పంట కోసినప్పుడు మనకు దాంతో పెద్ద సమస్య రాదు, ఎందుకంటే అందరి పొలాలకు వస్తూ ఉంటుంది, మార్కెట్లో పోయి అమ్మేస్తాం. అదే విత్తన పంట కోసేటప్పుడు మనం పొలం కోపించుకునేటప్పుడు ఆ యంత్రాన్ని హార్వెస్టర్ని మనం ఏం చేయాలంటే దొడ్డు గింజ కోసిందా సన్నగింజ కోసిందా అనేది పరీక్షించాలి. ఫస్ట్ పరీక్షించి ఏం చేయాలంటే దాన్ని మనం కంప్లీట్గా మెయిన్ పార్ట్ కటర్ బార్లో ఉన్న పార్ట్స్ కానీ కోసే ముందల కోసే పార్ట్ ఉంటుంది కదా, దాంట్లో ఉండే పార్ట్స్ కానీ లేకపోతే లోపల జల్లెడ మీద ఉండే జల్లెడ తీసేయాలి, జల్లెడ తీసి శుభ్రపరచుకోవాలి. ఆ విధంగా మనకు ఎక్కడైతే ఒడ్లు కటింగ్ అయ్యి మనకు డైరెక్ట్ డ్రమ్ముల పోతుందో ఆ భాగాలను మనం విడపరుచుకొని బ్లోయర్ కొట్టుకొని శుభ్రపరచుకోవాలి. శుభ్రపరచుకొని మళ్ళీ ఆ భాగాలను ఎక్కించుకొని కోసే ముందు కొంచెం 1-2 బస్తాలు వడ్లు అనేవి మనం బల్క్ కింద తీసేయాలి. బల్క్ కింద తీసేసి పక్కకు పడేయాలి అన్నట్టు, దాన్ని విత్తనం కింద వాడొద్దు. పక్కకు పడేస్తే దాంట్లో ఇంకా ఏమైనా మనం శుభ్రపరిచినప్పటికీ ఎక్కడన్నా 1-2 గింజలు ఒకవేళ మిగిలిపోయి ఉంటే మనం ఈ పక్కకు పోసే వడ్లల్లో కలిసి పోవడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా చేసి మనం తర్వాత కోసే వడ్లని మనం విత్తనంగా కల్లాలు శుభ్రపరచుకొని 1 గింజ వేరే ఇతరత్ర గింజ లేకుండా చూసుకొని కుప్పలు పోసుకొని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధంగా విత్తనం పంటకి మనము మేలైన యాజమాన్యం చేసినట్లయితే విత్తనంలో కల్తీలు రాకుండా విత్తన నాణ్యతలో లోపాలు రాకుండా అరికట్టుకొని తదుపరి వాడే ఈ విత్తనము మనం ఏ పొలాలకైతే వాడతామో ఏ రైతులకి

0: అయితే పోతుందో వాళ్ళు విత్తనంలో నాణ్యత లోపం ఉండదు కాబట్టి, భౌతిక శుద్ధత జ్వనిశుద్ధత ఉంటుంది కాబట్టి మంచి దిగుబడి సాధించే పరిస్థితి ఉంటుంది.
1: అంటే పంట కోత విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలంటారు.
0: పాటించాలి.
1: అది పంట కోసే మిషన్ కూడా చాలా శుభ్రపరచుకొని చేసుకోవడం ద్వారా ఈ విత్తనంలో కల్తీ అనేది ఉండదు, వేరే రకాలు కలవకుండా వేసుకునే రైతులకు కూడా మేలు జరుగుతుంది అంటారు.
0: అవును, ఒకటే రకం ఉంటుంది. ఒకటే రకం ఉన్నప్పుడు మనకు ఇంకా వివిధ రకాలుగా మొక్క అనేది, వివిధ రకాల మొక్కలు రావు. ఎప్పుడైతే పొలం సమానంగా ఉంటుందో అప్పుడు మనకు ఆశించినంత దిగుబడి వచ్చే పరిస్థితి ఉంటుంది.
1: కాబట్టి పంట కోతలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే లాభదాయకం అంటారు.
0: లాభదాయకంగా ఉంటుంది.
1: వరిలో సాధారణ పంట మరియు విత్తన పంటలలో తీసుకోవలసిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్లాంట్ బ్రీడింగ్ శాస్త్రవేత్త డాక్టర్ పి గోన్యనాయక్ గారు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సార్.
2: శ్రోతలు, ఇంతవరకు వరిలో సాధారణ పంట మరియు విత్తన పంటలలో రైతులు పాటించవలసిన మేలైన యాజమాన్య పద్ధతులు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి గొన్యానాయక్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్.
3: కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది.
4: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం.
3: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కిసాన్వాణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి వరి సాగులో అనుభవాలు. వరంగల్ జిల్లా సంగ్యం మండలం కాట్రపల్లి గ్రామ రైతు కర్ర విశ్వేశ్వరరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్.
5: నమస్కారం అండి. కర్ర విశ్వేశ్వరరెడ్డి గారు.
6: నమస్తే.
5: సంగ్యం మండలం కాట్రపల్లి గ్రామంలో వ్యవసాయం చేస్తా ఉన్నారు కదా, ఏ పంటలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు మీరు?
6: పత్తి, మొక్కజొన్న, వరి.
5: పత్తి, మొక్కజొన్న, వరి. ఇప్పుడు ఈ వరి వేశారు కదా, ఎన్ని రోజులు అండి వేసి ఇక్కడ?
6: 25 రోజులు అవుతున్నాం.
5: ఈ వరిలో ఏ రకాలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు మీరు?
6: 6 వేయిపదలు, దొడ్డు రకాలు.
5: దొడ్డు రకాలు కూడా పండిస్తారు?
6: సన్న రకాలు, దొడ్డు రకాలు. వర్షాకాలానికి సన్న రకాలు వేసి, వ్యాసంకి దొడ్డు రకాలు వేస్తారు.
5: అంటే మీకు దిగుబడి ఏది బాగా వస్తుంది, సన్న రకాల దొడ్డు రకాల?
6: దొడ్డు రకాల దిగుబడి ఎక్కువ వస్తుంది. సన్న రకాల పేర్లో వర్షాలు కానీ చలికి కానీ చీడపీడలు ఎక్కువ ఆశించి నష్టం కుదే తాలూగిన అది ఎక్కువ అవకాశం ఉంటుంది. యాసంగి పంటలకి కొద్దిగా ఎక్కువ దిగుబడి వస్తుంది.
5: ఏ పద్ధతిలో సాగు చేసుకుంటారు ఎక్కువగా మీరు?
6: మేము మాత్రం నాటు పద్ధతి వాడుతాం.
5: నాటు పద్ధతిలో వాడుతూ ఉంటారు. అంటే ఈ నారుమడిని ఎలా చేసుకుంటారు మీరు వరిలో? అంటే నారు బలంగా ఉంటాయి, మీకు దిగుబడి బాగా వచ్చింది.
6: దుక్కులో డిఏపి 2 కానీ 20 కానీ పొటాష్ కానీ ఒక ఎకరానికి ఒక చిన్న మడి తీసుకొని దాన్ని నారు చేసుకొని దుక్కులో వేసుకున్న తర్వాత 15 రోజుల తర్వాత గులకలు వేస్తామండి, మగ్గు పురిగిన రాకుండా. తర్వాత మళ్ళీ పైపిచ్చకారిగా మామూలు దోమకు దానికి మా దగ్గర కొడతాం. నెల 25 నెల లోపల నాటేస్తాం పెద్ద వాళ్ళు.
5: అంటే నారు మీద కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి.
6: నాటేసిన తర్వాత మొగ్గు పురిగి వచ్చి తాళగింజ అవకాశం ఉంటుంది, గొలుసు తెల్ల గొలుసు అవకాశం ఉంటుంది.
5: కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం. 25 రోజుల నారు వేసుకుంటారా?
6: 25 నెల మధ్యలో కంపల్సరీ. అట్లా వేయడం వల్ల పిలకాయలు ఎక్కువ వచ్చి దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. నెల తర్వాత మొదటి నారు వేస్తే కొద్దిగా పిలకలు తక్కువ వచ్చి దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది.
5: కాబట్టి సరైన సమయంలో వేసుకుంటే మీకు దిగుబడి బాగా వస్తా అంటే.
6: అవును.
5: మీకు నీటి సౌకర్యం ఉందా బాగా?
6: నీటి సౌకర్యం ఉంది.
5: అంటే ఎండాకాలం కానీ?
6: ఎండాకాలం వరకు కష్టం కానీ ఇప్పుడు వర్షాకాలం ఈ ఎల్లిన ప్రభావం వల్ల ఇప్పటి వరకు వానకాలం పంట వరకు సరిపోయే అవకాశం, వ్యాసంగి వరకు సరిపోయే ఒక బావి ఆల్రెడీ పడుస్తున్నాయి
5: అట్లాగా.

0: అంటే రెండు ఉన్నాయి మీకు బావులు?
1: అవునవును, ఒక కింద ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది.
0: అందుకే కొద్దిగా అవకాశం ఉంది మీకు,
1: అవకాశం ఉంది వర్షకాలం.
0: ఇప్పుడు ఈ వరిలో కలుపు నివారణ ఎట్లా చేసుకుంటా ఉంటారు మీరు?
1: ఇంతకుముందు ఒక 2 సంవత్సరాలకు ముందు కలుపు తీసేవాళ్ళం లేబర్ పెట్టి, ప్రస్తుతానికి కలుపు మందులు వచ్చినాయి, దాన్నే స్ప్రే కానీ కలిపి చల్లడం కానీ చేసి కలుపు నివారణ చేస్తాం. లేబర్ షార్టేజ్ వల్ల
0: లేబర్ షార్టేజ్ వల్ల మందులు వాడుతున్నారా?
1: ఆ మందులు స్ప్రే చేయడం కానీ చల్లడం కానీ చేస్తున్నాం.
0: అంత ముందు
1: వారు వర్కర్ అవుతానే కలుపు తీయించేవాళ్ళం, ప్రస్తుతం స్ప్రే ద్వారానే కలుపు నివారణ చేస్తాం.
0: ఈ వరిలో మీకు ఎలాంటి తెగుళ్ళు ఆశిస్తూ ఉంటాయి ఎక్కువగా?
1: వరిలో మగ పురుగు, అగ్గి తెగులు, ఎండాకు తెగులు, దోమపోటు, ప్రతి వారం 2-3 రోజులకు ఒకసారి వీలైనప్పుడు లోపల దిగి చూడడం వల్ల మనకు దోమ ఉందా పురుగు ఉందా తెలిస్తే దాన్ని బట్టి మందులు పిచికారీ చేస్తాం.
0: దాన్ని బట్టి చేసుకుంటా ఉంటారు గుర్తించి
1: గుర్తించి అడపదడప చూడడం వల్లనే చూస్తే బెటర్. మనం అగ్గి తెగులు మాత్రం తొందరలో దాన్ని గుర్తించాలి, లేదు చేస్తే అది ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది దిగుబడి మీద.
0: ఎరువుల యాజమాన్యం ఎలా చేస్తూ ఉంటారు?
1: ఎరువులు నా ముందు దుక్కులు వస్తూ ఉండే, నాటు వేయకముందు వేసిన తర్వాత 15 రోజులకి గులకలు మగుపు రాకుండా గులకలను మళ్ళా సెకండ్ సారి 15 రోజులకు మళ్ళీ ఒకసారి వేసి, మళ్ళా తర్వాత చిరుపొట్ట దశలో మళ్ళా ఒకసారి వేసి అదే లాస్ట్ మూడు.
0: అంటే ఈ దుక్కిలో పశువుల పింటలు వాడుతూ ఉంటారు?
1: పశువుల పింట పశువులు ఎక్కువ లేవాళ్ళ లేవు కదండి, అందుకే పశువుల పింట మనకు అందుబాటులో లేదు, కాస్ట్లీ కూడా అయిపోయింది, దానివల్ల ఎరువుల పైన ఎక్కువ ఆధారపడారు.
0: ఈ వరితో పాటు ఏమేమి సాగు చేస్తాం? పత్తి
1: చేస్తాం.
0: ఈ పత్తి ఎన్ని రోజులు వేసి మీరు?
1: పత్తి ఇది 50 రోజులు 2 నెలల దగ్గరికి.
0: 2 నెలలు అవుతుందా పత్తి వేసి? ఈ వరి తర్వాత మళ్ళీ రకం వాడతారు సన్నం ఇప్పుడు వేసింది,
1: ఇప్పుడు సన్నం ఈ బోనస్ దీనివల్ల
0: బోనస్ ఇస్తున్నారు కదా ఇప్పుడు
1: మళ్ళీ యాసింగ్ కూడా అదే అసలు పరిస్థితి.
0: అదే ఇంత దొడ్డు రకాలకు బాగుండేది, ఇప్పుడు ఏంటంటే రైతులందరూ సన్న రకాలకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
1: వానాకాలం బోనస్ పంటలు ఎక్కువ సన్న రకాలు చూస్తున్నారు, యాసింగ్ కూడా తప్పని పరిస్థితి అయిపోయింది.
0: ఎంత దిగుబడి వస్తుందండి వరి మీకు?
1: దిగుబడి వర్షాకాలం 25 నుంచి 30 బస్తాల వరకు రావచ్చు, మన యాసింగ్కి 30 నుంచి 40 మధ్య రావచ్చు, మంచి పడితే 40 వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
0: అంటే మీరు వడ్లే విక్రయిస్తారా, బియ్యం కూడా అమ్ముతా ఉంటారా?
1: వడ్లే ఎక్కువ ఇస్తాం, మాకు పోను మా అవసరాలకు పోను, మిగతాది
0: బయట.
1: ఇప్పుడు గవర్నమెంట్ కే
0: అమ్ముతా ఉన్నారు కాబట్టి మీకు కొద్దిగా నిమ్మలం రేటు కూడా కరెక్ట్ ఉంటది మీకు. కూరగాయలు ఏమైనా పండిస్తూ ఉంటారు?
1: కూరగాయలు ఇక్కడ పండిస్తాం, ఒక ఇద్దరు రైతులు ఉన్నారు వాళ్ళే పండిస్తారు కూరగాయలు. ఇప్పుడు ఈసారి వేస్తారా అనుకుంటా, ఎండాకాలం నీళ్ళ ప్రభావం కొద్ది కొద్ది నీళ్లు ఉన్న దగ్గర
0: మీరు వేయండి కూరగాయలు బాగుంటాయి దగ్గర కదా,
1: పత్తి తర్వాత తీసి వేయడానికి ప్రయత్నం.
0: ఈ పెసరా కంది పండిస్తారా?
1: ఇంతకుముందు పత్తిలో దిగుబడి తక్కువ వస్తున్నాయి ఒక 2-3 సంవత్సరాల నుండి, దానివల్ల ఏం చేస్తానంటే ముందుగా వర్షాకాలం మొత్తం పెసర్లు ఎక్కువ లీకేషన్ అలుకుతున్నారు, అలికిన తర్వాత అది మనకు అనుకూలించి వాతావరణం అనుకూలిస్తే దిగుబడి కొద్దిగా వస్తున్నది, రాకపోయినా పర్లేదు, వర్షాలు పడి డ్యామేజ్ అయినప్పుడు అది దుక్కులను పొలంలో కలిపి పచ్చట్లా యూజ్ చేసి మన యాసింగ్ మళ్ళీ మొక్కజొన్న వేస్తున్నాం, అప్పుడు దిగుబడిలో తేడా వస్తున్నాయి గమనించిన రైతులు ఎక్కువ కొంత వరకు మొగ్గు చూపుతున్నారు.
0: అలా చేయడం వల్ల భూసారం పెరిగి మీకు దిగుబడి కూడా,
1: దిగుబడిలో తేడా ప్రత్యక్షంగా అవపడుతున్నారు,
0: కొంచెం ఖర్చు కూడా తగ్గుతుంది మీకు, ఎరువుల ఖర్చు అవన్నీ కూడా
1: అది కూడా తగ్గుతుంది. లక్ కలిసి వస్తే పెసర్లు కూడా మనకు ఆదాయం వస్తున్నారు, దానివల్ల ఎక్కువ రైతులు ఈసారి పెసర్లు వేసిండ్రు, మేము పోయినసారి మక్కుదన్న వేయడం వల్ల ఈసారి 2-3 పంటలు అయిపోయింది, అందుకని ఈసారి పత్తి పెట్టి కొద్దిగా పంట మార్పిళ్ళకి
0: పంట మార్పిడి చేసుకుని మళ్ళీ
1: వర్షాలు ఉండేదంటే దేవుని మళ్ళీ మక్కుదన్న వేయడానికి.
0: సరే మంచిదండి, చాలా మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలు అండి.
2: శ్రోతలు ఇంతవరకు వరి సాగులో అనుభవాలు వరంగల్ జిల్లా సంగం మండలం కాట్రపల్లి

0: आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉयल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी।
1: ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం కావస్తుంది 7:45. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో జాతీయ పోషకాహార మాస ఉత్సవాలు 2026 సందర్భంగా పోషకాహార ప్రాముఖ్యత గురించి ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ అభివృద్ది శాఖ ప్రాజెక్ట్ అధికారి శ్రీమతి నురానీ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
2: జాతీయ పోషక మాసోత్సవాలు ప్రతి ఏడాది సెప్టెంబర్ మాసంలో చేస్తారు. ఇంతకుముందు వారోత్సవాలు చేసేవాళ్ళు, అంటే 7 రోజుల పాటు చేసేవారు. ఈ సంవత్సరం నెల మొత్తం, అంటే 30 రోజులు మాసోత్సవాలు చేస్తున్నారు. మన ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి నురాని గారు ఉన్నారు. వారిని అడిగి జాతీయ పోషక మాసోత్సవాలు అంటే ఏమిటి, దీని థీమ్ ఏమిటి, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం నురాని గారు.
3: నమస్కారం.
2: ఈ సంవత్సరం జాతీయ పోషక మాసం అంటే ఈ 30 రోజుల ఉత్సవాలు నినాదం ఇవ్వడానికి కారణం ఏమిటి?
3: ఇంతకుముందు మీరు అన్నట్లు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జాతీయ పోషకాహార వారోత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహించేవారు. మనకు పోషణ అభియాన్ అనే కార్యక్రమము ఇప్పుడు ఒకటి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం అమలవుతుంది. దీనిలో భాగంగా ప్రజలకి ఎక్కువ మందికి ఈ పోషకాహారం మీద అవగాహన చేరాలనే ఉద్దేశంతో నెలపాటు పోషకాహారం మహ అని చెప్పేసి పోషకాహార మాసోత్సవాలని నిర్వహించడం జరుగుతుంది. ఇది ఈ నెల సెప్టెంబర్ 9వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాల మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. అసలు ఈ కార్యక్రమాల ఉద్దేశం నేను ఒకసారి చెప్తానండి. ఈ పోషణ మాసం అనేది కేవలం కార్యక్రమం కాదు, ప్రజల్లో సరైన పోషకాహారం పట్ల అవగాహన కల్పించేదానికి వివిధ కార్యక్రమాలు వేడుకలు నిర్వహించే సమాహారం అన్నమాట. ఇది ఏదో అంటే వెళ్ళి మీటింగ్ పెట్టి చెప్పి వెళ్ళడం కాదు. దీనిలో భాగంగా ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించేలా చేయటమే దీని ప్రధాన ఉద్దేశం. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా కూడా 4 రోజుల పాటు పోషకాహార మేళాలని నిర్వహిస్తారు, అలాగే పోషకాహార ప్రదర్శనలు నిర్వహిస్తారు. దీంట్లో ముఖ్యంగా ఈ చిరుధాన్యాల గురించి అవగాహన కలిగించడం జరుగుతుంది. మునగాకు యొక్క ప్రాధాన్యత మనకు ఎక్కువగా అందుబాటులో ఉంటుంది కానీ మన ఆంధ్రప్రదేశ్లో, కాబట్టి మునగాకు యొక్క ప్రాధాన్యతని తెలియజేసే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ పోషకాహారం అనేది ఆడవాళ్ళకు ఒక్కళ్ళకే చెప్తే సరిపోదు, మగవాళ్ళకు కూడా చెప్పాలి, అలాగే కుటుంబ సభ్యులకు కూడా చెప్పాలి. దీనిలో సమాజం పాత్ర కూడా ఉంది అనే ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ మగవాళ్ళకు కూడా వంటలు పోటీలు పెట్టడం, అలాగే పెద్దవాళ్ళకు కూడా, అంటే కొన్ని అపోహలు ఉంటాయి, కొంతమంది ఒక్కొక్కసారి

0: గర్భిణీగా ఉన్నప్పుడు నువ్వు కోడిగుడ్డు తినకూడదు, బిడ్డ పుడితే వెంట్రుకలు రావు అని చెప్పడం, లేకపోతే ఏదన్నా వేడి చేసే పదార్థాలు అంటే చపాతి తింటే వేడి చేస్తుంది, లేకపోతే నారింజ పండు, లేకపోతే ఏదన్నా కమలా తింటే జలుబు చేస్తుంది, అలాంటివి అపోహలు కూడా ఉంటాయన్నమాట ఈ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు. కాబట్టి పెద్దవాళ్ళను కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి ఇలాంటి అపోహలు లేకుండా వాళ్ళకి సరైన పోషకాహార అవగాహన కలిగించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ పోషణ మాసోత్సవంలో ఇది 9వసారి అనమాట. దీనిలో భాగంగా ఎక్కువ ఏంటంటే కీలకమైన పోషకాంశాలు, ఆరోగ్యం మరియు పిల్లల సంరక్షణలో చూపవలసిన శ్రద్ధ, గర్భిణీలు, బాలింతలు, కిషోరి బాలికలు, చిన్నపిల్లలు, అలాగే వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనం హమారి అంగన్వాడీ హమారి జిమ్మేదారి అంటే
1: హమారి అంగన్వాడీ
0: హమారి జిమ్మేదారి
1: హమారి జిమ్మేదారి
0: అంటే మన అంగన్వాడీ మన బాధ్యత అనే ప్రధాన అంశంతో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి ప్రభుత్వం తీసుకెళ్తుంది.
1: ఇప్పుడు ఇందులో మీ పాత్ర ఏమిటండి?
0: ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలని నిర్వహిస్తుంది, ఏర్పాటు చేసింది. ప్రతి 1000 మంది జనాభాకు ఒక అంగన్వాడీ కేంద్రం ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకొని నిర్వహించడం జరుగుతుంది. ఇది ఏదో పిల్లలకి సంబంధించింది కాదు, ఇది కుటుంబం మొత్తానికి సంబంధించింది. అలాగే దీంట్లో సమాజం పాత్ర కూడా ఉండాలి. అంగన్వాడీ అనేది ప్రజలది అనేది వాళ్ళల్లో కూడా బాధ్యత తేవాలి. అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళు అసలు అక్కడ ఏం జరుగుతుందో చూడాలి, పిల్లలకి ఎలాంటి ఆహారం ఇస్తున్నారో చూడాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటో చూడాలి. అందరూ కూడా ఆ సేవలను వినియోగించుకోవాలి అనే ఉద్దేశంతో హమారి అంగన్వాడీ హమారి జిమ్మేదారి మన బాధ్యత అనే నినాదాన్ని ఈ సందర్భంగా ఈ పోషకాహార మాసోత్సవాల్లో మనం ముందుకు తీసుకెళ్తాం.
1: నురాని గారు, ఇప్పుడు అదంతా బాగానే ఉంది, కానీ అసలు పోషకాహారం అంటే ఏమిటి? ఉదాహరణకి పొద్దుటే లేచి 2 ఇడ్లీలు తిన్నాం, తర్వాత మధ్యాహ్నం కాస్త పప్పు వేసుకుని మధ్యాహ్నం భోజనం చేసాం, సాయంకాలం 1 చపాతీ వేసుకుని కర్రీ తిన్నాం, ఇది పోషకాహారం కాదా? లేకుంటే పోషకాహారం అంటే సపరేట్గా ఉంటుందా?
0: పోషకాహారం అంటే అండి, మనం తినేది కూడా పోషకాహారమే, కానీ అన్ని పోషకాలు అందుతున్నాయా లేదా మన శరీరానికి, అంటే మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ అంటాం మనం, శక్తినిచ్చేవి అవి ఉండాలి, అలాగే ప్రోటీన్స్ అంటాము, ఇవి మాంసకృతులు అన్నమాట, మన ఎదుగుదలకి చాలా అవసరం. సో కండ పుష్టికి అవసరం అన్నమాట పెద్దవాళ్ళకి కూడా. సో ఇది ఉండాలి, అలాగే విటమిన్లు అలాగే మినరల్స్ మనం కూరగాయల ఆకుకూరలో ఉంటాయి, ఇవి మన రోగ నిరోధక శక్తిని పెంచడానికి అంటే శరీర ఎదుగుదలకి ఉండాలి, అలాగే మెదడు అభివృద్ధికి ఉండాలి, అలాగే రోగ నిరోధక శక్తిని పెంచడానికి, అలాగే మనం రోజువారీ జీవితాన్ని ఆరోగ్యకరంగా మనం లీడ్ చేయడానికి ఈ పోషకాహారం అనేది చాలా ముఖ్యము. మనం తినే ఆహారంలో ఇవన్నీ ఉన్నాయా అంటే, ఇప్పుడు మనం ఏం చేసేవాళ్ళంటే ఎప్పుడు తినేదే కదా అనుకుంటాము, కానీ ఒక్కోసారి మనకి ఇప్పుడు చిన్న వయసులోనే చూస్తూ ఉండండి, మీరు రక్తం లేదంటున్నారు, లేకపోతే మోకాలు నొప్పులు అంటున్నారు. కరెక్ట్గా స్కూల్లో పిల్లలు అసెంబ్లీ పెడితే 10 మినిట్స్ కూడా ఎండకి తట్టుకోలేకపోవటము, లేకపోతే నిలబడలేకపోవటము జరుగుతుంది. కానీ మన పెద్దవాళ్ళని వాళ్ళని చూస్తే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, ఎందుకు వాళ్ళ జీవన శైలి అలాగుండేది, వాళ్ళు తీసుకునే ఆహారం అలాగుండేది. కానీ ఈరోజు మనం అన్ని రకాల ఆహారాలను తీసుకోవట్లేదు, మన ఆహారపు అలవాట్లలో మార్పు వచ్చేసింది, మన జీవన విధానంలో మార్పు వచ్చేసింది. కాబట్టి ఈ పోషకాహారం గురించి చెప్పాల్సిన అవసరం ఉందని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ పోషకాహారం సమతుల ఆహారం తీసుకుంటున్నామా లేదా అంటే, ఇప్పుడు మనం ఒక ప్లేట్ ఆహారం తీసుకున్నాం అనుకోండి, దాంట్లో సగానికి పైగా కూరగాయలు పండ్లు ఆకుకూరలు ఉండాలి, ఆ మిగతా సగంలో 1 పావు వంతు అన్నం ఉంటే మిగతా 1 పావు వంతులో పాలు, పాల ఉత్పత్తులు అంటే పెరుగు ఉండాలి, పప్పు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అప్పుడే మన శరీరానికి కావలసిన కార్బోహైడ్రేట్లు అందుతాయి, శక్తినిచ్చేవి, అలాగే మాంసకృతులు, అలాగే ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ అన్నీ అందుతాయి అన్నమాట. అలాగే కొంత మనకి ఫ్యాట్ కూడా అవసరమే, ఈ కొవ్వు పదార్థాలు కూడా అంటే నూనెల రూపంలో అవి కూడా అవసరమే. కాబట్టి
1: మేడం గారు, మీరు ఎలాగో స్కూల్ పిల్లల గురించి చెప్పారు కాబట్టి, ఇప్పుడు కౌమార దశ, ఇప్పుడు 12 నుంచి 14-15 ఏళ్ళ మధ్యలో పెరిగే వయసు, ఇప్పుడు ఆడపిల్లలకి ఒకలాగాను మగపిల్లలకి ఒకలాగాను కాకుండా, ఇప్పుడు ఆ స్కూల్ పిల్లలు ఒక క్యారేజీలో ఏం సర్దితే వాడికి సమతుల ఆహారం, న్యూట్రిషన్ ఫుడ్ అందుతోంది?
0: మీరు చాలా మంచి ప్రశ్న అడిగారండి, ఎందుకంటే ఈ వయసులో పిల్లలు ఇప్పుడు ఎక్కువగా ఆహారాన్ని మనం ఇచ్చిన దానికన్నా కూడా బయట ఆహారం మీద ఎక్కువగా మూచిపడుతున్నారు, ఫాస్ట్ ఫుడ్ తింటున్నారు, జంక్ ఫుడ్ అంటున్నాం మనం. కాబట్టి వీళ్ళ ఆహారంలో మనము మధ్యాహ్నం భోజనమే తీసుకున్నాం అనుకోండి, అన్నము లేకపోతే చపాతీతో పాటు తప్పకుండా పెరుగు ఉండేటట్లు చూడాలి, ఒక పండు ఉండేటట్లు చూడాలి, కూరగాయలు ఉండేటట్లు చూడాలి. నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్, అలాగే చికెన్, ఫిష్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉండాలి. అంటే రోజు కాకపోయినా ప్రతిరోజు మన ఆహారంలో ఏదో ఒకటి, అంటే ప్రోటీన్ అంటే ఒకరోజు పప్పులు ఉండొచ్చు, ఒకరోజు కోడిగుడ్డు ఉండొచ్చు, ఇంకో రోజు చికెన్ ఉండొచ్చు.

0: ఉండొచ్చు, అలాగే నట్స్ ఉండొచ్చు, గింజ ధాన్యాలు ఇలాంటివన్నీ కూడా. అంటే ప్రోటీన్ అంటే ఇప్పుడు మనం జామకాయలో కూడా ప్రోటీన్ ఉంటుంది, ఫ్రూట్స్ పెట్టాలి, ఇవన్నీ ఉండేటట్లు చూడాలి పిల్లల ఆహారంలో. అప్పుడు వాళ్ళకి మనం సమతుల ఆహారాన్ని ఇచ్చినట్లు అన్నమాట.
1: మీరు ఇప్పుడు ప్రారంభంలో గర్భిణీ స్త్రీల గురించి చెప్పారు, ఇప్పుడు మన అంగన్వాడీ మన బాధ్యత అన్నారు కదా, ఇప్పుడు పిల్లలతో పాటు గర్భిణీ స్త్రీలకు కూడా ఇప్పుడు మీరు అంగన్వాడీల నుంచి పోషకాహారాలు ప్రభుత్వం నుంచి అందిస్తున్నారు, అలాంటి వారికి ఇప్పుడు మీ సంస్థ నుంచి లేదా మీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి సేవలు అందిస్తున్నారు?
0: ఈ అంగన్వాడీల ద్వారా మనం గర్భిణీలకు బాలింతలకు కూడా రోజు రాలేకపోతున్నారు అనే ఉద్దేశంతో టేక్ హోమ్ రేషన్ అని ఇస్తుంది ప్రభుత్వం. అంటే ఇంటి వద్దకే వారికి రేషన్ ఇచ్చేస్తుంది అన్నమాట. ఇంతకుముందు ఇక్కడే అంగన్వాడీ కేంద్రంలోనే వండి వాళ్ళు వచ్చి తినేవారు, ఇప్పుడు దూరం అవుతుంది లేకపోతే రోజు రాలేకపోతున్నారు, లేకపోతే గర్భిణీగా ఉన్న ఆవిడ రాలేకపోతుంది, బాలింత అప్పుడే డెలివరీ అయ్యి రాలేకపోతుంది, ఇలాంటి కొన్ని ఇష్యూస్ వచ్చాయి కాబట్టి ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వం ఇంటి వద్దకే టేక్ హోమ్ రేషన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేసింది. దీనిలో భాగంగా వాళ్ళకి 3 కేజీల బియ్యము, అలాగే 1 కేజీ కందిపప్పు, 1/2 లీటర్ నూనె, అలాగే 5 లీటర్ల పాలు, గుడ్లు అంటే రోజు 1 గుడ్డు చొప్పున 25 గుడ్లు కూడా ప్రభుత్వం ఇంటి వద్దకే అందిస్తుంది. దీంతో పాటు న్యూట్రిషన్ కిట్ అని ఇస్తామన్నమాట. దాంట్లో ఏంటంటే 2 కేజీల రాగిపిండి, 1 కేజీ అటుకులు, 1/2 కేజీ వేరుశనగ చిక్కి, 1/2 కేజీ ఖర్జూరాలు, 1/2 కేజీ బెల్లము ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ కూడా వాళ్ళ ఇంటి దగ్గర
1: గర్భిణీ స్త్రీకి కిట్ ఇస్తారు,
0: బాలింతలకు కూడా ఇస్తామండి.
1: నురాని గారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి కదా ఇది చేసేది, ఇప్పుడు ఇందుట్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత? అంటే వాటా అంటే వారి బాధ్యత ఏమిటి, మీ బాధ్యత ఏమిటి?
0: ఈ రేషన్ వరకు అండి, ఇప్పుడు ఈ ఎగ్స్ కానీ కోడిగుడ్లు కానీ లేకపోతే బియ్యం కందిపప్పు నూనె ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50-50 అంటే సగం సగం 50% 50% నిధులతో ఇవ్వటం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పాలును, ఈ న్యూట్రిషన్ కిట్ నేను చెప్పాను కదా, ఈ రాగి పిండి ఇవన్నీ ఇస్తామని, అది రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందండి.
1: పోషకాహారంతో పాటు పెద్దవాళ్ళకి అవగాహన కల్పించడానికి ఏ రకమైన చర్యలు చేపడుతున్నారు ఇప్పుడు ఈ మాస ఉత్సవాల్లో?
0: ఈ మాస ఉత్సవాల్లో అండి మేము మనకి రోజువారి మనం తినడానికి మన చుట్టుపక్కల అందుబాటులో ఉన్నాయి. అంటే ఒక్కొక్క ఏరియాలో ఇప్పుడు రాయలసీమ ఏరియాకి వెళ్తే మనకు వేరుశనగలు ఎక్కువ దొరుకుతాయి, కొన్ని కోస్టల్ ఏరియాకి వెళ్తే ఫిష్ ఎక్కువ దొరుకుతుంది, కొన్ని చోట్ల పండ్లు ఎక్కువ దొరుకుతాయి. ఇక్కడ నుంచో మనం ఏం కొనుక్కొని తినక్కర్లా, మన ఏరియాలో దొరికే ఆహారాన్నే మనం తీసుకోవచ్చు. తర్వాత చౌకైన మునగాకు ప్రతి ఇంట్లో మొక్క ఉంటుంది, పల్లెటూర్లకు వెళ్తే రోడ్ల మీద కూడా ఉంటుంటాయి. సో మునగాకులో ఉన్న పోషకాలు మనం వేరే వేరే వాటిల్లో కూడా మన డబ్బులు పెట్టి కొన్న దాంట్లో కూడా ఉండకపోవచ్చు. ఇలాంటి వాటి గురించి చెప్పడం, ఇందాక చెప్పినట్లు అపోహలు లేకుండా ఏమైనా ఈ టైంలో తినాలి ఈ టైంలో తినాలని ఏం లేదు, అన్నీ కూడా సమతులంగా అన్నీ తినాలి అని చెప్పడము, అలాగే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి కొన్ని వంటలు, అంటే పాతకాలం వంటల్లో కూడా చాలా పోషకాలు ఉంటాయి. ఇప్పుడు మనం పంచదార ఎక్కువ వాడుతున్నాం కానీ వాళ్ళు బెల్లం ఎక్కువ వాడేవారు, ఇప్పుడు మనం మైదా ఎక్కువ వాడుతున్నాం కానీ వాళ్ళు పిండిలతోనే చేసేవాళ్ళు, బియ్య పిండో గోధుమ పిండో ఇలాంటి వాటితోనే ఎక్కువ చేశారు. వాళ్ళు ఎక్కువగా ఇవి చిరుధాన్యాలు వాడేవాళ్ళు, జొన్నలు సజ్జలు రాగులు ఇలాంటివన్నీ, వాళ్ళతో కూడా వంటలు చేయించి మీరు చేసేవి కూడా బలమే, అలాంటివి ఇప్పుడు మళ్ళీ తినాల్సిన అవసరం ఉందని చెప్పడం ద్వారా వాళ్ళకు కూడా పోషకాహారం మీద శ్రద్ధ, అలాగే దాని మీద అవగాహన ఇంకొంచెం లోతుగా కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందండి.
1: ఇంతకుముందు మీరు కౌమార దశ పిల్లల గురించి చెప్పేటప్పుడు రక్తహీనత ఎదుర్కోవడం ఎలా, సహజంగా ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి 14 వయసు పిల్లలకి అవగాహన కల్పించడం, తర్వాత యుక్త వయసుకు వచ్చిన పిల్లలు ఇప్పుడు వాళ్ళకి పీరియడ్స్ టైంలో కానీ లేకుంటే ఇతర టైంలో కానీ, మునగాకు గురించి చెప్పారు కదా, దాంతోపాటు ఇంకా అందుబాటులో ఉండే ఆహార పదార్థాల గురించి ఈ మాసోత్సవాల్లో మీరు ఏమైనా చెప్తున్నారా?
0: అసలు బిడ్డ సంరక్షణ అనేదండి కడుపులో నుంచే మొదలవుద్ది. ప్రతి స్టేజ్లో కూడా పిల్లల ఎదుగుదలలో పోషకాహారం అవసరం ఉంది. అంటే వాళ్ళు కడుపులో ఉన్న దగ్గర నుంచే తల్లి పోషకాహారం మీద మనం దృష్టి పెట్టి అక్కడి నుంచి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ప్రభుత్వం చేస్తుంది. ఇవి ఈ రోజుల సంరక్షణ అంటాం ముందు మేము, అంటే బిడ్డ కడుపులో పడిన దగ్గర నుంచి 2 ఏళ్ల వరకు ఈ వయసులో వాళ్ళ ఎదుగుదల చాలా ఫాస్ట్గా ఉంటుంది. అలాగే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా 85% బ్రెయిన్ డెవలప్మెంట్ 5 ఏళ్ళలోపు అయిపోతుంది. సో ఈ వయసులో నుంచే మనం ఫుడ్ మీద వాళ్ళ ఆహారం మీద దృష్టి పెడితే వాళ్ళకి జీవితాంతం కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటానికి ఉంటుంది. ప్రత్యేకంగా కౌమార దశ పిల్లల గురించి మీరు చెప్పారు, ఈరోజు హై స్కూల్స్కి వెళ్ళి చూస్తే 200 మంది పిల్లలుంటే వాళ్ళల్లో మీరు టెస్ట్ చేస్తే సగానికి పైగా ఇంకా ఎక్కువే ఉంటారు ఎనిమిగ్గా ఉంటారు, అంటే రక్తహీనతతో ఉంటారు. ఈ పిల్లలు ఏంటంటే ఎక్కువగా జంక్ ఫుడ్ తినటం, బయటకెళ్ళి

ఈ పోషకాహారం మీద అవగాహన లేకపోవటం, దీనివల్ల వాళ్ళు రక్తహీనత బారిన పడుతున్నారు, అలాగే కాల్షియం తక్కువ అవుతుంది, చదువులో కూడా వెనకబడిపోతారు. ఎప్పుడైతే పోషకాహారం అందలేదో వాళ్ళకి శక్తి సరిపోదు, బ్రెయిన్ కూడా కాన్సన్ట్రేట్ చేయలేరు. కాబట్టి ఈ పిల్లలకి కూడా మేము ఇంట్లో ఎలాగ రుచికరంగా చేసి పెట్టవచ్చు, రంగురంగులుగా

0: ప్రతి తల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది, కుటుంబం ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించినప్పుడే మనకు ఇది సుపోషిత బాల్యం, సురక్షిత భవిష్యత్తు అంటాం మనం, అది మనకు సాధ్యమవుద్ది. పోషకాహారం ప్రతి ఇంటికి అది హక్కు కాదు, బాధ్యత వాళ్ళది. దాంట్లో అందరూ కూడా భాగస్వామ్యం తీసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా వయసుతో సంబంధం ఏం లేదు, పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి ముసలివాళ్ళ వరకు కూడా ఎవరి వయసు తగ్గ ఆహారం వాళ్ళకి సమతులాహారం అవసరమే. కాబట్టి అందరూ పోషకాహారాన్ని తీసుకొని వారి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అవలంబించేలా చేయటమే ఈ పోషణ మాసోత్సవ ఉద్దేశం అన్నమాట.
1: చాలా విలువైన సమాచారం అందించారు, నమస్కారం.
0: ధన్యవాదాలు.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో జాతీయ పోషకాహార మాస ఉత్సవాలు 2026 సందర్భంగా పోషకాహార ప్రాముఖ్యత గురించి ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ అభివృద్ది శాఖ ప్రాజెక్ట్ అధికారి శ్రీమతి నురాని గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం మనోరంజని శ్రోతలు లేఖలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతల కార్యక్రమం మనోరంజని కార్యక్రమంలో ముందుగా విందాం పూజాఫలం. ఈ చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించిన ఈ పాట, గీతరచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. ఈ పాటను మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు హన్మకొండ జిల్లా కాజీపేట్ మండలం తరాలపల్లి గ్రామం నుండి కోరుతున్నారు జేరుపోతుల బుచ్చయ్య. వీరి కోరిక మేరకు పూజాఫలం చిత్రం నుండి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మనోరంజన కార్యక్రమంలో తర్వాతి పాట రాజా. ఈ చిత్రం కోసం మనోచిత్ర ఆలపించిన ఈ పాట గీతరచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. ఈ పాటను మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు షాపల్లి గ్రామం నుండి జాఫర్గఢ్ మండలం జనగాం జిల్లా నుండి కోరుతున్నారు చింత శ్రీనివాస్. వీరి కోరిక మేరకు రాజా చిత్రం నుండి ఈ పాట.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
1: మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: శ్రోతలు మనోరంజన కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట యముడికి మొగుడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఈ పాట గీతరచన వేటూరి, సంగీతం రాజ్కోటి. ఈ పాటను మాకోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుండి కోరుతున్నారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, రామకృష్ణయ్య, చిన్మయ్, శంకరి కుమార్, గట్టన్న, పాపయ్య శాస్త్రి, ఎండి రహీం, సోనీ, కదిరేసమ్మయ్య, వీరందరి కోరిక మేరకు యముడికి మొగుడు చిత్రం నుండి ఈ పాట.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయ ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు మనోరంజన కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట ముద్దుల మొగుడు. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ పాట గీతరచన వేటూరి, సంగీతం కోటి. ఈ పాటను మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుండి కోరుతున్నారు నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, హన్విత. వీరందరి కోరిక మేరకు ముద్దుల మొగుడు చిత్రం నుండి ఈ పాటను వినండి.

మనోరంజన కార్యక్రమంలో తర్వాతి పాట పవిత్ర బంధం. ఈ చిత్రం కోసం కేజీ యశ్దాస్ ఆలపించిన ఈ పాట గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాటను మాకోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా సంగెం మండలం ముండ్రాయి గ్రామం నుండి కోరుతున్నారు అనుముల మోహన్, సుభద్ర, రాజ్కుమార్, రచన, మహిర, మానస, అనిల్, అన్విక, అరుసి, కౌశిక్ రెడ్డి వీరందరూ కోరుతున్నారు. వీరి కోరిక మేరకు పవిత్ర బంధం చిత్రం నుండి ఈ పాట

మనోరంజన కార్యక్రమంలో చివరిగా విందాం జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం ఆలపించిన ఈ పాట గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా. ఈ పాటను మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు సంగారెడ్డి జిల్లా అతినూర మండలం సిద్ధుల నాగారం నుంచి కోరుతున్నారు. దొడ్ల దుర్గయ్య, లావణ్య, మీనా, దొడ్ల లక్ష్మణ్, గడ్డ రాజేశ్వర్, లోకేశ్వర్, విక్రాంతబాబు, రాజకోటి, గడ్డ రజని, వెన్నెలమ్మ, గడ్డ సత్యనారాయణ, గడ్డ ప్రవీణ్, దొడ్ల దుర్గేష్, లావణ్య, దొడ్ల జగన్, దుర్గయ్య వీరి మిత్రబృందం. వీరందరి కోరిక మేరకు జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ చిత్రం నుండి ఈ పాటను విందాము.

శ్రోతలు ఇంతవరకు మనోరంజన కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం కావస్తుంది 9 గంటలు. మరికొద్ది క్షణాల్లో న్యూస్ 8 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ecosystem for a Viksit Bharat. The participants were Shubimol Bhattacharji, IT expert, and Lalima Aneja Dang, anchor. This program was produced and presented by the News Services Division of Akashvani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official. You may share your feedback about this program through email at airnsdtalks@gmail.com or WhatsApp on 9289094044.
1: Spotlight. ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఏ నారాయణన్ గారి గాత్ర సంగీతం వింటారు. కార్యక్రమం వినబోయే ముందు కొన్ని ప్రకటనలు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఏ నారాయణన్ గారి గాత్ర సంగీతం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 10 గంటలు. మధుర గీతాలు, అలనాటి ఆణిముత్యాల్లాంటి సినీ గీతాలు. మధుర గీతాల కార్యక్రమంలో ముందుగా విందాం బొబ్బిలి యుద్ధం. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన సీనియర్ సముద్రాల గీతం. సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

కార్యక్రమంలో తర్వాతి పాట అమెరికా అమ్మాయి. ఈ చిత్రం కోసం జి ఆనంద్ ఆలపించిన ఈ పాట గీతరచన గోపి, సంగీతం జికె వెంకటేష్.

మధురగీతాలు కార్యక్రమంలో తర్వాతి పాట జ్యోతి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన ఈ పాట. గీత రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం చక్రవర్తి.

ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ ఆలపించిన రాజశ్రీ గీతం, సంగీతం టి. రాజేందర్.

కార్యక్రమంలో అలనాటి ఆణిముత్యాలంటి సినీ గీతాలు వింటున్నారు. మధుర గీతాలు కార్యక్రమంలో తర్వాతి పాట దొంగరాముడు చిత్రం కోసం జిక్కిపాడిన పాట, గీతరచన సీనియర్ సముద్రాల, సంగీతం పెండియాలా.

మధురగీతల కార్యక్రమంలో ఇప్పుడు విందాం. పంతులమ్మ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఈ పాట గీతరచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర.

మాయదారి మల్లిగాడు ఈ చిత్రం కోసం. పి సుశీల ఆలపించిన ఈ పాట, గీతరచన ఆచార్య ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్.

బందిపోటు దొంగలు ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన ఈ పాట. గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం పెండియాల.

మధుర గీతాలు కార్యక్రమంలో తరువాతి పాట ఇలవేల్పు. ఈ చిత్రం కోసం పి లీల, పి సుశీల, రఘునంద్ పాన్ పాడిన పాట. గీతరచన వడ్డాది, సంగీతం ఎస్ దక్షిణామూర్తి.

మధురగీతాలు కార్యక్రమంలో చివరిగా విందాం ఏకవీర ఈ చిత్రం కోసం ఘంటసాల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన కృష్ణశాస్త్రి, సంగీతం కెవి మహదేవన్.

శ్రోతలు ఇంతవరకు మధుర గీతాలు కార్యక్రమంలో అలనాటి ఆణిముత్యాల్లాంటి సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయముల సమయం సరిగ్గా 11 గంటలు దాటి 20 సెకండ్లు.